ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 16 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 7 తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 40 సెకండ్లు. మా శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 6:10 భావనలో ఆలోచన విధానాలు అంశం గురించి శ్రీ చేరువెల భార్గవశర్మ గారి ప్రసంగం, 6:15 భక్తిరంజనిలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి సుప్రభాతం, ఇంకా అర్ధనారీశ్వర అష్టకం, 6:30 పొలం పనులు ఈనాటి కార్యక్రమంలో పచ్చిరొట్ట పంటల సాగు గురించి రాజేంద్రన్ నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు, ఉదయం 7:00 వరంగల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి వీణావాణి గారు, 7:15 ఉదయ తరంగిణి. ఈనాటి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పోలీస్ కోఆపరేషన్ గురించిన అంశం, అలాగే ఇది మన చట్టం ఈనాటి కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి కెరీర్ గైడెన్స్ కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మంతల ఆహ్లాదరావు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి గాత్రం ప్రసారం అవుతుంది. ఈరోజు ఉదయం 10:03 తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇంకా సమగ్ర సమాచారం ఈ అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు, అలాగే

పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు అందిస్తారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కార్యక్రమ అనుసంధానం శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్ వార్తా విభాగాధిపతి. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0400 జత చేసి 2324484 మరొక నెంబర్ 2324484 2970434324 అలాగే 2970437 అలాగే ఈరోజు ఉదయం 11:03 సంస్కృత పాఠం నిర్వహణ ఆచార్య డాక్టర్ జ్యోతి పౌజ్దార్, విద్యార్థిని చైత్రశ్రీ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ రామ్ ప్రపన్న భట్టాచార్య గారి సితార్ వాద్యం ప్రసారమవుతుంది. తబ్లా మీద శ్రీ ఎన్ ఉదయ్ కుమార్, తాన్పూరా శ్రీ థాకూర్ కునల్ సింగ్, రాగ్ ఆహిర్ భైరవ్. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం నిర్వహణ శైలజ గారు. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకంలో నా మాట వినువు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక మా సాయంత్రం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో యాదవ వలరాజు కథ మంద హెచ్చుల కథ వినిపిస్తారు శ్రీ ఊర ఐలుమలు బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో వరి సాగు విధానం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మి గారు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞాన కేంద్రంలో ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం. ఈరోజు రాత్రి 7:15 7:45 వికసిత్ భారత్ వరంగల్ కేంద్ర సమర్పణ. 8:03 ఆంగ్ల కార్యక్రమం. న్యూట్రిషన్ వీక్ స్పెషల్ ట్రూత్ బియాండ్ హైప్ ఆఫ్ ఫ్యాన్సీ డైట్స్ పై జయంతి ఉప్పలా ఇంకా ప్రత్యూష్. 9:15 స్పాట్ లైట్. 9:30 పబ్లిక్ స్పీక్. 10:00 శాస్త్రీయ సంగీత కచేరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: reached new heights. He said together with President Macron, both countries are building a special global strategic partnership. Speaking during inauguration of Swami Narayan Hindu Mandir in Paris through video conferencing, Mr. Modi said, from technology, AI and defense to space and climate action, both nations are moving forward together with new momentum and renewed energy. He said both sides are celebrating this year as the India-France year of innovation.
1: BAPS के माध्यम से जब अलग अलग देशों में मंदिरों की प्राण प्रतिष्ठा होती है तो वहां भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ साथ ही जाते हैं और भारत का विचार कहता है समानम मनः सह चित्तमेषां अर्थात हमारे मन समान हो हमारे हृदय साथ जुड़े इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है ये फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी.
0: Floods have affected normal life in several parts of Bihar, with major rivers including the Ganga, Gandak and Kosi flowing above the danger mark. In view of the rising water level of the Ganga, authorities are maintaining heightened vigilance in downstream areas. The river had crossed the highest flood level at several ghats in Patna. In Uttar Pradesh, flood conditions remain critical, with 24 districts affected and several rivers still in spate. 5 people have died in rain-related incidents. Meanwhile, the India Meteorological Department has forecast heavy rainfall over Bihar, East Madhya Pradesh, East Uttar Pradesh, Uttarakhand, West Bengal and northeastern parts of the country during the next 2 days. Iran's top security official has announced that a new restricted zone will be declared outside the Strait of Hormuz in the coming days and that any vessel entering the area without coordination with them will be placed on an Iranian sanctions list. Major General Mohsen Rezai, Secretary of the Supreme National Security Council, said that the zone will begin from the U.S. Navy's blockade line and extend into parts of the Persian Gulf. Ships that move towards the strait from either side and enter this area will face sanctions, the Iranian state media reported. Rezai said that traffic through the Strait of Hormuz has dropped sharply since Iran closed the waterway and that only 7 to 8 ships carrying essential goods for Iran are now transiting compared with more than 100 ships before. In badminton, Indian pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty clinched the men's doubles title at the China Masters in Shenzhen yesterday. The Indian duo defeated China's He Jiting and Ren Jiangyu 11-21, 21-13, 21-17 in the summit clash to secure India's first ever title at the China Masters. The victory marks the duo's second title of the season. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భావన ఈనాటి కార్యక్రమంలో ఆలోచన విధానాలు అంశం గురించి శ్రీ చేరువేల భార్గవ శర్మ గారి ప్రసంగం విందాం.
3: ఆలోచన విధానాలు మానవుని యొక్క విలువలు సమాజంలో అతని నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. నడవడిక అనేది మాట తీరు మీద ఆధారపడి ఉంటుంది. మాట తీరు అనేది మనిషి ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆలోచనలు అనేవి మనిషి ఉన్న స్థితిని బట్టి, అంటే తాను ఉన్న ఆర్థిక, సామాజిక, కుటుంబ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే మనిషి ఆలోచించే విధానం ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అని తెలుస్తుంది. మనిషి ఈ సమాజంలో ఎలా నడుచుకోవాలో సుమతి శతకారుడు తెలిపాడు. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానవ్వక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి. ఇతరులతో ఏ విధమైన ఇబ్బంది లేకుండా సమయానుకూలంగా మాట్లాడి తప్పించుకోవటం ఒక నేర్పు అంటాడు శతకారుడు. ఇది అక్షరాల నిజం. ఒక సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కో విధంగా పరిష్కారం కోసం ఆలోచిస్తాడు. కొందరి ఆలోచనలతో పరిష్కారం సులభంగా దొరుకుతుంది, ఇంకొందరి ఆలోచనలతో పరిష్కారం కష్టతరంగా ఉంటుంది. ఇంకా కొంతమంది ఆలోచనలతో పరిష్కారం దొరకకపోగా ఇంకొక కొత్త సమస్య ఉద్భవించినా కూడా ఉద్భవించవచ్చు. ఒక మనిషి ఆలోచన విధానం అతని మేధస్సు మీద ఆధారపడి ఉంటుంది. తనకు ఉన్న వనరులను ఒక ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకొని జీవితంలో ఎలాంటి లోపం లేకుండా జీవించవచ్చు. ప్రస్తుత సమాజం బాహ్య డాంబికాలకు ప్రాధాన్యం ఇస్తూ ఉండటంతో తలకు మించినటువంటి ఖర్చులు చేస్తూ, తగిన ఆదాయం లేక అప్పులు చేస్తూ, ఆ అప్పులు తీర్చలేక కష్టాలు పడుతూ, చివరికి ఆత్మహత్యలు చేసుకున్న వారిని గురించి కూడా నిత్యం మనం వార్తల్లో చూస్తూ ఉన్నాము. వాటన్ని

0: అన్నిటికీ కారణం ఆలోచన విధానాలలో సరైనటువంటిది లేకపోవటమే. అంతేకాదు, కొన్ని సందర్భాలలో నిర్ణయం సరైనదే అయినా కూడా సరైన సమయంలో తీసుకోకపోవటం అనేది కష్టాలను కొని తెస్తుంది. వ్యాపారస్తులు కొన్ని సరుకులు అనేక కారణాల వల్ల పేర్కొని పోయి ఉంటే తాను కొన్ని కొన్న ధరకన్నా తక్కువ ధరకు అమ్ముతారు. దానికి కారణం ఒకటి, ఆ వస్తువు ఎక్కువ ధరకు అమ్మ చూస్తే అది అమ్మకానికి చాలా సమయం పట్టవచ్చు. రెండు, ఎక్కువ సమయం వేచి చూస్తే ఆ సరుకు చెడిపోయి ఏమాత్రం ద్రవ్యం రాకపోవచ్చు. అదే ముందుగా తక్కువ ధరకు అమ్మి వచ్చిన ద్రవ్యాన్ని ఇంకొక ప్రాధాన్యత ఉన్నటువంటి సరుకు మీద వెచ్చిస్తే దాని మీద ఎక్కువ లాభం రావచ్చు. ఇటువంటి నిర్ణయాలు సత్వరం తీసుకోవాలి, అప్పుడే వ్యాపారస్తుడు లాభిస్తాడు. స్వల్ప నష్టాన్ని గురించి ఆలోచిస్తే ముందు వచ్చే అధిక లాభాన్ని కోల్పోతాడు. ఒక కంపెనీలో అందుకే మేనేజర్లకు ఎక్కువ జీతం ఇచ్చి నియమించుకుంటారు. మేనేజర్ తీసుకునే నిర్ణయం పైనే ఆ కంపెనీ లాభాలు ఆధారపడి ఉంటాయి. సమయస్ఫూర్తి అనే దాని గురించి రామాయణంలో మనం ఆంజనేయులు గారు ఒక చక్కటి ఉదాహరణ. సీతాపహరణ సమయం లోపల సుగ్రీవుని రాజ్యంలో వానరులను సీతాదేవిని వెతకటానికి నియమించారు. ఆ ఒరవడిలో హనుమంతుల వారిని కూడా నియమించారు. హనుమంతుల వారు లంకకు చేరారు. సీతామాతను తెలుసుకున్నారు. నిజానికి ఆయనకు కేటాయించిన పని పరిసమాప్తం అయ్యింది. వెంటనే వచ్చి సీతాదేవి జాడను శ్రీరామచంద్రుల వారికి చెబితే తనకు నియమించినటువంటి కార్యం అయిపోయినట్లే. కానీ సీత జాడతోటి హనుమంతుల వారు ఊరుకోలేదు. సీతాదేవిని రావణాసురుణ్ణి విడిపించుకోవటం కొరకు శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం చేయవలసి ఉంటుంది. సమయస్ఫూర్తి ఉంటే ఎటువంటి ఆపదనైనా సులభంగా దాటవచ్చు అనే విషయం. జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న ఒక జ్యోతిష్యుల వారు ఒక రాజుగారి వద్దకు వెళ్లారట. ఆయన రాజుగారి జాతకాన్ని పరిశీలించి అది చాలా బాగుందని ఇలా చెప్పారట, మీరందరూ మీ ముందే మీ వాళ్ళందరూ చనిపోతారు. అది విన్న ఆ రాజుగారి కోపదృక్తుడై అతనిని బహుమానం ఇవ్వటం అటుంచి మరణశిక్ష విధించారట. ఒకటి రెండు రోజులలో శిక్ష అమలు అనగా ఆ విషయం తెలుసుకున్న ఇంకొక జ్యోతిష్క పండితుల వారు రాజుగారి దర్శనం చేసుకున్నారు. రాజు జ్యోతిష్యం అంటేనే కోపంగా ఉన్నారు. ఆ విషయం మన జ్యోతిష్యుల వారికి తెలుసు. ఆయన అత్యంత లౌక్యం చూపెట్టి అనేక పొగడ్తలతో రాజుగారిని ప్రశంసించి ఆయన జాతకాన్ని చూసి, మహారాజా, మీరు అత్యంత మహర్జాతకులు. మీరు ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పాలిస్తూ ఉంటారు. నిజానికి మీ వారి అందరికన్నా ఎక్కువ కాలం మీరు జీవిస్తారు. ఏ కొద్ది మందికో మీలాంటి జాతకం ఉండదు అని తెలిపారు. దానికి ప్రసన్నుడైనటువంటి మహారాజు, నీవు చాలా మంచిగా నా జాతకాన్ని తెలిపావు, నీకేమి కావాలో కోరుకో అని అన్నారట. మహారాజా, నా శిష్యుడు తెలిసి తెలియని అజ్ఞానంతో మీ ముందుకు వచ్చి మీ ఆగ్రహానికి గురి అయి మరణ శిక్ష విధింపబడ్డాడు. దయచేసి అతన్ని క్షమించి విడుదల చేయవలసిందిగా ప్రార్థించాడు. అతని మాటలకు రాజుగారు మొదటి జ్యోతిష్యుల వారి శిక్షను రద్దు చేశారట. ఇదే విధానం బట్టి మనము అనుగ్రహ ఆగ్రహాలకు పాత్రులము అవుతాము.
1: మీరింతవరకు భావన కార్యక్రమంలో ఆలోచన విధానాలు ఈ అంశం గురించి శ్రీ చేరువేల భార్గవ శర్మ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా అర్ధనారీశ్వర అష్టకం విందాం.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా అర్ధనారీశ్వర అష్టకం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు

0: కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎఫ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ

0: కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ఇక కార్యక్రమంలోకి వెళ్దాం.
3: పచ్చిరొట్టె పంటల సాగు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మన తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ పచ్చిరొట్టెల పంట సాగు గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని, పచ్చిరొట్టె పంటలు సాగు చేసి చక్కటి పచ్చిరొట్టె పంటల సాగు చేసుకుని చక్కటి ప్రధానమైన పంటలను ఎక్కువ అధిక ఉత్పత్తి సాధించే విధంగా వీరు మార్గం సులభం చేసుకుంటారని రైతు సోదరులకు తెలియచేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాలువలు, బోరుబావుల కింద వరి, తర్వాత వరి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సాధారణంగా వానాకాలంలో వరిని నారు పోసి నాటే పద్ధతిలో రైతులు సాగు చేస్తారు. కాబట్టి వరి నాట్లు వేయడానికి 40 నుండి 50 రోజుల ముందు ప్రధాన పొలములో పచ్చిరొట్టె పంటలను పూత దశ వరకు సాగు చేసి నేలలో కలియదునడం పరిపాటి. ఇలా పచ్చిరొట్టె పంటలను సాగు చేసి భూమిలో కలియదున్నడం వల్ల భూమి యొక్క సారం పెరిగి నేల ఆరోగ్యం పెరుగుతుంది. అంతేగాక నేలలో సూక్ష్మజీవుల మోతాదు పెరుగుతుంది. ఆ తర్వాత వేసే వరి పంట కానీ ఇతర పంటలు కానీ వాటికి పోషకాల లభ్యత బాగా లభిస్తుంది. గనక పంటను చక్కగా సారవంతంగా మనం పెంచుకున్న వారమవుతాం. మన తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వము నీటి వనరుల సద్వినియోగం కోసం నాటే పద్ధతికి బదులుగా నేరుగా విత్తే పద్ధతిలో వరిని సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు గాను నేరుగా విత్తుకోవడానికి అనువైన వరి వంగడాలు, సాగుకు అవసరమైన యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనివల్ల తెలంగాణలో క్రమేణా నేరుగా విత్తే వరి సాగు విస్తీర్ణం పెరుగుతుంది. నేరుగా వరి విత్తే పద్ధతిలో పచ్చిరొట్టె పంటలను వరి పంటకు ముందు వేసి నేలలో కలియ దున్నేంత సమయం, అవకాశము ఉండదు. అంతేకాకుండా ప్రస్తుతము రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న మరొక సమస్య, సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల వరి తర్వాత యాసంగి వరి వేయొద్దని, దీనివల్ల రైతులు నష్టపోతారని, యాసంగి వరికి బదులుగా ఇతర ఆరుతడి పంటలను వేసుకోవాలని ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ పద్ధతి వల్ల రైతులకు అన్ని విధాల లాభదాయకమే. దీనివల్ల క్రమేణా కాలువలు, బోరుబావుల క్రింద రైతులు వరికి బదులుగా నూనె గింజ పంటలు, అపరాల సాగు చేపడుతున్నారు. కానీ ఆరుతడి, నూనె గింజ పంటలు వేసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు భూమిని బీడుగా పెట్టుకోకుండా పచ్చిరొట్టె పంటలను కనుక సాగు చేస్తే నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు పంటల ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన పోషకాలను నేలలో పెంపొందించుకోవచ్చు. దీనివల్ల వానాకాలంలో వేసుకునే పంటకు కావాల్సిన పోషకాలు సరిపాలలో అందడం వల్ల రసాయనిక ఎరువుల మోతాదును, సాగు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. యాసంగికి అనువైన పచ్చిరొట్టె పంటల సాగు, వాటి సాధ్య అసాధ్యాలపై వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్లో ప్రాథమిక పరిశీలన చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి అనువైన మరియు ఇక్కడి రైతులు ఇరివిగా సాగు చేసే పచ్చిరొట్టె పంటలైనటువంటి పెసర, మినుము, ఉలువ, అలసంద, జనుము, జీలుగ, పిల్లి పెసరలను యాసంగిలో సాగు చేసుకోవడం జరుగుతుంది. వివిధ పచ్చిరొట్టె పంటలను యాసంగిలో సాగు చేయగా జనుము, అలసంద ఎంతో అనువైనవిగా నిర్ధారించడం జరిగింది. జనుము, అలసంద పంటలను యాసంగిలో 50% పూత దశ దాకా సాగు చేసి నేలలో కలియదునవచ్చు. విత్తనోత్పత్తి చేసే పంట మోళ్లను నేలలో కలియదునవచ్చు. ఈ రెండు పంటలను వాటి సాగుకు సిఫార్సు చేసిన మోతాదులు, అంటే జనుముకు 5 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, అలసందకు 10 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషిని దుక్కిలోనే వేసుకుని సాగు చేసుకుంటే పంటల ఎదుగుదల బాగా ఉంటుంది. పప్పుజాతి పంటలకు రసాయనిక ఎరువులు వేస్తే వేరుబుడిపెల తయారీ, ఎదుగుదల తగ్గిపోయి నత్రజని స్థిరీకరణ తక్కువగా ఉంటుందని ఒక అపోహ మాత్రమే. కానీ ఈ పరిశీలనలో పప్పుజాతి పంటలైనటువంటి జనుము, అలసందకి యాసంగిలో రసాయనిక ఎరువులు వేయడం వల్ల వేరుబుడిపెల ఏర్పాటు, పెరుగుదల, నత్రజని స్థిరీకరణ ఏమాత్రం తగ్గలేదని గమనించారు శాస్త్రవేత్తలు. ఇది బాగా ఆకలింపు చేసుకోవాలని రైతు సోదరులకు విన్నవిస్తున్నారు. 50% పూత దశలో జనుము సుమారు 90 సెంటీమీటర్ల నుండి 1 మీటర్ వరకు ఎత్తు పెరిగి 600 కిలోల నుండి 1 టన్ను వరకు వచ్చే పచ్చిరొట్టను ఉత్పత్తి చేస్తుంది. అలసంద సుమారు 50-55 మీటర్ల ఎత్తు పెరిగి 500-800 కిలోల పచ్చి రొట్టెను ఎరకరాకు తయారు చేస్తుంది.

0: యాసంగిల 50% పూత దశకు చేరుకోవడానికి జనుముకి దాదాపు 58 నుంచి 60 రోజులు, అలసందకు 65-75 రోజులు పడతాయి. 50% పూత దశలో జనుము, 3.50% పూత దశలో జనుము 3 నుండి 3.5% నత్రజని, 0.45 నుండి 0.50 భాస్వరము మరియు 1.25 నుండి 1.30 పొటాషియం అందించగలుగుతుంది. అలసంద 1.5 నుండి 2% నత్రజని, 0.30 నుండి 0.40 భాస్వరము, ఇంకా 1.40 నుండి 1.45% పొటాషియం అందించగలదు. ఈ రెండు పంటలు 50% పూత దశలో నేలలో కలియదున్నప్పుడు 20-30 రోజుల్లో కుళ్ళి నేలకు పోషకాలను అందజేస్తాయి. నేలలో కలియదున్న 10 రోజులకు నత్రజని విడుదల అధికంగా ఉంటుంది. తర్వాత క్రమేణా నత్రజని విడుదల తగ్గుతుంది. కాబట్టి నీటి లభ్యత ఉండి వేసవి పంట వేసుకోవాలనుకునే రైతులు పచ్చి రొట్టె పంటలను నేలలో కలియదున్న వెంటనే విత్తుకుంటే పంట మొలకెత్తిన తర్వాత మొక్కలు అవసరమైన పోషకాలను సరైన సమయంలో అందించవచ్చు. జనుము అలసంద పంటలకు 50% పూత దశలో కోయకుండా విత్తనోత్పత్తి చేసి ఒక పంట తీసుకుని వాటి మూలను నేలలో కలియదనడం ద్వారా నేల పోషణ సాధించవచ్చు. యాసంగిలో విత్తన పంటలుగా జనుము 125-130 రోజులకు, అలసంద 110-115 రోజులకు కోతకొస్తాయి. విత్తనం కోసం సాగు చేసినప్పుడు జనుము దాదాపుగా 1.5 మీటర్ల ఎత్తు పెరిగి ఎకరాకు 8 క్వింటాల నుండి 1 టన్ను వరకు విత్తనము మరియు 1.8 నుండి 2.2 టన్నుల రొట్టెను ఉత్పత్తి చేస్తుంది. ఇక అలసంద 1 నుండి 1.2 మీటర్ల ఎత్తు పెరిగి 6 నుండి 8 క్వింటాల విత్తనము 3 నుండి 3.5 టన్నుల రొట్టెను ఉత్పత్తి చేస్తుంది.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1.5 లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జల్జీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటీ మద్రాసు నిపుణుల బృందం తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. సముద్రపు లోతు, అలల ప్రభావం, తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాల దిశ, బీచ్ ఆకృతి వంటి అంశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. నిర్ణీత గడువులో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి.

ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభాపతి ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా సంఘం బీఏసీ సమావేశంలో వర్షాకాల సమావేశాల ఎజెండా ఖరారుతో సభ

0: విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మర్రివలస వద్ద 6,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వంతెన నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: కావాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. ఈ బస్సులు మనం బ్రిడ్జ్ చేయాలి అని ఎలాగైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గెలుపుతున్నారని ప్రతి గ్రామం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ని ఆయన దృష్టిలో పెట్టాను. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పడినటువంటి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. వెంటనే సానుకూలంగా స్పందించారు. వెంటనే దానికి అక్కడికక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దృష్టి కూడా పెట్టడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయంతో సీట్ల కేటాయింపు జరుగుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్టంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పురంధేశ్వరి పేర్కొంటూ,
2: స్థానిక సంస్థల్లో 3 పార్టీల పాత్ర ఉంటుందండి. మా పాత్ర మాత్రమే కాదు, కానీ ఇక్కడ సమన్వయంతో 3 పార్టీలు కూడా ముందుకు వెళతాయి. ఇప్పుడున్నటువంటి జిల్లాల్లో నియోజకవర్గాల్లో అదేవిధంగా కార్పొరేషన్స్, మొదట్లో ఈ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ జరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒక సమన్వయ మీటింగ్ నిర్వహించుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు బలాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్లాలి అని నిర్ణయించడం జరిగింది.
0: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు జలజీవన పథకం పనులను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామంలో 2,02,00,000 రూపాయలతో చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్, గ్రావెల్, రహదారి నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గోదావరి లంక పరివాహక గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గోదావరి ఏటిగట్టు పటిష్టతకు ఇప్పటికే 22 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్ పొందని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అర్హులైన వారు ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత విభాగానికి అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలుపై ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పథకం సమర్థంగా అమలయ్యేలా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, పథకం అమలుకు అధికారులు, ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని భట్టి విక్రమార్క కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం, నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన స్వర్ణ భారత్ ట్రస్ట్ పేదలు, మహిళలు, రైతులు, గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ సేవలు అందిస్తోంది. ప్రపంచ భద్రతలో చట్టాల అమలు కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, సరిహద్దు అపాయాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పోలీసుల సహకార ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారం, సమన్వయం ప్రాధాన్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది.

0: పోలీసు వ్యవస్థల్లో సమగ్రత, జవాబుదారీతనం, పర్యవేక్షణను నిర్ధారించేందుకు సమర్థవంతమైన చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన విత్తన బంతులు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని మరో 50% పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో సమిష్టిగా పాల్గొనాలని ఆయన కోరారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గూడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జలజీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. భారత ఫ్రాన్స్ మైత్రి సంబంధాన్ ప్రశంసయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిస్ నగరే స్వామినారాయణ మందిరస్య ఉద్ఘాటనం అకరోత్. తేన రాష్ట్రపతి మాక్రో వర్యస్య యోగదానం సంస్మృత్య ప్రోక్తం యత్ ఏఐ ప్రౌద్యోగిక్యాః అథ జలవాయు సంకట నివారణస్య దిశి ఉభౌ దేశౌ జాగతిక నేతృత్వం వహతః. మందిర నిర్మాణం సాంస్కృతిక సేతు రూపేణ కార్యం కరిష్యతి ఇతి తేన ప్రతిపాదితం.
3: BAPS के माध्यम से जब अलग अलग देशों में मंदिरों की प्राण प्रतिष्ठा होती है तो वहाँ भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ साथ ही जाते हैं. और भारत का विचार कहता है समानम मनः सह चित्तमेषां, अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े. इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, ये फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी.
2: భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన భ్రామక వార్తానాం ఖండనం కృతం. యాసు ఇసరో సంస్థాయాః నిజీకరణస్య ఉత తస్యాః భూమికాయాః న్యూనీకరణస్య సంభావనా వ్యక్తా ఆసీత్. సామాజిక మాధ్యమేషు ప్రసారితే ఏకస్మిన్ సందేశే ఇసరో సంస్థయా స్పష్టీకృతం యత్ నతు అస్యాః నిజీకరణం కరిష్యతే నచ అస్యాః మహత్వం న్యూనం భవిష్యతి. సంస్థయా ఉక్తం యత్ అంతరిక్ష క్షేత్రే నిజీ క్షేత్రస్య సహభాగితాయాః ముఖ్య ఉద్దేశ్యం ఇసరో సంస్థాం భారతస్య భావి అంతరిక్ష కార్యక్రమస్య అగ్రిమ జనాః అనుసంధానేషు అధిక ప్రభావి రూపేణ ధ్యానం కేంద్రీకర్తుం సక్షమం కరణం అస్తి. యదా చ ఉద్యోగ క్షేత్రం పరిపక్వ ప్రౌద్యోగికీనాం క్షమతానాం చ విస్తారం కరిష్యతి. దిల్లీరాజ్యస్య ముఖ్యమంత్రిణా రేఖాగుప్తా ఇత్యనయా నవదిల్ల్యాః సత్యనికేతన క్షేత్రే భవన పతనస్య ఘటనాయాః మజిస్ట్రియల్ ఇతి దండాధికారి అనుసంధానస్య ఆదేశః ప్రదత్తః. తథా చ భవనస్య స్వామినః విరుద్ధం ఎఫ్

0: एफआईआर इति प्राथमिकी पंजीकर्तुं निर्देशोऽपि प्रदत्तः। मुख्यमंत्री कार्यालयः अवदत् यत् घटना स्थलस्य समीक्षायाः घटनायाः प्रारंभिक मूल्यांकनस्य च अनन्तरं अयं निर्णयः स्वीकृतः। सीएमओ कार्यालयः अवदत् यत् ये गभीर घटनायाः कृते उत्तरदायिनः इति ज्ञायते ते पूर्णतया उत्तरदातारः भविष्यन्ति तथा च विध्याः कठोरतम उपबन्धैः व्यवहृताः भविष्यन्ति। अत्रांतरे गतरात्रौ अपरस्य मृत शरीरस्य प्राप्ते सति अस्यां घटनायां मृतकानां संख्या 6 यावत् वर्धिता अस्ति। स्थले अन्वेषणस्य उद्धारस्य च कार्यम् अनुवर्तत। यत् दलानि भग्नावशेषान् निष्कासयितुं कस्यापि निबद्धस्य जनस्य अन्वेषणार्थं च कार्यं कुर्वन्ति। एनडीआरएफ, अग्निशामक सेवा, दिल्ली आरक्षकाः, अन्ये च विभागाः च भग्नावशेषान् निष्कासयितुं स्थले कार्यं कुर्वन्तः सन्ति। दिल्ली विश्वविद्यालयस्य श्रीवेंकटेश्वर महाविद्यालयः दुखद भवनपतनस्य कारणात् अद्य निरुद्धः भविष्यति। महाविद्यालयः अवदत् यत् अस्थायी उपायरूपेण सत्यनिकेतन क्षेत्रे निवसतां छात्राणां मध्ये अनेकेषां वेतन अतिथि निवासस्थानानाम् असुरक्षायाः भावस्य च परिसमाप्तेः अनन्तरं छात्राणां कृते स्वस्य वर्गेषु आवासं कल्पयति। भवनपतनस्य दृष्ट्या आर्यभट्ट महाविद्यालये अपि अद्य अध्यापनं स्थगितमस्ति। बिहार उत्तरप्रदेशयोः विभिन्नेषु भागेषु भीषण जलाप्लावनेन सामान्य जनजीवनं तीव्रतया प्रभावितमभवत्। बिहारे गंगा, गण्डक, कोशी चेति प्रमुखाः नद्यः संकटस्तरम् अतीत्य प्रवहन्ति। पटनायां गंगानद्याः जलस्तरः अनेकेषु घट्टेषु उच्चतम आप्लवं स्तरम् अतिक्रमति, येन अधोवर्तिक्षेत्रेषु उच्चसतर्कता वर्तते। उत्तरप्रदेशे 24 मण्डलानि आप्लावग्रस्तानि सन्ति, यत्र वृष्टिसम्बद्धासु घटनासु 5 जनाः स्वप्राणान् अयच्छन् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వరంగల్ జిల్లా సమాచార లేఖ విందం అందిస్తారు డి వీణావాణి గారు.
2: వరంగల్ జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఇటీవల రాష్ట దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. గతంలో రేషన్ కార్డుల నిర్వహణలో ఉన్న లోపాలను అధిగమించేందుకు ప్రభుత్వం ఆధునిక స్మార్ట్ కార్డులను అందజేస్తుందని మంత్రి తెలిపారు. రేషన్ మొబైల్ యాప్ ద్వారా పంపిణీలో పూర్తి పారదర్శకత ఉంటుందని, లబ్ధిదారుల కుటుంబం మాత్రమే కార్డును స్వైప్ చేసే విధంగా వ్యవస్థ రూపొందించినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 29,772 కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేశామని, మొత్తం 2,96,929 రేషన్ కార్డుల ద్వారా సుమారు 9,00,000 మందికి సన్నబియ్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి నాటిన మొక్కలను సంరక్షించాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో, పాఠశాలల్లో, కార్యాలయాల్లో మొక్కలు నాటాలని, పుట్టినరోజులు, వివాహాల సందర్భంగా మొక్కలు నాటే సంప్రదాయం అలవాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ, వరంగల్ జిల్లాలో 25,00,000 మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని, ఇప్పటి వరకు 13,00,000 మొక్కలు నాటినట్లు తెలిపారు. వృక్ష సంపదతోనే పర్యావరణ సమతుల్యత నిలుస్తుందని అన్నారు. వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర ఓటర్ సర్వే ప్రక్రియను పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ పర్యటించారు. ఆయన పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న విధులు, ఓటర్ల వివరాల సేకరణ, ధృవీకరణ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో చర్చించారు. కొత్తగా ఏర్పాటైన పోలింగ్ స్టేషన్లలో బీఎల్ఓలను నియమించి శిక్షణ ఇవ్వాలన్నారు. ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో భారీగా పన్ను బకాయి పడిన డిఫాల్టర్లపై అవసరమైతే ఆర్ఆర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి వెంకన్న పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని, ఈ ప్రక్రియలో మరింత వేగం పెంచాలని కమిషనర్ టి వెంకన్న అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్ల లక్ష్యాలను వార్డుల

0: వారీగా విభజించి క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతిరోజు పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. కొత్త నిర్మాణాలు, కమర్షియల్ భవనాలను గుర్తించి పన్ను పరిధిలోకి తీసుకురావాలని, అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం తొలగించిన పాత భవనాల వివరాలను పరిశీలించాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరంగల్ జిల్లాలో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం 1,39,997 ఎకరాల్లో వరి సాగు జరగగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 64,293 ఎకరాల్లోనే సాగు జరిగింది. మిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలు పెంచేలా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. నీటి లభ్యత, భూసార పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. యూరియా తదితర ఎరువులను అక్రమంగా విక్రయించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో పురావస్తు శాఖ ఆధీనంలోని భూములను డిమార్కేషన్ చేసి రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఆయా భూముల పరిరక్షణకు సమగ్ర మ్యాపింగ్ రూపొందించి ఆక్రమణలకు తావు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రాజేంద్ర నగర్ తర్వాత వరంగల్లో ఏర్పాటైన రెండో ఎరువుల పరీక్షా కేంద్రం భవనాన్ని త్వరితగతిన నిర్మించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఇటీవల పైడిపల్లి రైతు శిక్షణా కేంద్రం ఆవరణలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ప్రయోగశాల గదులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించి నిర్మాణంలోని లోపాలను గుర్తించారు. అవసరమైన మార్పులు, చేర్పులు వెంటనే పూర్తి చేసి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా భవనాన్ని సిద్ధం చేయాలని సూచించారు. వరంగల్ జిల్లాలో వివిధ ప్రతిష్టాత్మక అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు.
1: వరంగల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6 చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్, ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో, హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు.
3: अलग अलग देशों में मंदिरों की प्राण प्रतिष्ठा होती है तो वहां भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ साथ ही जाते हैं और भारत का विचार कहता है समानम मनः सहचित्तमेषां अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े. इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है.
2: విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న గౌహతిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఉపరాష్టపతి మాట్లాడుతూ దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక ప్రవర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో పెరుగుతున్న మహిళల విజయాలను ప్రస్తావిస్తూ దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా, నారీశక్తికి ప్రతీకగా అభివర్ణించారు. మహిళలకు సరైన విద్యను అవకాశాలను అందించడం ద్వారా

0: వారు స్వయం శక్తితో నిలదొక్కుకోగలరని, అదే నిజమైన సాధికారత అని పేర్కొన్నారు. డ్రగ్స్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, కుటుంబం సహాయంతో యువత వాటికి దూరంగా ఉంటూ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ చెప్పారు.
1: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారని పేర్కొంది. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వకమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంఫాల్ను సందర్శిస్తారు. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నిన్న హర్యానాలోని పంచకులలో ఒక జాతీయ కార్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ విధానం ఏ ఒక్క నిర్దిష్ట జాతికి పరిమితం కాకుండా సమగ్ర జీవావరణ వ్యవస్థ ఆధారిత నమూనాపై ఆధారపడి ఉందని అన్నారు. భారత్ వివిధ రాబందు జాతుల పరిరక్షణకై చురుకుగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబందుల కోసం సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసి అడవిలో ఈ జాతుల పరిరక్షణకు సహాయపడే సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ది చేయాలని భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిపోయిన ఘటనపై మెజిస్ట్రేట్ విచారణ జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఘటనా స్థలం పరిశీలన, ప్రాథమిక అంచనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఘోర ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా, నిన్న రాత్రి ఘటనా స్థలంలో మరో మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. ఘటనా స్థలంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందం, ఢిల్లీ పోలీసులు, ఇతర సంస్థల బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్తో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సహకారాలు అందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. మరోవైపు ఢిల్లీ మేయర్ ప్రవేశ్ వాహి మాట్లాడుతూ, 4 అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే మూసివేస్తామని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని తక్షణమే తొలగిస్తామని పేర్కొన్నారు. ఇస్రోను ప్రైవేటీకరించడానికి, దాని పాత్రను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం, తప్పుడు సమాచారంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పష్టతనిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించడం లేదని, తమ ప్రాముఖ్యతను కూడా తగ్గించబోమని ఇస్రో సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం, పరిశ్రమలు తమ సాంకేతికతలు, సామర్థ్యాలను అభివృద్ది చేసుకుంటున్న సందర్భంలో భారత అంతరిక్ష కార్యక్రమం తదుపరి తరంపై ఇస్రో మరింత బలంగా దృష్టి పెట్టేలా చేయడమేనని ఇస్రో తెలిపింది. రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి వెలుపల ఒక కొత్త నిర్బంధిత మండలాన్ని ప్రకటించనున్నట్లు ఇరాన్ భద్రతా అధికారి ప్రకటించారు. తమతో సమన్వయం లేకుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మేజర్ జనరల్ మొహేన్ రిజా మాట్లాడుతూ, ఈ నిర్బంధిత ప్రాంతం అమెరికా నౌకాదళం దిగ్బంధన రేఖ నుంచి ప్రారంభమై పర్షియన్ గల్ఫ్లోని కొన్ని భాగాల వరకు విస్తరిస్తుందని తెలిపారు. ఇరువైపుల నుంచి జలసంధి వైపు కదిలి ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు ఆంక్షలను ఎదుర్కొంటాయని ఇరాన్

ప్రభుత్వ మీడియా నివేదించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడి చైనాకు చెందిన హేజీ టింగ్ రెన్ జియాంగ్లుయులను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడి రెండవ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నర్అప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రిన్ అయ్యూబ్, టాన్వి కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. నిన్న తాష్కెంట్లో జరిగిన ఫుట్బాల్ చివరి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. గత 20 ఏళ్లలో భారత్ తొలిసారిగా AFC U20 ఆసియా కప్ ప్రధాన టోర్నమెంటుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్స్లో భారత్కు ఇది రెండో విజయం. ఈ విజయంతో జట్టు 3 మ్యాచ్ల నుంచి 6 పాయింట్లను సాధించింది. రాబోయే 2 రోజులలో బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తా ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహేలలో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యాసంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ప్రజలు పోలీసులు కలిస్తే భద్రమైన సమాజం, దేశాలు దేశాలు కలిస్తే సురక్షితమైన ప్రపంచం. ఈరోజు అంతర్జాతీయ పోలీస్ సహకార దినోత్సవం. ప్రజల భద్రత పోలీసుల ప్రధాన బాధ్యత, అలాగే పోలీసుల పట్ల ప్రజల సహకారం ఆ బాధ్యతకు అసలైన బలం కదా. అందుకే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా నేరాలు రోజురోజుకి కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, అలాగే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో దేశాలు సరిహద్దులు దాటి వచ్చేస్తున్నాయి. అందుకే వివిధ దేశాల పోలీసుల వ్యవస్థల మధ్య పరస్పర సహకారం, సమాచార మార్పిడి, సమన్వయం ఎంతో అవసరం. ఈ అవసరాన్ని గుర్తు చేస్తూ నిర్వహించుకునే రోజే అంతర్జాతీయ పోలీస్ సహకార దినోత్సవం.

నేరాలకు సరిహద్దులు లేనప్పుడు నేరాలపై పోరాటానికి సరిహద్దులు కూడా ఉండకూడదు. వివిధ దేశాల పోలీసుల సంస్థలు కలిసి పనిచేయడం ద్వారా నేరస్తుల్ని గుర్తించడం, నేర పరిశోధనలో సహకరించడం, పరారీలో ఉన్న నేరస్తుల ఆచూకీ తెలుసుకోవడం వంటి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా జరుగుతాయి. అందుకే ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉంటే గమనించి పోలీసులకి మనం సమాచారం అందించాలి, చట్టాలను గౌరవించాలి, సైబర్ భద్రతపై అవగాహన పెంచుకోవాలి. ప్రతి పౌరుడి బాధ్యత అది. మనమంతా గుర్తు చేసుకోవాల్సిన మాట ఒకటే, ప్రపంచ శాంతి, ప్రజల భద్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న పోలీసు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ సహకారం పెరగాలని, సమన్వయం బలపడాలని, శాంతి భద్రత ప్రపంచంతో ఇదంతా కలుపుకొని ముందుకు సాగాలని కోరుకుందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈరోజు ఉదయం 10:03 నుండి 11:00 వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇంకా సమగ్ర సమాచారం ఈ అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం

0: నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు అందిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగాధిపతి. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 232448434, 232448436, 297704324, మరొక నెంబర్ 297047735. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324483423, 2424836, 2970-4324, ఇంకా 2970-4735. ఈ ఫోన్ నెంబర్లకి కాల్ చేయవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి ప్రాంతీయ వార్త విభాగం వారి సమర్పణలో జరుగుతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
0: శ్రోతలు ఉదయ తరిగిన వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం. ఈనాటి కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి కెరీర్ గైడెన్స్ కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మంతల ఆహ్లాదరావు గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. కళలు కనాలి, కన్న కళలను నిజం చేసుకోవడానికి కళలు నేర్చుకోవాలి. విద్య దారిని చూపిస్తుంది, నైపుణ్యం గమ్యాన్ని చేరుస్తుందన్నారు పెద్దలు. మరి ఎంతోమంది పిల్లలకు భవిష్యత్తు మీద, భవితం మీద ఉండే కంగారు, భయం అంతా ఇంత కాదు. అలాంటప్పుడే కెరీర్ గైడెన్స్కి సంబంధించిన ఎంతోమంది నిపుణులు, శాస్త్రజ్ఞులు చెప్పిన మాట ప్రకారం ఎవరికి నచ్చిన రంగంలో వారు రాణించాలంటే ఆ రంగం మీద ప్రేమతో ముందుకు అడుగులు వేయాలంటారు. ఇవాల్టి పరిస్థితుల్లో 10వ తరగతి అవగానే లేదా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఏ రంగాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వివరాలు మనకి వివరించడానికి కంపెనీ సెక్రటరీగా 25 ఏళ్ళ అనుభవం ఉన్న డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి కెరీర్ గైడెన్స్కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆహ్లాదరావు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలకి ఒకప్పుడు డాక్టర్గానో ఇంజనీర్గానో చూసిన తెలుగు యువత ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెన్సీ వైపు, కాస్ట్ అకౌంటెన్సీ, ఈ కంపెనీ సెక్రటరీ లాంటి ఎకనామిక్ వింగ్స్ వైపు చూపు మరలించారు. మీరు చెప్పండి, నిజంగా ఏ ప్రాతిపదికన విద్యార్థి తన భవిష్యత్ కెరీర్ని నిర్ణయించుకోవాలి?
1: 1980s 1990s పెద్దవాళ్ళు డిసైడ్ చేసేవారు. దాన్ని పిల్లలకు అవగాహన లేకపోవటం, వారికి 10th క్లాస్ పాస్ అయిన తర్వాతనే ఏదన్నా అనేదాకా 10th క్లాస్ పాస్ కావడం అనేది ఒక పెద్ద లక్ష్యంగా ఉండేది. దాంట్లో 1st క్లాస్ వస్తే ఇంకా చాలా లక్ష్యం. అప్పుడు ఆ పిల్లగాడు స్టార్ట్ చేసేవాడు నేను నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఎంపీసీ, బీపీసీ, ఆర్సీఈసీ అని. కానీ కాలక్రమేణా జనరేషన్ ఎస్పెషల్లీ జెన్జీ వచ్చిన ఈ తరుణంలో వారికి వారి యొక్క వృత్తి పట్ల, భవిష్యత్తు పట్ల చాలా చక్కటి అవగాహన వచ్చింది. అలాంటి జనరేషన్తో మనం డీల్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా పెద్దలు 40s 50s ఉన్న ఈ పెద్దలందరూ వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ అర్థం చేసుకొని వాళ్లకు మనకంటే ఎక్కువ అవగాహన ఉన్నదనే నిజాన్ని గ్రహించి వారి యొక్క ఆసక్తిని చూసి వారికి వదిలేయాలి. ఫస్ట్ మీకు ఒక కళ ఉండొచ్చు డాక్టర్ కావాలని, కానీ ఆ కళ మీరు కాలేదని చెప్పేసి మీ పిల్లల మీద రుద్దాలని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. పోనీ అలా రుద్దినా కూడా అలాంటి వారు వచ్చినా కూడా దాని వీరికి ఇవాళ రేపు ఉన్న వాళ్ళ లెవెల్ ఆఫ్ పేషెన్స్ తోటి ఆసక్తి లేకపోతే చదవలేరు. కాబట్టి ఏ రంగంలో అయినా చాలా విపరీతమైన స్ట్రెస్ ఉంటుందండి. అది ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఒక్కొక్క దాంట్లో 5 ఏళ్ల నుంచి

0: 8 ఏళ్ళ వరకు లైఫ్ సెటిల్మెంట్ టైం పడుతుంది. ఇలాంటి టైంలో వాళ్ళంతలో వాళ్ళు ఆసక్తిగా చదవకపోతే మనం బలవంతంగా గుర్రాన్ని నీళ్లు తాగించలేమండి. అలాగే వాళ్ళ ఆసక్తిని చూసి వాళ్ళ ఆసక్తి తగ్గట్టు మనం మార్చుకోవటం పెద్దలుగా మన యొక్క విధి. కాబట్టి ఈ తప్పు పెద్దవాళ్ళు చేయకూడదు. ఇప్పుడు పిల్లవాళ్ళ తప్పులు. పిల్లవాడు ఇంటర్మీడియట్ టీనేజ్లో నిజంగా ఉన్న 100లో 70 మంది చాలా క్లారిటీగా ఉంటారు, 30 మంది పెడదవ్వబడుతున్నారు ఈ డ్రగ్స్ ఇట్లాంటి వాటిలో తప్పటి. అలాంటి దవ్వ పట్టేటప్పుడు వాళ్ళని కాస్త మందలిచ్చి ఈ రంగం చూసుకోమని చెప్పేటప్పుడు వారికి ఫస్ట్ అవగాహన కల్పేటం. 10th తర్వాత ఇంటర్మీడియట్ ఇలా ఎంపీసీ బీపీసీ సిఈసి హెచ్ఈసి ఎంఈసి ఇలాంటి రంగాలలో చూసుకోవటం లేదా పాలిటెక్నిక్ లాగా ఆ కోర్సులు చూసుకోవటం అనేది 2 కోర్సులు. ఇలాంటి ఆప్షన్స్ వాళ్ళకెట్టి ఇవో ఇవి ఇలా ఉన్నాయి, ఇంకా కావాలంటే ఇవాళ ఉన్న సామాజిక మాధ్యమం ద్వారా చూసుకొని దాన్ని మనం చెప్పే కంటే సామాజిక మాధ్యమంలో చెప్పడం అనేది వాళ్ళకి ఇంకా ఈజీ. ఒక యూట్యూబ్లోనే ఎక్కడో పెట్టేసి చూసుకోమని చెప్పేటాను, ఇది చూడండి అని ఆ లింక్ ఇచ్చి వాళ్ళకు వదిలేయటం చాలా కరెక్ట్. ఆ విద్యార్థి తప్పకుండా తప్పు చేయకుండా అలాంటి అనలైజ్ చేసి తనకి ఏది సూట్ అవుతుంది అనేది తను అనలైజ్ చేసుకొని ఆ తర్వాత తనకు తెలిసిన పెద్దలతోటి పెద్దవాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ తోటి మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటే అతని యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. తనకి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో టైం పెడితే డెఫినెట్గా ఆ చదువు చదువులాగా అనిపించదు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హీ కెన్ ఎంజాయ్, తను దాన్ని ఎంజాయ్ చేసి తన యొక్క భవిష్యత్తుని సన్మార్గంలో క్రియేట్ చేసుకోగలుగుతాడు.
1: నిజంగా ఏ రంగం అయితే మినిమం గ్యారంటీ ఉంటుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎలా సమాధానం వెతుకోవచ్చు?
0: ఫస్ట్ వారి యొక్క ఆసక్తిని చూసుకున్న తర్వాత వారి యొక్క స్కిల్ నైపుణ్యం అనలైజ్ చేసుకుంటే వారు చేసే ఒక మానసికంగా ఎక్కడైతే వారికి మంచిగా అనిపిస్తుందో స్కిల్ ఆర్ ఎడ్యుకేషన్. నీకు ఒక కార్పొరేట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మీరు చేసిన ప్రశ్నకు ఇంకో కరెక్ట్ ఏంటంటే ఫస్ట్ మనం మన వరల్డ్ ఎకానమీ అండ్ నేషనల్ ఎకానమీ మన ఆర్థికం ఇందాక కరెక్ట్గా చెప్పారు. ఎకానమీ ఎలా ఉంటుంది, ఎకనామిక్ కోర్సెస్, దేశ భవిష్యత్తు ప్రగతి ఎట్లా ఉంది, ఏ రంగంలో వస్తుంది. ఒకప్పుడు మనకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ద ప్రిడామినెంట్ అగ్రికల్చర్ ఇన్కమ్, తర్వాత నెక్స్ట్ వచ్చే ఇన్కమ్ కార్పొరేట్ రంగంలో వచ్చి ఈ కార్పొరేట్ రంగం నుంచి వచ్చే ఇన్కమే ఎక్కువ ట్యాక్సెస్ పే చేస్తున్నారు, వారి ద్వారానే మనకు ఎన్నో ఫెసిలిటీస్ వసతులు వస్తున్నాయి. ఇలాంటప్పుడు మన అవకాశాలు ఎక్కడి నుంచి ఉంటాయి, కార్పొరేట్ రంగంలో. అట్ ద సేమ్ టైం ఇవాళ రేపు ఈ అగ్రికల్చర్ ఆరోగ్యం కరకరంగా చూస్తే నాకు మన ద ఇండస్ట్రీలు వస్తున్నాను. ఏమన్నాడు ఏమన్నాడంటే సార్ అందరూ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ విత్ పరిగెడుతున్నారండి, కానీ అర్థం చేసుకోవట్లేదు ఫీల్డ్ వర్క్ చేయాలని అని చెప్పేసి. ఫీల్డ్ వర్క్ ఎందుకంటారా, ఇప్పుడు కంప్యూటర్లు చూసే వాళ్ళందరికీ పిల్లలకు అందరికీ సాఫ్ట్వేర్ రంగంలో ఫస్ట్ వచ్చే డెఫిషియన్సీ ఏదో తెలుసండి, డి విటమిన్.
1: కరెక్ట్.
0: ఎందుకంటే పొద్దుస్తమానం ఏసీ రూమ్లో ఉంటారు, కారులో దిగే దగ్గర నుంచి కార్లు, అలా ఫీల్డ్ వర్క్లు కొన్ని ఉన్నాయి. దాంట్లో నిపుణులు లేరు, నిపుణులు ఉంటే పే చేయడానికి ఉంటుంది. ఇలాంటి వసతులతో నాకు ఎన్నో విద్యా అవకాశాలు ఉన్నాయి. తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఒక MBA చేసి అలాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఫీల్డ్ చూస్తే అతని ఆరోగ్యం బాగుంటుంది, పర్యావరణానికి సేవ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఒకప్పుట్లాగా డాక్టర్ ఇంజనీర్ అని కాకుండా అతను మైండ్ సెట్ వదిలేసి మొదట ఒక ప్రాథమిక విద్య, అది కూడా ప్రొఫెషనల్ కోర్సు కానీ వేరే టెక్నికల్ కోర్సు కానీ చూస్ చేసుకుని ఆ తర్వాత తను ఎంటర్ప్రైనర్ అవుతాడా, ఒక ఎంప్లాయీ అవుతాడా, లేదా కన్సల్టెన్సీ అవుతాడా, ఇలాంటివి పెట్టుకుంటే దాని ద్వారా తన యొక్క మార్గాన్ని దిశాన్ని చేసుకోవచ్చండి. ఇది నేను
1: బాగుంది. అయితే ఏ ప్రభావం వల్ల ఏ రంగంలోనైనా సరే అటు ఉద్యోగాల కొరత రావచ్చు, ఏ రీప్లేస్ చేస్తుంది అనే ఒక భయం కూడా ఉంది. ఏ నేర్చుకుంటే కానీ మనం రేసులో ఉండలేము, ఖచ్చితంగా ఏతో పాటి నడవాలి అని. అయితే ఒక విద్యార్థిగా నేను ఎప్పటి నుంచి ఈ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాలి, ప్రపంచ స్థాయిలో ఏ రంగానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉంది అని చూసుకుంటూ అటు ఉద్యోగమా వ్యాపారమా అటు స్టార్టప్ వైపు వెళ్ళడమా, ఈ జ్ఞాన సంపార్జన కోసం ఏ తరగతిలో ఉన్నప్పుడు అతను మొదలు పెట్టాల్సిన అవసరం ఉందంటారు?
0: ఎర్లీ బర్డ్ ఆల్వేస్ క్యాచెస్ వామ్ అన్నట్టారు. ఒకప్పుడు 10th ఇంటర్మీడియట్ తర్వాత అని ఒకటి ఉండేది, అది కాస్త 10th క్లాస్ అనేది ఒకటి వచ్చిందండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు 3rd క్లాస్ తర్వాత నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటారా, మనం అనుకుంటున్నట్టు ఎంతసేపు విద్యతో పాటు ఇంకొకటి రంగం కూడా ఉంది, దట్ ఈస్ ఎ క్రీడా రంగం. ఈ క్రీడా రంగంలో కూడా ఒక పక్క నుంచి క్రీడలు ఆడుకుంటూనే ఫిట్నెస్ కోర్సులు, ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఫిట్నెస్ అని, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అని, అలాగే వేరే దేశ విదేశాలు ఆస్ట్రేలియా దాంట్లో క్రికెట్ క్లబ్స్ అని ఉన్నాయి, క్రికెట్ సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి, ఎంపైర్కి సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి, అలాగే ఫుట్బాల్ది కూడా. అంటే కరెక్ట్గా మాట్లాడితే ఇవాళ ఒకవేళ ఆ పిల్లగాడు ఒక మానసిక పరిపక్వత ఉంటే 3rd తరగతి ఆర్ 5th తరగతి అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 8-9, ఎందుకంటే అప్పుడు తను డిసైడ్ చేసుకోగలుగుతారు, ఓకే నేను స్పోర్ట్స్ కూడా

0: నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ పిల్లగాడిని ఆడిస్తే అతని ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు 30 ఏళ్ళకే బీపీలు షుగర్లు వస్తున్నాయండి, 40 ఏళ్ళకు 35 ఏళ్ళకు హార్ట్ అటాక్స్ స్టంట్ చేసుకుంటున్నారు. సో మనము అంటే ఈ నెక్స్ట్ జనరేషన్ జెన్జీ జనరేషను తర్వాత వచ్చే జనరేషన్ మీద మాట్లాడితే 3rd 4th క్లాస్ నుంచి పిల్లగాళ్ళకు ఫిట్నెస్ ఇలాంటి విటమిన్ డెఫిషియన్సీ పోవాలంటే వీఆర్ టు ఎంకరేజ్ టు వర్క్ ఇన్ ద అండర్ ద సన్ రైజ్, అలాతో పాటు ఒక స్పోర్ట్స్. సో దీనికి మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఏజ్ 7వ ఏజ్ 8వ ఏజ్. అప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా, ఇది కాకుండా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయండి, ఈ మార్షల్ ఆర్ట్స్ కూడా ఒక క్యారియర్గా చేసుకోవచ్చు. సో అటు విద్య చదువుకుంటా ఇలాంటి ఒక నిపుణం, ఇలా కాకుండా రాను రాను మళ్ళీ పురాతనది ఎప్పుడైనా చూడండి సైకిల్ వస్తుంది. ఇప్పుడు వీణ అలాంటివి మధ్యలో వెళ్ళిపోయాయి, వయలిన్ ఇలాంటి గిటారు ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తాయండి. ఎందుకంటే ఎంతసేపు మనిషికి కావాల్సింది ఏంటి, ఫస్ట్ తిండి నిద్ర, ఆ తర్వాత మానసిక ఆనందం, వినోదం, విజ్ఞానం, ఇవన్నీ వచ్చే కళల ద్వారా. సో పువ్వు పుట్టిన దగ్గర నుంచే పరిమళించి అన్నట్టు తనకు బై బర్త్ కొన్ని కళలు ఉంటాయి, తర్వాత మనం ఎంకరేజ్ చేసి కొన్ని నేర్చుకుంటాడు. ఎంత తొందరగా 3వ 4వ తరగతి 3rd 4th క్లాస్ 8th 9th ఏజ్ ఇస్ ద రైట్ ఏజ్ వాళ్ళ యొక్క నిపుణులను చూసి తల్లిదండ్రులకు వాళ్ళకి ఇవి ఉన్నాయి నాన్న ఇలా చేస్తావా, క్రికెట్ ఆడతావా, ఫుట్బాల్ ఆడతావా, లేదా ఇలాంటివి చేసుకుంటావా అనుకుని దాంట్లో చదువు డిస్టర్బ్ కాకుండా చదువుకో అని చెప్పేసి ఎంకరేజ్ చేసి రెండు సమపాలనలో సమాంతరంగా నడిపిస్తే తను ఒక 10th క్లాస్ వచ్చే వరకు తనకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి స్పోర్ట్స్ అట్లాంటి వాటిల్లో ఫిట్నెస్గా వస్తే క్యారియర్ అని అవుతుంది, లేదా ఆరోగ్యం అని ఉండిపోతుంది, దేహదార్యం ఉంటుంది.
1: మంచి మాట,
0: కాబట్టి అలా ప్లాన్ చేసుకోవాలండి.
1: ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో నిజంగా నిలదొక్కుకోవాలంటే నేర్చుకోవడం అనేది ప్రతి మనిషి జీవితాంతం కొనసాగించాలేమో. అయితే మీరు కంపెనీ సెక్రటరీగా మీ 25 ఏళ్ల అనుభవంతో ఈ ఆర్థిక పరమైన ఉద్యోగాలు, ఆర్థిక పరమైన సర్వీసెస్లో ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? అది కంపెనీ సెక్రటరీ కావచ్చు, కాస్ట్ అకౌంటెన్సీ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెన్సీ కావచ్చు, ఆర్థిక పరమైన రంగం వైపు రావాలనుకుంటున్న ఒక విద్యార్థికి మీరేం సలహా ఇస్తారు?
0: ఒకటండి, జీవనది అని ఎట్లా అంటామో నిరంతరం నదిలాగా, అలాగే మన దేశం మన ప్రపంచం ఉన్నంత వరకు కార్పొరేట్ వ్యవస్థ ఉండాల్సిందే. ముఖ్యంగా రాను రాను ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, ప్రైవేటైజేషన్ అవుతున్నప్పుడు కంపెనీస్ ద్వారానే మన యొక్క దేశ ప్రగతి, రాష్ట్ర ప్రగతి అండ్ ప్రపంచ పరిస్థితి కూడా ఉంది. సో దీనికి నడిపించేవాళ్ళు ముఖ్యంగా ఇలాంటి ప్రొఫెషనల్స్, కంపెనీ సెక్రటరీస్, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, ఇది కాకుండా అడ్వకేట్స్ వీరు కూడా ఉన్నారు. నేను చెప్పేది ఇంజనీరింగ్ డాక్టర్స్ తక్కువ అని చెప్పేసి నేను తక్కువ చేయట్లేదండి. ఇలాంటి కోర్సులు కూడా, వీటిలో కూడా ప్రగతి ఉంది. దీంట్లో కూడా చేస్తూ ఉండి మనమంటూ ఒక సపరేటు డిగ్నిటీ మెయింటైన్ చేయొచ్చు, మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దాని ద్వారా ఇప్పుడు ఒక కోర్సు చేస్తే ఒకటే అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఈ ప్రొఫెషనల్ కోర్సు చేస్తే మల్టిపుల్ అడ్వాంటేజ్ ఉన్నాయండి. ఒకటి, మీరు ఒక్కసారి వచ్చిన తర్వాత ఒక ఏదైనా ఒక కంపెనీలో ఎంప్లాయ్మెంట్గా ఉండొచ్చు, లేదా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా మీరే ఒక ఇండస్ట్రీ పెట్టుకొని ఆ లాస్ తీసుకోవడం. గ్లోబల్ కన్సల్టెన్సీ ఫార్మ్స్ ఉన్నాయి, కంప్లైంట్స్ సంబంధించిన ఫార్మ్స్ ఉన్నాయి, వీటన్నిటికీ ఇలాంటి కోర్సులు మీకు చేయడానికి ఒక ఆత్మవిశ్వాసం ఒక్కటే కాకుండా ఒక అవకాశాన్ని కల్పిస్తాయి. ఒక వ్యక్తితో మాట్లాడాలంటే మీరు పలానా కంపెనీ సెక్రటరీ, పలానా చార్ట్ అకౌంటెంట్, పలానా కాస్ట్ అకౌంటెంట్ అనేది వేరు, నార్మల్గా మాట్లాడటం వేరు. ఇలాంటి యొక్క కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఇలాంటి కోర్సులు ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో పాటు ఎన్నో అవకాశాలు కూడా విస్తరణలో పరిచినట్టు ఉంటాయి. హీ కెన్ చూస్, అది చూసుకున్న తర్వాత దాని మీద ఇస్తే మినిమం గ్యారంటీగా ఒక ఆర్థిక స్థితి ఉంటుందండి. ఎన్నో మంది ఫ్యామిలీలు ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సు చేసి లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఈరోజు అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్కి వచ్చిన కళ్ళ ముందల ఉన్న కేస్ స్టడీస్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు. ముఖ్యంగా ఇంకోటి అండి, ఈ కోర్సు చేయడానికి బీకామ్ బీఏ ఉండాలనుకుంటారు, అది తప్పండి. ఇప్పుడు నేను సైన్స్ గ్రాడ్యుయేట్ని, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మా మెయిన్ ఆప్షన్స్. నేను ఇంటర్మీడియట్లో బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ కోర్సు తీసుకున్నా, అంటే మీరు ఒకవేళ ఎంపీసీ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఆప్షన్ తీసుకుని ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ చేయలేకపోవడం వల్ల డిసప్పాయింట్ కావద్దు. ఒకవేళ అది మీ యొక్క లైఫ్ ఏమో మీ ఇంట్రెస్ట్ తోటి పోతే ఓకే. ఇప్పుడు ఇంకోటి, యూ కెన్ హ్యావ్ ఎ సెకండ్ ఛాన్స్, యూ కెన్ చేంజ్ ద ట్రాక్. లైఫ్ అనేది ఎప్పుడు నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఆ రోజు ఏదో మీకు మానసిక పరిపక్వత లేక తీసుకుండొచ్చు, లేదా ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ల బట్టి మీరు ఆ డెసిషన్ తీసుకుండొచ్చు. ఇప్పుడు నథింగ్ రాంగ్ టు చేంజ్ ద ట్రాక్, ప్లీజ్ కమ్ టు అదర్ వింగ్ అండ్ అక్కడ మీరు షేన్ అవుతారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. కాబట్టి ఇలాంటి కోర్సులు ఎవరైనా చేయొచ్చు, సైన్స్ వాళ్ళు కానీ, టెక్నికల్ వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ వాళ్ళు, ఈవెన్ ఇంజనీరింగ్ తర్వాత కూడా. మా ఈ కోర్సులో గొప్పతనం ఏంటంటే అటు టీనేజ్ వాళ్ళు కావచ్చు, 16 ఏళ్ల స్టూడెంటు, 60 ఏళ్ల వాళ్ళు కూడా చదవచ్చు. ఇదంతా సెల్ఫ్ మేడ్ కోర్సెస్ అండి. ఎటువంటి కోచింగ్ కావాలని కూడా కోచింగ్ దొరికిపోతుంది, వద్దు అనుకుంటే ఇంట్లో కూర్చొని కూడా డిస్టెన్స్ మోడ్లో చదువుకోవచ్చు అండి, తక్కువ ఖర్చుతోటి. అసలు ఖర్చు అనేది ఇవాళ రేపు LKG వాడికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి సీటు తీసుకుంటారు. ఈ కోర్సు

0: అంత చదివితే కూడా ఒక లక్ష
1: అంత ఖర్చు
0: రూపాయలు
1: కాదు.
0: కాదండి. సో అలాంటి తక్కువ ఉండి ఎక్కువ అవకాశం ఉండి ఎక్కువ గుర్తింపు ఉండి ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చే ఏకైక కోర్సులు ఇలాంటి కంపెనీ సెక్రటరీస్ చేరకుండా కాస్ట్ అకౌంటెంట్ కోర్సులు అండి.
1: ఆహ్లాదరావు గారు, చివరగా రాబోయే తరానికి, యువతకి మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
0: ఇప్పుడు యువత ఏంటంటే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒకదానికి వెళ్ళొద్దు. అందరూ వెళ్ళే మూసలో మీరు వెళ్ళకండి. మీ యొక్క హార్ట్ ఏం చెప్తుంది, మీ యొక్క అభిలాష ఏంటి అనేది ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి, ఒక శోధన చేయండి, ఆత్మశోధన చేసి ఒక పక్క నుంచి విద్యారంగంగా, ఇంకో పక్క నుంచి ఆరోగ్యపరంగా, ముఖ్యంగా మూడోది మానసిక పరంగా మనకు ఓటమిని తట్టుకునే కెపాసిటీ ఇస్తుంది. మన యొక్క మానసిక ఆరోగ్యం చేయడానికి మెడిటేషన్ లాంటి కోర్సులు మన దగ్గర, ఇంటర్నేషనల్ మెడిటేషన్ లాంటి సెంటర్స్ ఉన్నాయి, ఒక్క పైసా ఛార్జ్ చేయవు, చాలా ఫ్రీగా చేస్తాయి భోజనం పెట్టి. ఇలాంటి ఆపర్చునిటీస్ విట్లో చేసుకోండి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, తెలంగాణ ఉన్నవాళ్ళు మీరు అదృష్టవంతులు అన్నమాట. అలాంటి అవకాశాలను చూసుకొని మొదట మీ యొక్క మానసిక శక్తి, ఆరోగ్య శక్తి పెంచుకొని మీకు కావాల్సిన రంగాన్ని మీరు మీ మనసు చెప్పినట్టు విని చేసుకోండి. దాని ద్వారా మీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. మీరు చేసిన తర్వాత మీరు ఇంకొక వాళ్ళకి హెల్ప్ చేయండి, దేశానికి ప్రగతికి తోడ్పడండి. ఎప్పుడైనా సరే ఆల్వేస్ థింక్ నేషన్ ఫస్ట్ అనేది. అలా నేషన్ ఫస్ట్ ఆలోచిస్తే తర్వాత మన కంట్రీ బాగుంటుంది, మన స్టేట్ బాగుంటుంది, మన గ్రామం కూడా బాగుంటుందండి.
1: చాలా బాగుంది ఆహ్లాదరావు గారు. నైపుణ్యం ఉన్న వ్యక్తికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని, నిజంగా కష్టపడడం అనేది విజయానికి పునాది అయితే నైపుణ్యం ఆ విజయానికి మూల స్తంభం లాంటిది అని అంటున్నారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి శ్రోతలకు, ముఖ్యంగా యువతకు, వారి రాబోయే తరానికి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

0: మీరింతవరకు ఇది మన చట్టం ఈనాటి కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు అంశం గురించి కెరీర్ గైడెన్స్ కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మంతల ఆహ్లాదరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా ఆ నలుగురు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చైతన్య ప్రసాద్ రచన, ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: కార్యక్రమంలో ఇప్పుడు భారతీయుడి చిత్రం కోసం కేజేఎస్ దాస్ తలపిస్తారు.

చేసిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించారు.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు ఉదయం 10:03 నుండి 11 వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇంకా సమగ్ర సమాచారం ఈ అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు అందిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. ఇక మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0400 జత చేసి 23 2448 3434, 23 2448 3636, 297 4324 2, మరొక నెంబర్ 297 4735. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈరోజు ఉదయం 10:03 నుండి 11 వరకు. కార్యక్రమంలో ఇప్పుడు కోకిల చిత్రం కోసం చిత్ర బృందం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. వేటూరి రచన.

కనివగరిదని గబని దరిదని పని గబని దేశం. గబని దరి బగరి బగ బగరి దరి గ.

హంసధ్వని రాగంలో అన్నమాచార్య సంకీర్తనాది. కార్యక్రమంలో ఇప్పుడు కానడ రాగంలో త్యాగరాజస్వామి వారి కీర్తన విందాం. రూపకతాళం శ్రీనారద.

0: మీరు ఇంతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి గాత్రాన్ని విన్నారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలుగా వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి రెవెన్యూ రిజిస్టేషన్ల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని, ఈహెచ్ఎస్ పథకం అమలులో రాజీ లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో అధునాతన ఫోటోనిక్ ప్యాకేజింగ్, కో ప్యాకేజ్డ్ ఆప్టిక్స్ లాంటి భవిష్యత్ తరం సాంకేతికతల్లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన డిజాస్టర్ అని, కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకు దిగజారుతోందని, ఏమీ చేయలేక తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విమర్శించారు. నెల నెలా జీతం తీసుకుంటూ ప్రతిపక్ష నేతగా 1000 రోజులుగా అసెంబ్లీకి హాజరు కాకుండా ఫామ్ హౌస్కే పరిమితమైన చంద్రశేఖరరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, దళిత, గిరిజన, బీసీ వర్గాలను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6 చేరుకుంది. ఈ ఘటనపై మెజిస్ట్రేట్ విచారణ జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి వెలుపల ఒక కొత్త నిర్బంధిత ప్రాంతాన్ని ప్రకటించనున్నట్లు ఇరాన్ భద్రతా అధికారి ప్రకటించారు. తమతో సమన్వయం లేకుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. శ్రీవెన్నెల రచన.

సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థక మందగ

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: విన్న పాట చూడాలని ఉంది చిత్రం కోసం. వేటూరి రచనకు మణిశర్మ సంగీతం అందించగా హరిహరన్ ఆలపించారు.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: వింటున్న పాట సీతారామయ్య గారి మనోరాల చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపిస్తున్న గీతం.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఈరోజు ఉదయం 10:03 నుంచి 11 వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇంకా సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డ్ చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు అందిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడి కోడ్ జతచేసి 2324484 2324484 2970043 మరొక నెంబర్ 2970475 ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324484 2324486 2970434 ఇంకా 2970475 ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీ సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగాధిపతి.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మనసంతా నువ్వే చిత్రం కోసం చిత్ర ఆలపిస్తున్న గీతాన్ని విందాం. శ్రీవెన్నెల రచన, ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: హే నేహ,
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: కార్యక్రమంలో ఇప్పుడు సిరివెన్నెల రచనకు ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపిస్తున్న యుగళగీతం విందాం. చిత్రం సూర్య, IPS.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమికుల రోజు చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత ఆలపిస్తున్న గీతాన్ని విందాం. ఏఎం రత్నం, శివగణేష్ రచనా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఈరోజు ఉదయం 10:03 తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ, ఇంకా సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు అందిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0400 ఎస్టీటీ కోడ్ జత చేసి 2324484 2324484 2970403324, మరొక నెంబర్ 2970473735 నెంబర్లకి ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి ఎం శ్రీనివాస్ మహేష్ గారు, ఐఐఎస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జెంటిల్మెన్ చిత్రం కోసం మిన్మిని బృందం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. రాజశ్రీ రచనా.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: విన్న పాట టైటానిక్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్, వినోద్ యాజమాన్య ఆలపించారు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.5

0: మనోజనరంజని.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

నివారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాధితురాలి వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు, సంస్థ నిర్లక్ష్యం వంటి అంశాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. దర్యాప్తును వేగంగా పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్దికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మంజూరైన 117 కోట్ల రూపాయలకు అదనంగా మరో 80 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంజూరు చేశారు. ఈరోజు వేకువజామున 2:58 శుభముహూర్తంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈరోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సీతక్క, అంగన్వాడీ సిబ్బంది పదవీ విరమణ చెల్లింపులు, గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల చెల్లింపు ప్రశ్నలపై సమాధానమిస్తారు. హైదరాబాద్లో ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు, ప్యారడైజ్ నుంచి బొల్లారం గన్రాక్ ఎన్క్లేవ్, షామీర్పేట్ మీదుగా ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిన్న ప్యారడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత కారిడార్లను పరిశీలించి భూసేకరణ అనుమతులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కారిడార్లతో ఉత్తర హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్కు వేగవంతమైన అనుసంధానం, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు సాధ్యం కానుంది. తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్కు వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించడంపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్, రాష్ట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో చర్చించారు. కో ప్యాకేజ్డ్ ఆప్టిక్స్ వంటి సాంకేతికతల్లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని మంత్రి పేర్కొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అడ్వైజరీ కౌన్సిల్కు నేతృత్వం వహించాలని సారస్వత్ను ఆహ్వానించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థను ప్రైవేటీకరించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ప్రైవేటీకరణ ఏమీ జరగబోదని, సంస్థ ప్రాధాన్యం కూడా తగ్గబోదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో రానున్న 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ సమగ్ర సమాచారం అనే అంశంపై మరికొద్ది క్షణాల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు అందిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 23 24 48 34, 23 24 48 36, 29 70 43 24, ఇంకా 29 70 47 35 నంబర్లకి ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త ఆకాశవాణి వార్తా విభాగాధిపతి ఎం శ్రీనివాస్ మహేష్ గారు, ఐఏఎస్. మీ ఫోన్ కాల్స్కి ఇదే మా స్వాగతం.
1: అందరికీ నమస్కారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. తెలంగాణలో పోలీస్ నియామకాల పర్వం మొదలైంది. సుమారు 7437 పోస్టుల భర్తీకి పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సాంకేతిక సహాయంతో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ముందుకు వెళ్తుంది. ఈ ప్రతిష్టాత్మక మండలికి సారథ్యం వహిస్తున్న శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్, 1995 బ్యాచ్కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ టెక్నికల్ సర్వీసెస్గా, చైర్మన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలిగా మరియు ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన దక్షత కలిగిన అధికారి. 3 దశాబ్దాలకు పైగా పోలీస్ శాఖలో విశేష సేవలు అందించిన శ్రీనివాసరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా, ఇంటెలిజెన్స్ టెక్నికల్ సర్వీసెస్ వంటి కీలక విభాగాల్లో పనిచేసి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. బిట్స్ ప్లానీలో గ్రాడ్యుయేషన్ చేసిన శ్రీనివాసరావు గారు ఐఐఎం కోల్కతాలో ఎంబీఏ పూర్తి చేశారు. పోలీస్ నియామకాల్లో ఆధునికత, పారదర్శకత తీసుకురావడంలో ఆయన పాత్ర చిరస్మరణీయం. అటువంటి అనుభవజ్ఞులైన అధికారితో పోలీస్ నియామకాల్లో సాంకేతిక విప్లవం అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక

0: ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. నమస్తే సార్.
1: నమస్కారం మహేష్ గారు.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి స్వాగతం మీకు. 1995 బ్యాచ్ ఐపీఎస్గా మీ సుదీర్ఘ సర్వీసులో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం 7437 పోస్టులు భర్తీ బాధ్యత మీపై ఉంది. ఈ నేపథ్యంలో హోంశాఖలో నియామకాల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా ఆధునిక సాంకేతికతతో పారదర్శకంగా చేపడుతున్న మీకు అభినందనలండి.
1: ధన్యవాదాలండి.
0: అలాగే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు మనతో ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ఆయన చెప్పే విషయాలని మరిన్ని విషయాలను మనం విందాం. సార్, పెద్ద సంఖ్యలో పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియకు మీరు బాధ్యత చేపడుతున్నారు. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు ఈ నియామక ప్రక్రియ ప్రాధాన్యతను వివరించగలరండి.
1: అన్నిటికన్నా ముందుగా ఇటీవలే 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మనందరికీ ప్రీతమైన ఆకాశవాణి, నా జీవితంలో చాలా ముఖ్యమైన భాగాన్ని పోషించినటువంటి ఆకాశవాణి, వారికి నా శుభాకాంక్షలు. అట్లాగే శ్రోతలందరికీ, ఈరోజు ప్రయోక్తగా వ్యవహరిస్తున్న మహేష్ శ్రీనివాస్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికీ దాదాపు 9 సంవత్సరాలుగా నేను ఈ బాధ్యతలు, అంటే ఒక్కొక్కసారి నా ఒరిజినల్ రెస్పాన్సిబిలిటీస్గా, ఒక్కోసారి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్గా, కానీ 9 సంవత్సరాల నుంచి నేను ఈ బాధ్యతలని నిర్వహిస్తున్నాను, రిక్రూట్మెంట్ బాధ్యతలను. ఈ 9 సంవత్సరాల్లో దాదాపుగా 42,000 మందిని తెలంగాణ ప్రభుత్వం కోసం, తెలంగాణ ప్రభుత్వంలో వివిధ ఉద్యోగాల కోసం నియామకాలు జరగటంలో నేను ఒక చైర్మన్గా ఒక పాత్ర పోషించాను. అంటే నా చేతుల మీదుగా ఇప్పటికీ 42,000 మంది ఉద్యోగాలు తీసుకున్నారు తెలంగాణ ప్రభుత్వంలో. సో ఈ 7,400 అనేవి ఇప్పుడు ఈ 2026లో ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు మనం నియామకాలు చేపట్టడం జరిగింది. దీంట్లో సాధారణంగా రిక్రూట్మెంట్ బోర్డు, అంటే నియామక మండలి అని కూడా అంటుంటాము, ఈ 4 శాఖల్లో చేస్తుందండి. కేవలం పోలీస్ శాఖ కాదు, ఇప్పుడు కూడా 4 శాఖల్లో చేస్తున్నాం. పోలీస్ శాఖ ఒకటి, అంటే పోలీస్ శాఖ సింహభాగం ఖాళీలు అక్కడే ఉంటాయి. తర్వాత ఎస్పీఎఫ్ అని, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, తర్వాత జైళ్ల విభాగం, అట్లాగే ఫైర్ సర్వీసెస్, అగ్నిమాపక శాఖ, ఈ 4 శాఖల్లో కూడా ఈ ఖాళీలు ఉంటాయి. ఈ 4 శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఇవి. అయితే 2 స్థాయిలలో ఉంటాయి ఈ ఖాళీలు. ఒకటి ఎస్ఐ స్థాయిలో ఉంటాయి, ఒకటి పోలీస్ కానిస్టేబుల్ స్థాయిలో. ఈసారి ఉన్నటువంటి ఖాళీలలో దాదాపు 298, అంటే 4% అనుకోండి, 4% ఖాళీలు ఎస్ఐ స్థాయికి చెందినవి, మిగతా 96% కూడా పీసీ స్థాయికి చెందినవి. సో ఈ 4% ఏవైతే ఉన్నాయో అవి ఆఫీసర్స్ అంటుంటాం మనం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇక్కడైతే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అని, అట్లాగా డెప్యూటీ జైలర్ అని వివిధ డెసిగ్నేషన్స్ ఉంటాయి. వీటిలలో జీతాలు కూడా మనం బయట ఇప్పుడు మనం మాట్లాడుకునే పరిభాషలో చెప్పాలంటే, ఒక ఎస్ఐ స్థాయిలో ఇప్పుడు నియామకమైన వ్యక్తి, అతని ప్రశిక్షణ అంటే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తరువాత ఇమీడియట్గా 7,00,000 ఆదాయం పొందగలుగుతాడు, అంటే 700K అని మన వాళ్ళు ఏదేదో అంటారు చూస్తాను. అట్లాగే ఒక కానిస్టేబుల్ స్థాయిలో ఉద్యోగం పొందిన వ్యక్తి 4 లాక్స్ సంవత్సరానికి పొందుతాడు. ఇది హెచ్ఆర్ఏ కాకుండా అక్కడ అతను ఉండేటువంటి నగరంలో ఉంటాడా, ఒక గ్రామంలో ఉంటాడా, ఒక మండల కేంద్రం ఉంటాడు, దాన్ని బట్టి కూడా అతనికి హెచ్ఆర్ఏ
0: అలవెన్సెస్ అని అదనం,
1: హెచ్ఆర్ఏ లాంటి అలవెన్సెస్ అదనం. నేను చెప్పింది డిఏను బేసిక్ పే కలిపి 7,00,000 జీతంతో ఎస్ఐ, 4,00,000 జీతంతో పీసీ అతని జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఇది కాక ఆరోగ్యానికి సంబంధించినటువంటివి, వైద్య సదుపాయాలు కానీ, ఇతరత్ర ప్రభుత్వం నుంచి అందేటువంటి అనేక మనకి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేటువంటి రాయితీలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు అర్హులవుతారు వాటికి. సో ఈసారి ప్రముఖంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానాల వల్ల మహిళలకు ప్రత్యేకంగా ఈసారి ఫైర్ సర్వీస్, అగ్నిమాపక శాఖలోను,
0: రిక్రూట్మెంట్స్,
1: తర్వాత ఎస్పీఎఫ్లోను 33%, అంటే 3/3
0: ఈసారి ఇంప్లిమెంట్ చేయబోతున్నా,
1: 3/3 ఖాళీలను ఈ 2 శాఖల్లో చేయటం అనేది ప్రప్రథమంగా జరుగుతుంది.
0: సార్, అట్లాగే శ్రీనివాసరావు, టెక్నాలజీ సాయంతో పారదర్శకత మీరు ప్రకటించినట్లు ఈసారి ఆధార్ అథెంటికేషన్తో ముఖ గుర్తింపు తీసుకొస్తున్నారా? ఇది ఎందుకు అవసరమైంది? ఈ టెక్నాలజీ నకిలీ అభ్యర్థులను, తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించగలుగుతుంది?
1: దీంట్లో ఎలాగంటే, చాలాసార్లు ఇది 3

0: ఎన్నికల కార్యక్రమం అది. అంటే మొదట ఒక ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్, తర్వాత ఒక ఫిజికల్ టెస్ట్, దాని తర్వాత ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్. ఈ మూడు టెస్ట్ ఒకరే రాస్తున్నారా, ఒకరి పేరు మీద, వాళ్లే ఉద్యోగానికి వస్తున్నారా, వాళ్లే చివరికి మెడికల్ టెస్ట్ చేసుకొని ఉద్యోగానికి వస్తున్నారా? ఇది పాత రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అంటే 20 ఏళ్ల క్రితము కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వీటిలలో. ఉదాహరణకి మీరు ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ మీరు రాశారు, ఫిజికల్గా ఇంకొక వ్యక్తి పాల్గొన్నాడు మీ పేరుతో. ఇటువంటి ఇబ్బందులన్నీ అధిగమించడానికి మనం ఏం చేసామంటే, మొదటి నుంచి కూడా ఇక్కడ మన తెలంగాణ ఏర్పడిన మొదటి నుంచి కూడా బయోమెట్రిక్ తీసుకోవటం మొదలుపెట్టాం. అది కొంత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి. 15-16లో నాకు ముందు పనిచేసిన పూర్ణచంద్రరావు గారు ఇవన్నీ చేశారు. వారికి ఉన్న ఇబ్బందులన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సమస్య లేకుండా 2018-22లలో 100% బయోమెట్రిక్ తీసుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆధార్ UIDAI, ఆధార్ వాళ్ళు ఏమంటారంటే ఆధార్కు ఉన్నటువంటి సౌకర్యాలు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది ఆఫ్లైన్ వెరిఫికేషన్ సీకింగ్. ఏంటంటే అంటే ఎటువంటి నెట్ కనెక్షన్, వైఫై కనెక్షన్ లేకుండానే ఒకరి ఐడెంటిటీ మనం వెరిఫై చేయొచ్చు. ఇది జనవరి 26 నుంచి UIDAI వారు ఈ సౌకర్యాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు అక్కడ UIDAI అధికారులు, ముఖ్యంగా ఇక్కడ సంగీత గారు ఉన్నారు IAS ఆఫీసర్, వారు మాకు ఇది చెప్పినప్పుడు బహుశా భారతదేశంలో మొట్టమొదటి బోర్డు మనది కావాలి, ఇది ఇంప్లిమెంట్ చేసినటువంటి బోర్డు అనే ఒక పట్టుదలతో దానికి సంబంధించిన రాతకోతలు, దానికి సంబంధించిన అన్ని సాంకేతికమైన విషయాలు పరిష్కరించి ఈ రోజున మనము నాకు చేస్తున్నటువంటి దరఖాస్తులు చేస్తున్నటువంటి వారిలో 96% ఇప్పటికి వెరిఫై చేశారు. సో ఇది విజయవంతంగా అవుతుందని నేను భావిస్తున్నాను. ఆ 4% కూడా వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలనేది చూస్తున్నాము. కొంతమంది సస్పెండ్ అయిన వాళ్ళు కూడా ఉంటారండి ఆధార్. సో అవన్నీ ఎలా డీల్ చేయాలో, కానీ 96% మొదటి ప్రయత్నంలోనే చేయటం అనేది ముదావహమైనటువంటి విషయం.
1: థ్యాంక్ యూ సార్. అలాగే సార్, అభ్యర్థుల్లో అత్యంత ఆందోళన పిఎంటీ పిఈటీ పైనే ఉంటుంది. ఈసారి ఛాతి కొలతలు, హై జంప్ ఉండవని చెప్పారు. పరుగు 1600 మీటర్లు కానీ 800 మీటర్లు, లేదా లాంగ్ జంప్, షార్ట్ పుట్, విధానం గురించి మా శ్రోతలకు స్పష్టంగా వివరిస్తారు.
0: చెప్తాను. ఈ 1600, 800 ఏదైతే ఉందో, అంటే మా గ్రౌండ్స్ అండి, పోలీస్ గ్రౌండ్స్ 400 మీటర్ల లెంగ్త్ ఉంటుందండి గ్రౌండ్. అంటే ఓవల్ షేప్లో ఉంటుంది, అంటే దీర్ఘవృత్తం ఉంటుంది. ఆ 400 ఉండటంలో మేము 400×2 రౌండ్స్ తీసుకున్నప్పుడు విమెన్ ఏంటంటే 2 రౌండ్స్ తీసుకుంటారండి, దానివల్ల వాళ్ళు 800 చేస్తారు. మెన్ 4 రౌండ్స్ తీసుకుంటారు, 1600. ఈ ఎవరైనా సరే ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు, అంటే ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో ఉత్తీర్ణులైన వాళ్ళు ఫిజికల్ టెస్ట్కు వచ్చినప్పుడు వారు మొదట ఇచ్చేస్తారండి, రన్ చేస్తారు. ఈ రన్ RFID సాయంతో చేస్తాం. అంటే RFID అంటే మీ రీడింగ్, మీరు ఎవరు స్టాప్ వాచ్లు పెట్టి కానీ లేకపోతే మిమ్మల్ని గమనించి కానీ తీయరండి. మీకున్నటువంటి ఒక RFID బిబ్ వల్ల మీరు ఎంత సమయంలో చేయగలిగారో మైక్రో సెకండ్స్తో సహా మేము తెలుసుకోగలుగుతాం. సో ఒకరి టైంకి ఇంకొకరి టైంకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, సమస్య ఉండదండి. అంటే ఒకరు ముందు పరిగెట్టారు, ఒకరు వెనక పరిగెట్టారు అని కూడా.
1: సార్, మన ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. ఒక శ్రోత మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, చెప్పండి.
2: నమస్కారం అండి.
0: నమస్కారం, చెప్పండి.
2: ముందుగా ఆకాశవాణి
1: పేరు చెప్పండి. మీ పేరు చెప్పి వస్తాను.
2: వీరబాబు అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి
2: సార్. ఇది ఈ పోలీస్ రిక్రూట్మెంట్ లో లోకల్ నార్మల్ వస్తుంది, ఎలా డివైడ్ చేస్తుంది
0: చెప్తానండి. మనకి 2018లో వచ్చినటువంటి న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివిన ప్రాంతం ఏదైతే ఉందో, స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని ప్రాతిపదికగా చేసుకుని, అంటే 1 నుంచి 7 వరకు చదివే దాంట్లో అత్యధికం ఎక్కడ చదివారో చూసుకొని దాన్ని లోకల్ ఏరియాగా, లోకల్ కాడర్గా మనం నిర్ణయిస్తామండి. అంతకుముందు వేరే నియమాలు ఉండేవి, పాత 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో, అవి ఇప్పుడు మార్పు చెందినవి. అయితే దీంట్లో కొంతమందికి అనుమానం ఏంటంటే, నేను ప్రైవేట్ స్కూల్స్లో చదివాను, అప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూల్లో చదివిన వాళ్ళకి సమస్య లేదు, అక్కడి నుంచి వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకొస్తారు, స్టడీ సర్టిఫికేట్, అది సరిపోతుంది. అక్కడ చదవని పరిస్థితుల్లో అండి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంఆర్ఓ తీసుకొస్తే

0: దట్ విల్ బి సఫిషియంట్, అది సరిపోతుందండి. ఈ విధంగా మనం లోకల్ క్యాండిడేట్ నిర్ణయిస్తాం.
1: సార్ ఇప్పుడు నేను 1 నుంచి 7 తరగతి వరకు ఆంధ్రాలో చదువుతున్నాను సార్.
0: ఇప్పుడు నేను నియమాలు చెప్పాను కదండి, 1 నుంచి 7 వరకు మీరు రాష్ట్రానికి బయట చదువుకున్నారు పూర్తిగా. అట్లాంటప్పుడు మీరు ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్లో కంపీట్ చేయాల్సి వస్తుందండి. లోకల్ క్యాండిడేచర్ ఉండదు మీకు. ఓపెన్ కాంపిటీషన్లో కొన్ని పోస్టులు ఉంటాయి. ఫస్ట్ 5% పోస్టు అన్ని పోస్టులలో కూడా ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నాయి. కొన్ని స్టేట్ లెవెల్ పోస్టు ఉన్నాయండి. ఎస్పీఎఫ్కి సంబంధించిన అన్ని పోస్టులు కూడా స్టేట్ లెవెల్ పోస్ట్, వాటన్నిటికీ మీరు కంపీట్ చేయొచ్చు. ఈ విధంగా కొన్నిటికి మాత్రమే మీరు అర్హులవుతారండి.
2: పోలీస్ నియామకాలు సాంకేతిక అంశంపై నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి ఫోన్ చేయదలుచుకున్న వారు ఎస్టిడి కోడ్ 040 జత చేసి 2324834 2324836 2970432429704735 నెంబర్కి కాల్ చేసి మీ సంశయాల్ని తీర్చుకోగలరు. సార్ అట్లాగే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు పరుగు లాంగ్ జంప్ సమయంలో మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు RFID టెక్నాలజీ ఈ రిస్ట్ బ్రాండ్లు వాడుతున్నారని ఈసారి చెప్పారు. ఇది పారదర్శకతకు ఎలా దోహదపడుతుంది? ఫలితాల్లో మానవ ప్రమేయం ఉండదా?
0: ఇదివరకు అండి దీనికి పూర్వం ఏం చేసేవాళ్ళంటే స్టాప్ వాచ్లు పట్టుకొని ఈచ్ ట్రాక్లో ఒక RSI నుంచొని వాళ్ళు నొక్కి ఆ స్టాప్ వాచ్ నొక్కి వారు తీసుకున్న రీడింగ్ ద్వారా మనం సమయాన్ని నిర్ణయించాము. ఇప్పుడు దాంట్లో ఒకరు ముందు నొక్కారు, ఒకరు వెనకాల నొక్కారు, ఒకరు బయాస్డ్గా ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా విమర్శలు వస్తుండేవి. ఇప్పుడు అటువంటి నిమిత్తం ఏం లేకుండా, ఉదాహరణకి మీరు రేడియో యాక్టివ్ అదే RFID బిబ్ వేసుకొని పరిగెట్టారు. మీరు పరిగెట్టిన తర్వాత, మీరు పూర్తి చేసిన తర్వాత మీ రీడింగ్ నాకు ఇక్కడ కేంద్రంగా ఉన్నటువంటి కంప్యూటర్లో, అంటే సెంట్రల్ కంప్యూటర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మహేష్ శ్రీనివాస్ గారు 1600 మీటర్స్ ఎంత సమయంలో పరిగెట్టారో అక్కడ ఎస్పీ గారికి ఎప్పుడు తెలిసిందో అప్పుడు చైర్మన్ గారికి కూడా అప్పుడే తెలుస్తుందండి. ఒకే సమయంలో తెలిసిపోతుంది. సో పారదర్శకత ఉన్నట్టే కదండి. తర్వాత అతను నేను ఇంకా మంచి రీడింగ్ ఇచ్చాను, మీరు నాకు తక్కువ మెరిట్ ఇచ్చారని అతను వాదిస్తే CCTV కెమెరాస్ ద్వారా అతని పర్ఫార్మెన్స్ చూపించి అతను పర్ఫెక్ట్గా రీడింగే ఇచ్చామని చూపించడానికి కూడా అవకాశం ఉంది.
2: అలాగే ఈ ఎత్తు కొలత గిరిజన అభ్యర్థులకు ఈసారి మినహాయింపులు వస్తున్నాయని మాటలు వినబడుతున్నాయి. ఈ ఎత్తును డిజిటల్గా పాటు టేప్తో కూడా కొలుస్తారా? అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం ఇటువంటి జిల్లాల నుంచి ఎస్టీ ఆదివాసీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుందని ప్రకటించారు. దీనివల్ల కారణం ఏంటి సార్?
0: దీంట్లో అండి ఎప్పటి నుంచో నియమంగా వస్తున్నది ఒకటి ఉన్నది, ABOST అనే ఒక కేటగిరీ ఉంది పోలీస్ రిక్రూట్మెంట్లో. అబోరిజినల్ ట్రైబ్స్ అనేటువంటి వారు, ఆ సర్టిఫికేషన్ కూడా రెవెన్యూ అథారిటీస్ ఇస్తారు. ఆ సర్టిఫికేషన్ ఉన్నవారికి ఒకనొక హైట్ మెజర్మెంట్లో ఒక మినహాయింపు ఉంది, ఒక వెసులుబాటు ఉంది. అయితే మీరు ఇందాక అడిగినట్టుగా మేము 22లో ఒక ప్రత్యేకమైనటువంటి హైట్ మెజర్మెంట్ విధానాన్ని చేపట్టాము. దాంట్లో ఏమిటంటే అండి, మీరు వచ్చి హైట్ మెజర్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక ఫిజికల్ టేప్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ప్యానల్ రెండిట్లోనూ మీ హైట్ కనపడుతుంది. దాన్ని మనం ఫోటోగ్రాఫ్ చేస్తాము, వీడియోగ్రాఫ్ చేస్తాము, అంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. తర్వాత అండి మీరు డిజిటల్గా హైట్ టైప్ చేయలేరండి, ఎంటర్ చేయాలి. డూ యూ యాక్సెప్ట్ అన్నప్పుడు ఎంటర్ చేయాలి, తప్పితే మీరు టైప్ చేసినప్పుడు కొంత మిస్టేక్ లేదా అతను ప్రమేయం ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా తీసేసాను. ఇప్పుడు క్యాండిడేట్ ఫిజికల్ హైట్ చూసుకోవచ్చు, డిజిటల్ మెజర్మెంట్ చూడవచ్చు, రెండు టాలీ అవుతాయి. అతనికి ఇదివరకు అనుమానాలు ఉండేవి, నేను ఇంట్లో కొలుచుకుంటే వేరేగా ఉందని. చాలా మంది క్యాండిడేట్స్ అనుమానం ఏంటంటే నేను ఇంట్లో కొలిచాను, హాస్పిటల్లో కొలిచాను, అక్కడ సరిగా కొలవరండి. మనం వెయిట్స్ అండ్ మెజర్స్ వాళ్ళ ప్రమాణాల ప్రకారం సర్టిఫికెట్ తీసుకొని ప్రతి ఇన్స్ట్రుమెంట్ని సర్టిఫై చేయించి దాన్ని మెయింటైన్ చేస్తూ వాటి ద్వారా తీసుకుంటాం.
2: ట్రాన్స్పరెంట్గా ఉంటుంది,
0: చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది.
2: అట్లాగే మీరు అభ్యర్థులకు నేర చరిత్రను దాచవద్దని ముందుగానే సూచించారు. అయితే మనం ఇంటర్వ్యూను కంటిన్యూ చేద్దామండి. ఈ లోపల మరొక శ్రోత ఫోన్లో లైన్లో ఉన్నారు, చెప్పండి.
3: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
2: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పి.
3: రామాచారపురం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాండి.
2: చెప్పండి
3: సార్, నా రిక్వెస్ట్ ఏముందంటే ఇప్పుడు లేడీస్కే కానీ జెంట్స్కే కానీ ఎస్ఐకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? సరే మన కాన్స్టేబుల్ సార్ క్వాలిఫికేషన్ హైట్ ఎంత ఉండాలి దయచేసి చెప్పండి.
0: ఈ వివరాలు నంబర్స్ కాబట్టి అండి, సంఖ్యలు కాబట్టి నోటిఫికేషన్ చూసుకోండి మా వెబ్సైట్కి వెళ్ళి, ఖచ్చితంగా నంబర్

0: ఉంటాయి అవి. 167.6 అనేది ఉదాహరణకి మేల్ క్యాండిడేట్కి, సాధారణమైన మేల్ క్యాండిడేట్కి ఉండే మెజర్మెంట్. ఇదే విధంగా మిగతావి కూడా నెంబర్స్ ఉంటాయి కాబట్టి సరిగా చూసుకోవాలనుకున్నప్పుడు నోటిఫికేషన్, మా వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ చూస్తే బాగుంటుందని నా సూచన.
1: ఉంటుందండి, మీరు అధికారిక వెబ్సైట్ లోని దాంట్లో మెన్షన్ చేసి ఉన్నాయి. మీరు ఒకసారి
2: గ్రామీణ ప్రాంతం మాట్లాడుతున్నాను.
0: గ్రామీణ ప్రాంతం అనేది దానికి హైట్ లో వెసులుబాటు ఏం లేదండి. ఏబిఓఎస్టీ అంటే అబోరిజినల్ ట్రైబ్స్ కు మాత్రము వాళ్ళ హైట్ లో వెసులుబాటు ఉంది. దా వివరాలు కూడా మీకు నోటిఫికేషన్ లో ఉన్నాయి, మీరు వెబ్సైట్ ని సందర్శించి చూడవచ్చండి.
1: ఓకే, అలాగే సార్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, మీరు అభ్యర్థులకు నేర చరిత్రను దాచవద్దని ముందుగానే సూచించారు. చాలామంది చిన్న కేసులు దాచిపెడుతున్నారని ఒక అపవాదం ఉంది. ఒకవేళ దాచిపెడితే తర్వాత ఏం జరుగుతుంది, పోలీస్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుందో వివరించగలండి.
0: యాక్చువల్గా దాచిపెట్టిన సందర్భంలో అండి ప్రభుత్వం వాళ్ళ క్యాండిడేచర్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేయడానికి ఆస్కారం ఉందండి. కొంతమంది అమాయకంగా తెలిసి తెలవక చిన్న చిన్న కేసుల్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని దాచిపెట్టి ఉద్యోగాన్ని పోగొట్టుకుంటారు, వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటారు. అయితే తీవ్రమైన నేరం చేశాడు, చాలా గ్రీవస్ క్రైమ్ కానీ లేకపోతే సీరియస్ క్రైమ్ కానీ చేశాడు, అది వేరే విషయం. చేసినప్పుడు ఎట్లాగూ బయటపడుతుందో తెలుస్తుంది, దానికి సంబంధించిన ప్రొసీజర్ వేరే ఉంటుంది. కానీ చిన్న చిన్న క్రైమ్స్ చేసినప్పుడు, చిన్న చిన్న నేరాలు చేసినప్పుడు వాటిని దాచిపెట్టడం ద్వారా వాళ్ళ అమాయకత్వం వల్ల ఈ డిస్క్వాలిఫికేషన్కి గురవుతున్నారండి, అది కావద్దని నా సూచన.
1: అలాగే సార్, ఇప్పుడు పిఎంటీ పిఈటి తర్వాత తుదిరాత పరీక్ష ఉంటుంది, దాని సిలబస్ పరీక్షా విధానం ఎలా ఉండబోతుంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందా?
0: యాక్చువల్గా అండి మనం నెగిటివ్ మార్కింగ్ అనేది ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేసాం. దానికి ఒక కారణం ఏంటంటే ఫ్లూక్ క్యాండిడేట్స్, ఫేక్ క్యాండిడేట్స్ ఉంటారు,
1: రాకుండా ఉంటారు,
0: వాళ్ళు రాకుండా ఉండడానికి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. 20% అంటే 1/5 మాత్రం.
1: ఓకే,
0: సో ఇక్కడ మనం కేర్ తీసుకున్నాం కాబట్టి ఇక ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్లో సీరియస్ క్యాండిడేట్సే ఉంటారు.
1: ఓకే,
0: రీజనబుల్ ప్రిజంప్షన్ అండి అది. ఆ రీజనబుల్ ప్రిజంప్షన్ వల్ల మనం ఇంకా ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్లో ఇంకేమీ మనము నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. అయితే ఇక్కడ రెండు లాంగ్వేజ్ పేపర్స్ ఉన్నాయండి, ఆ లాంగ్వేజ్ పేపర్స్లో 25% ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ పేపర్స్ ఉన్నాయి. ఆ పేపర్స్లో 25% ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయండి. వాటిల్లో మాత్రం, వాటిల్లో మళ్ళీ ఇట్లా ఛాన్స్ తీసుకోకుండా, ఎందుకంటే క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉందండి, అంటే 25%. ఆ 25 క్వశ్చన్స్కి మాత్రం.
1: ఓకే, మిగిలినవన్నీ మామూలుగా
0: జరుగుతాయి.
1: ఇది ఇన్నిసార్లు మనం ఈ రిక్రూట్మెంట్లు జరుగుతున్నప్పుడు ఈ ఎందుకంటే స్టూడెంట్స్ వీళ్ళందరికీ చెప్తుంటారు, మీరు అభ్యర్థులందరికీ కూడా, ఎవరు దళారులను నమ్మొద్దు, ఈ మోసాల పట్ల అప్రమత్తగా ఉండండి. అయితే పోలీసు ఉద్యోగాల పేరుతో ఈ దళారులు, కోచింగ్ సెంటర్లు కొన్ని మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఒక అపవాదం ఉందండి. అభ్యర్థులు ఎలా అప్రమత్తంగా ఉండాలి అట్లా? అట్లాగే టీఎస్ఎల్పిఆర్బి అధికారిక సమాచారం ఎక్కడి నుంచి వాళ్ళు పొందవచ్చు?
0: ఒకటండి, మేము క్యాండిడేట్స్ యొక్క మొబైల్ ఫోను, ఈమెయిల్ అడ్రస్ మన దగ్గర ఉంటుందండి. అవి రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్, రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్, ఈ రెండింటి సహాయంతో మనము చాలా విరివిగా వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేస్తుంటామండి. ప్రతి విషయంలోనూ వాళ్ళతో మాట్లాడుతుంటాం, అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద బోర్డ్ అండ్ ద క్యాండిడేట్స్. అయితే మన ఏదైనా ప్రముఖంగా అందరికీ తెలియాల్సింది ఉంది, ఎక్కువ మందికి తెలియాల్సింది ఉంది, వెబ్సైట్లో పెడతాం. తర్వాత వెబ్సైట్లో కూడా మనం ఎక్కువ అటెన్షన్ రావాల్సిన వాటికి టిక్కర్స్ ఇస్తాము, బ్యానర్ ఐటెం లాగా పెట్టడం, ఇవన్నీ చేస్తామండి. దీంట్లో నా సూచన ఏంటంటే అభ్యర్థులకు, సోషల్ మీడియా యుగంలో మనం ఈ రోజున ఉన్నాం కాబట్టి ఎవరికి కావాల్సింది వాళ్ళు అది నిజంగా దాన్ని చిత్రీకరిస్తూ, వాస్తవాన్ని వక్రీకరిస్తూ చాలాసార్లు సోషల్ మీడియా పోస్టులు వస్తుంటాయి, దయచేసి వాటిని నమ్మకండి. నమ్మకుండా మీరు దేని మీద మీరు ఎక్కువ ఆధారపడాలంటే వెబ్సైట్ మీద, మన టీఎస్ఎల్పి
1: అధికార వెబ్సైట్,
0: అధికార వెబ్సైట్ మీద, తర్వాత మీకు వచ్చేటువంటి కమ్యూనికేషన్ మీద ఆధారపడాలి. ఇది చాలా టైం టెస్టెడ్ ప్రొసీజరు, మీకు వచ్చేటువంటి సెలెక్షన్స్ వరకు కూడా ఇది అల్గారిథమిక్ సెలెక్షన్ అండి, అంటే ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క ఇది లేకుండా, ప్రమేయం లేకుండా జరిగేటువంటి సెలెక్షన్. రూల్స్ ఇచ్చేసాం మనం ప్రోగ్రామ్, కంప్యూటర్ ప్రోగ్రామ్, అది సెలెక్ట్ చేస్తుంది. తర్వాత మనం అనేక ప్రశ్నలు వేస్తాం, ఏదైనా తప్పు చేసిందేమో అని టెస్ట్ చేయడం చేసుకున్న తర్వాత మనం చేసేటువంటి సెలక్షన్. దీంట్లో ఎవరి హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి మీకు ఎవరికన్నా అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర నుంచి డబ్బు మోసంగా కొట్టేయాలని చూస్తున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది దళారులు, టౌట్స్, వీళ్ళందరినీ కూడా మీరు

0: లెక్క చేయవద్దు. మీరు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ గురించి మాకు సమాచారం ఇస్తే మీకు బహుమతి ఇవ్వడానికి, తగు బహుమతి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి రిక్రూట్మెంట్ బోర్డు నుంచి.
1: చైర్మన్ గారు చెప్పారు ఈ అధికారిక వెబ్సైట్ని మాత్రమే మీరు నమ్మండి, దళారీలను కానీ మధ్యలో ఎవరిని నమ్మి మోసపోవద్దని. అంటే ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న లక్షలాది మంది తెలంగాణ యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు మీరు ఇచ్చే సందేశం సూచన ఏమి సార్?
0: ఇక్కడండి మన అదృష్టవశాత్తు రిక్రూట్మెంట్ అనేది తెలంగాణ పోలీస్ విభాగాల్లో లేకపోతే యూనిఫామ్డ్ విభాగాల్లో ఇప్పటి వరకు జరిగిన రిక్రూట్మెంట్ చూసినట్టయితే మీరు దాదాపుగా దీనితో కలిపి 50,000 పైగా రిక్రూట్మెంట్ జరిగిందండి గత 11-12 సంవత్సరాల్లో. ఇది బహుశా ఏ శాఖలోనూ జరుగుండదు. ఇది ఎందుకు మీకు దీని ప్రాముఖ్యం ఎప్పుడు మీకు అర్థమవుతుందంటే, మన పోలీస్ శాఖలో ఉన్నటువంటి పూర్తి స్ట్రెంగ్త్ 88,000 అంటే 53,000 మందిని వివిధ శాఖల్లో అనుకోండి. సో ఇంత రిక్రూట్మెంట్ ఈ సమయంలో జరగటం అంటే అది నిరుద్యోగులకు అది చాలా
1: గొప్ప విషయం
0: కదా. అది వాళ్ళు ఆహ్వానించవలసింది. వాళ్లకు ఇంతమంది కూడా ఉద్యోగాల్లో చేరారండి, దాదాపుగా 42,000 మంది ఈ రోజున చేరి ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం అండి ఈరోజు పోలీస్ శాఖలో పనిచేస్తున్న వాళ్లలో 42% మందిని నా చేతుల మీదుగా నేను రిక్రూట్ చేశాను. అటువంటి ఒక మంచి అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు. సో దీంట్లో అండి ఈ మన దగ్గర ముఖ్యంగా ఈ రిక్రూట్మెంట్ బోర్డు దాదాపు 40 సంవత్సరాలుగా పనిచేస్తుంది. అనేక చోట్ల నుంచి అనేక రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చి మీరు ఎట్లా చేస్తున్నారు, మీరు ఇంత విజయవంతంగా ఎలా చేస్తున్నారు మన దగ్గర తెలుసుకొని
1: వెళ్తున్నారు,
0: తెలుసుకొని వెళ్ళి దీన్ని అక్కడ వాళ్ళు అనుసరిస్తున్నారు. సో దీంట్లో అనుమాన పడవలసింది, దీంట్లో వేరే ఏదో ప్రొసీజర్కి అధిగమించేవో ఉంటాయని అనుకోవడం కరెక్ట్ కాదండి. ఇంకొక విషయం చెప్తాను నేను, ఎక్కడా లేనటువంటి అంత సులువుగా మన ఫిజికల్ టెస్ట్ ఇక్కడ డిజైన్ చేసామండి 22 నుంచి. ఉదాహరణకు మీకు చెస్ట్ మెజర్మెంట్ లేనటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బహుశా తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే ఉందండి. చెస్ట్ మెజర్మెంట్ ఏంటంటే సబ్జెక్టివ్ అండి. అది ఒక వ్యక్తి యొక్క ఛాతి కొలతలు తీసినప్పుడు ఒకరు తీసినప్పుడు ఒకలా వస్తాయి, ఇంకొకరు తీసినప్పుడు ఒకలా వస్తాయి. ఒక రోజున ఉదయం తీసినప్పుడు ఒకలా వస్తాయండి, సాయంత్రం తీసినప్పుడు ఒకలా వస్తాయి. వీటన్నిటిని గమనించి ఇదొక కారణం అండి. తర్వాత పేద గిరిజన వర్గాల నుంచి వచ్చేవారు, వారికి శారీరకంగా వారికి దారుఢ్యం ఉన్నప్పటికీ ఈ ఛాతి కొలత ఉండదండి,
1: అక్కడ ఫెయిల్ అయిపోతున్నా.
0: ఇది దిస్ ఈజ్ అగైన్స్ట్ పూర్ అండ్ అదండి ఎక్స్క్లూడెడ్ సొసైటీ నుంచి. వాళ్ళకి ఇటువంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇది కూడా 22 నుంచి ఇది తీసేయటం జరిగిందండి. తర్వాత 3-3 అండి, ఒక రన్, లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్,
1: అంటే 3 క్వాలిఫై అయితే చాలు.
0: క్వాలిఫై అయిన తర్వాత దీంట్లో ఒక చిన్న విషయం చెప్పాలి నేను. సివిల్ ఉద్యోగాలకు అంటే సివిల్ మా దగ్గర సివిల్ ఏఆర్ టీజీఎస్పి ఇలా ఉంటాయండి. టీజీఎస్పి ఏఆర్ అనేవి ఆర్మ్డ్ ఉద్యోగాలు. ఈ సివిల్కి వచ్చేటప్పుడు సివిల్ కానీ ఫైర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా నార్మల్, అంటే ఎక్కువ ఆర్మ్స్ యూజ్ చేయరు వాళ్ళు. వాళ్ళకి ఏమిటంటే క్వాలిఫై అయితే చాలు ఈ 3ని. వెరాజ్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి వెళ్ళేవాళ్ళు వీటిల్లో ఒక మెరిట్, ఆ మెరిట్ కూడా ఓన్లీ రన్కి సంబంధించిన స్కోర్ను బట్టే వస్తుందండి. ఆ రన్కి సంబంధించిన స్కోర్ ఎవ్వరు కూడా దాన్ని మ్యానిపులేట్ చేయలేని విధంగా మనం చేశాం కాబట్టి దాన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్లో వెళ్ళే వాళ్ళకి ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్తో కలిపి మెరిట్ కింద చూస్తాము. దానికి 33% వెయిటేజ్ ఉంటుందండి దాదాపుగా, మిగతా 66 వాళ్ళ రిటర్న్ ఎగ్జామ్లో ఉంటుంది. సో ఈ ప్రకారం మెరిట్ తీసుకొని ఆ మెరిట్ ప్రకారం మెరిట్ మీద ఆధారపడి మనం సెలెక్షన్ తీసుకుంటామండి. సో దీంట్లో ఇది ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ ప్రకారం నియమ నిబంధనల ప్రకారం జరిగేటువంటి పద్ధతి ప్రకారం జరిగేటువంటిది కాబట్టి మీ శ్రమ, మీ కృషి, మీరు చేసేటువంటి పట్టుదలతో చేసే మీ ప్రయత్నం వల్ల రావాలి తప్పితే వేరే విధంగా, లేకపోతే ఎవరో మీకు ఒక మోసకారి వ్యక్తి మీ దగ్గర డబ్బు తీసుకొని ఎవరితో మాట్లాడిపిస్తానంటే వచ్చే విధంగా రాదండి. ఇది మీ శ్రమను నమ్ముకొని పట్టుదలగా చదవండి. అట్లాగే మీరు ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ గురించి కూడా అడిగారు, ఇది జర్నలిస్ట్ ఎగ్జామ్ అండి. అంటే మా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మేము పీసీ వరకు తీసుకుంటున్నాము, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎస్ఐ వరకు తీసుకుంటాం. ఎస్ఐ సో వీటిల్లో ఫలానా సబ్జెక్ట్ అని మనం ఎక్కడ స్పెసిఫై చేయలేదు కాబట్టి జనరల్ స్టడీస్ పేపర్సే ఉంటాయండి. జనరల్ స్టడీస్ అంటే మనకి తెలిసిందే. అట్లాగే కొంత మటుకు లాజికల్ యాప్టిట్యూడ్, మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ కూడా ఉంటుందండి.

0: దాన్ని కూడా పరీక్షించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇదివరకు నా యొక్క సలహా ఏమిటంటే, గత ఐదారు తడవలు మనకు జరిగినటువంటి పరీక్షల్లో వచ్చినటువంటి పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ను చూసి అందులో ప్రతి ప్రశ్నను మనం సమాధానం ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది మనం ఒకసారి చూసుకుంటే క్యాండిడేట్ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కానీ సేకరించుకొని పెట్టుకుంటే అటువంటి ఏ ప్రశ్న వచ్చినా నేను సమాధానం ఇవ్వాలి. అలాగ తయారైతే తేలిగ్గా
1: క్రాక్ చేసేస్తారండి. మీరు అదే పారదర్శకతతో మీకున్న అపారమైన అనుభవంతో అనేకమైన సంస్కరణ తీసుకొచ్చారు ఇవాళ. ఎందుకంటే ప్రతి పేద అప్లికెంట్ కూడా దీన్ని క్రాక్ చేసే విధంగా ట్రాన్స్పరెంట్గా సాంకేతిక సహాయంతో మీరు చేస్తున్నారు. అయితే 2022 నాటి నియామకాలకు ఇప్పుడు 2025-26 నియామకాలకు మధ్యన ప్రధాన తేడా ఏమిటండి? అలాగే ఈ మూడేళ్ళ అనుభవం దృష్ట్యా మీరు ఏమైనా కొత్త సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చారు?
0: ముఖ్యంగా అండి ఇది చాలా నిగూఢంగా రహస్యంగా జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి దీంట్లో ఎటువంటి ఎంత మహామహులు చేసినా కూడా ఎగ్జామినేషన్ పేపర్స్లో 1-2 ప్రశ్నలు తప్పు జరగడం జరుగుతుంది. వాటిని డిలీట్ చేస్తుంటారు యూపీఎస్సీ కానీ మేము కానీ ఎస్ఎస్సీ కానీ ఎవరైనా డిలీట్ చేసినప్పుడు మార్కులు ఏ విధంగా ఇవ్వాలి,
1: వెయిటేజ్ మార్కులు ఇస్తారు.
0: ఇదివరకు ఉన్నటువంటి పద్ధతిని కొంత సంస్కరించి క్యాండిడేట్ యొక్క మెరిట్ ఆధారంగా డిలీటెడ్ క్వశ్చన్స్కి మార్క్స్ ఇవ్వాలి అనేటువంటిది ఒక సంస్కరణ వచ్చింది కొత్తగా వచ్చినటువంటిది. తర్వాత ఈ హోంగార్డ్ అభ్యర్థులు ఉంటారు, హోంగార్డ్స్ గురించి మీరు వినే ఉంటారు. ఆ హోంగార్డ్ అభ్యర్థులండి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు కొన్ని వెసులుబాట్లు అడుగుతున్నారు. ఆ వెసులుబాట్లు మనకు రావాలంటే కొన్ని వెసులుబాట్లు ఈసారి ప్రభుత్వం ఇచ్చిందండి. ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో ఎస్సీ ఎస్టీ స్థాయి అభ్యర్థులకు ఎంత క్వాలిఫికేషన్ మార్క్ ఉంటుందో అది మాత్రం వస్తే చాలు హోంగార్డ్ అభ్యర్థులకని అదొకటి చేశారండి. తర్వాత ఎగ్జామ్ పరంగా ఎటువంటి మార్పులు లేవు, ఎగ్జామ్ మెరిట్ పరంగా ఎటువంటి మార్పులు లేవండి. అయితే ఇందాక చెప్పినట్టుగా ఫైర్ సర్వీసెస్లో ఎస్పీఎఫ్లో మహిళల్ని 33% తీసుకోవడం ఒకటి. తర్వాత ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ప్రభుత్వానికి ఒక సమస్యగా పరిణమించింది, కొంతమంది ఏం చేస్తున్నారంటే క్యాండిడేట్స్ వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత చేరట్లేదండి, దాన్ని ఒక రిజర్వ్ చేసుకున్నట్టుగా పెట్టుకొని మిగతా పరీక్షలకు తయారవ్వటం. దీనివల్ల ఎవరైతే నిజంగా వాడి కింద ఉండి ఆ ఉద్యోగం పొందగలిగిన వాడు ఉన్నాడో వాడు దాన్ని అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది, కొన్ని సంవత్సరాల పాటు చేరకుండా ఏదో ఒక మెషతో వంకతో. దీని మీద కూడా కొంత చర్య తీసుకోవడం జరిగిందండి ఈసారి 26 ప్రక్రియలో. ఒక సమయం, ఒక లిమిట్ ఇచ్చి ఆ లిమిట్ తర్వాత చేరేట్టు మీరు ఉంటే కొన్ని
1: ఎగ్జెంప్షన్స్ ఇస్తున్నారు,
0: ఇంతకన్నా మీరు ఇంతకన్నా ఇవ్వలేము, ఇస్తే మీరు కొన్ని మళ్ళీ ఒక టెస్ట్ లాంటిది పాస్ అవ్వాల్సి వస్తుంది.
1: ఎంతకాలం వరకు ఇచ్చారు
0: అంటే దాన్ని ఎట్లా చేశారంటే ఇప్పుడు ఒరిజినల్ బ్యాచ్ యొక్క ప్రొబేషన్ మీకు తెలుసు
1: కంప్లీట్ అయ్యింది,
0: ప్రొబేషన్ కంప్లీట్ అయ్యే లోపల
1: వీళ్ళు
0: చేరలేకపోతే వీళ్ళు బహుశా కొన్ని అడిషనల్ గా కొన్ని మళ్ళీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటివి తీసుకొచ్చారు సంస్కరణలు. ఎందుకంటే లేకపోతే లిమిట్ లేకుండా ఎన్ని రోజులని మనము ఇట్లా ఖాళీ పెట్టు, దానివల్ల మనకు శాఖలకు కూడా ఇబ్బంది కదా.
1: అదండి మంచిది. ఈసారి దరఖాస్తుల సంఖ్య, ఒక్క నిమిషం, ఒక శ్రోత మనతో లైన్లో ఉన్నారండి, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పి అడగండి. చెప్పండి.
0: చాలా ఫీడ్బ్యాక్ వస్తున్నట్టుందండి, అదే
1: నాయిస్ వస్తున్నది.
0: మీకు అర్థమవుతుందా?
1: మీది క్లారిటీ లేదండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కొద్దిగా నోట్ చేసి చెప్పండి. మళ్ళీ అడగండి.
2: హైదరాబాద్ నుంచి
0: మాట్లాడుతున్నాను. అర్థమైంది. నెక్స్ట్ అండి,
1: క్వశ్చన్ అడగండి.
0: క్వశ్చన్ ఈ ఏజ్ గురించి చెప్తానండి. ఏజ్ కన్సెషన్ గురించి మునుపెప్పుడు లేని విధంగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాల వయసు కన్సెషన్ వెసులుబాటు ఇచ్చిందండి, 7 సంవత్సరాలు. సో సాధారణ అభ్యర్థికి 22 సంవత్సరాలు ఉండేటువంటి వయోపరిమితి 22+7 29 ఫర్ పీసీ క్యాండిడేట్స్ అయిందండి, 25 ఫర్ ఎస్ఐ క్యాండిడేట్స్ ఉంటుంది, 25

0: 5+7=32 అయింది. ఇది కాక మనకి తెలంగాణలో అప్లై చేసేటువంటి అభ్యర్థులలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారండి. స్టాటిస్టికల్లీ 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఉంటారండి. వాళ్ళందరికి కూడా అదనంగా ఇంకో 5 సంవత్సరాలు వస్తుంది, ఆ విషయం మీకు తెలుసు. దానివల్ల 22+7+5 అనగా 34 సంవత్సరాలు పీసీ క్యాండిడేట్స్కు, 25+7+5 అనగా 37 సంవత్సరాల వయోపరిమితి ఎస్ఐ క్యాండిడేట్స్కు ఈ 90% మందికి వస్తుంది. ఓసీలలో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ అనే ఒక కేటగిరీ ఉంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనే. దాంట్లో నా అంచనా ప్రకారం అండి, ఈ 10% ఓసీలలో దాదాపు 7-8% మంది ఈడబ్ల్యూఎస్ ఉంటారండి పాయింట్స్. సో వారందరికి కూడా ఇదే ఈ 5 సంవత్సరాల అదనపు పరిమితి కూడా వస్తుంది. సో వర్చువల్లీ 22+12+25+12 అంటే 34-37 సంవత్సరాలు. సో ఈ వయో ఎప్పుడూ లేదండి ఇంత వయోపరిమితి ఇవ్వటము. ఈసారి ప్రభుత్వం 7 సంవత్సరాలు ఇచ్చింది,
1: గొప్ప విషయం సార్. ఎందుకంటే ఈసారి ప్రభుత్వం మనకి ఇంత వయోపరిమితి ఇచ్చి నిరుద్యోగులకి నిజంగా ఆశాదీపంగా మళ్ళీ అవకాశం కల్పిస్తున్నది. అలాగే ఈసారి దరఖాస్తుల సంఖ్య కూడా, శ్రీనివాసరావు గారు, 8 నుంచి 10 లక్షల వరకు వస్తాయని ఒక అంచనా ఉంది, ఇంకా దాటడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇంత భారీ సంఖ్య నిర్వహించడానికి ఎలాంటి లాజిస్టిక్స్, గ్రౌండ్స్, సిబ్బందిని మీరు సిద్ధం చేసుకుంటున్నారండి?
0: దీంట్లో ఒక చిన్న అంటే కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము ఈసారి అర్బన్ అగ్లామరేట్ ఆఫ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఈ ప్రాంతానికి సంబంధించిన ఖాళీలను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్ళాం. దానికి కారణం ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో చిన్న అమెండ్మెంట్ కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. మన ఫ్యూచర్ సిటీ అని మల్కాజ్గిరి ఏర్పడటం వల్ల, తర్వాత రాచకొండ నుంచి యాదగిరి బోనాద్రి అది బయటకు రావడం వల్ల, సో ఈ ఈ విషయాల వల్ల దాదాపు 40% మనం ఖాళీలు ఇంకా తీసుకోలేదు. 40-50%, దానివల్ల మునుపు ఎన్నో వచ్చినాయో దాంట్లో మా అంచనా ప్రకారం 50-60% వస్తాయండి అప్లికేషన్స్. న్యాచురలీ తగ్గుతాయి కదండి, సహజంగానే. ఇక్కడ మనం నోటిఫై చేయలేదు అనమాట. సో దీని కారణంగా మనకి ఎన్ని ఉండొచ్చు అంటే దాదాపుగా 3-4 లక్షల మంది అభ్యర్థులు, 4-5 లక్షల అభ్యర్థిత్వాలండి. అంటే ఒకరు ఎస్ఐ గాను వేస్తారు, పీసీగా వేస్తారు, రెండు వేస్తారు. సో ఈ విధమైన రెస్పాన్స్ ఉండే అవకాశం ఉంది. దీనికండి మనము మనకున్న అనుభవం వల్ల ఒకేసారి 60 వేల మందికి మనము చేయగలిగిన సామర్థ్యం 22లో ప్రదర్శించాం. ఒక 3 గంటల వ్యవధిలో 660,000 మందికి పీసీ క్యాండిడేట్స్
1: పరీక్షలు ఒకేసారి నిర్వహించాం
0: విత్ బయోమెట్రిక్స్. ఇది ఒక లిమ్కా రికార్డ్ లాంటిదండి, ఇది అంటే వాళ్ళు తీసుకున్నారు కూడా ఈ వివరాలు. సో ఆ సామర్థ్యం మనకుందండి, అంటే అకాడమిక్ బాడీస్, యూనివర్సిటీ సాయంతో, కాలేజీల సాయంతో ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ని హైర్ చేసి ఇది మనం చేయగలుగుతాం అండి.
1: మీరు సిద్ధంగానే ఉన్నారు, 10 లక్షల అప్లికేషన్ వచ్చినా కూడా
0: సిద్ధమే.
1: అలాగే ఈసారి మహిళా అభ్యర్థులకు క్రీడా కోటా, మాజీ సైనికుల కోటా విషయంలో ఈసారి ఏమైనా కొత్త నిబంధనలు తీసుకుని వచ్చారండి?
0: కొత్త నిబంధనలు రాలేదు. మహిళలకు నేను ఇందాక చెప్పినట్టుగా ఫైర్ సర్వీసెస్ అండ్ ఎస్పీఎఫ్లో 33% ప్రభుత్వం రిజర్వ్ చేయటం ఒకటి. అట్లాగే అండి, మహిళలు వాళ్ళకి 800 మీటర్స్ రన్నే ఉన్నది, వేర్ యాజ్ మేల్స్ హ్యావ్ 1600 మీటర్స్ కదండి. అది 2022 నుంచి అదే నడుస్తుంది. తర్వాత వాళ్ళకున్న ఏదైతే గ్రెడేషన్ టేబుల్ ఉందో, అంటే వాళ్ళు సాధించినటువంటి టైమింగ్ వల్ల వాళ్ళకు వచ్చే మార్కులు, వాళ్ళకి కొంత ఫేవరబుల్గా ఉంది. ఎందుకంటే మహిళల్ని ఎక్కువ మందిని ఆహ్వానించాలి, లోపలికి తీసుకురావాలనే ఉద్దేశంతో కొంత ఫేవరబుల్గా టేబుల్ డిజైన్ చేయడం జరిగింది. అదే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీరు అడిగిన ఇంకా
1: మాజీ సైనికుల కోటా విషయం,
0: మాజీ సైనికులకండి 2% ఉంటుందండి ఎక్స్సర్వీస్ మెన్ కి. అట్లాగే ఎన్సీసీకి 2-3% స్పోర్ట్స్కి కూడా అంతే అండి, స్పోర్ట్స్కి 2% ఉంటుంది. అట్లాగే మా శాఖల్లో పనిచేసిన వారి పిల్లలకు మొదటి 2 సంతానం వరకు
1: డిపార్ట్మెంట్
0: అది 4-5%, అంటే వివిధ డిపార్ట్మెంట్స్ వాళ్ళు పెట్టుకున్నారు, 4-5% దాకా అది ఉంటుందండి. సో ఇవన్నీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్స్, అంటే కులానికి నిమిత్తం లేకుండా, నాట్ వర్టికల్ రిజర్వేషన్స్.

0: సరే అలాగే ఈ నియామకాల్లో హోంగార్డులకు, పోలీస్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మీరు చెప్పినట్టుగా రిజర్వేషన్లు ఉన్నాయి, ఇట్లా వెయిటేజ్ మార్క్స్ వాళ్ళకి ఇంకేమైనా ఇస్తారా అండి? మార్కింగ్
1: దాని మీద ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదండి. హోంగార్డ్స్కి సంబంధించి మీకు చెప్పాలంటే 15 నుంచి 25% వరకు కూడా, అంటే వాళ్ళు వెన్ దే క్వాలిఫై, వాళ్ళకు హారిజాంటల్ రిజర్వేషన్ కల్పించడం జరిగిందండి. సో ఇది బహుశా ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విషయం, ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద పర్సంటేజ్లో ఇవ్వడము. అయితే దురదృష్టవశాత్తు చాలామంది క్వాలిఫికేషన్ స్థాయికి రాకపోవటం వల్ల ఇవి 15-20% అంటే హారిజాంటల్ కాబట్టి ఫిల్ కాకుండా ఉండవు, వాళ్ళు దాన్ని క్లెయిమ్
0: చేయలేకపోతున్నారు.
1: అంటే అండి వాళ్ళకి సామర్థ్యం లేకపోవడము, హోంగార్డ్గా వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళ సామర్థ్యం బట్టి కాకుండా వేరే ఏదో స్కిల్ వల్ల ట్రేడ్ వల్ల అయ్యారు. ఇప్పుడు మళ్ళీ దీనికోసం ఫిజికల్ ఫిట్నెస్ అదంతా చూపించాలంటే చూపించలేకపోవటం, ఈ కారణాల వల్ల తీసుకోలేకపోతున్నారు. వీళ్ళకి ఇందాక చెప్పినట్టుగా ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో వాళ్లకు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఉందో క్వాలిఫికేషన్ మార్కు 20% అండి వాళ్లకు. అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కొంచెం అది 20% కూడా అంత తేలికైంది కాదు. 20% ఈసారి ప్రభుత్వం నిర్ణయించిందండి 22లో.
0: పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి చక్కటి విషయాలు వివి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఈ మన వివి శ్రీనివాస్ గారితో చైర్మన్ బోర్డుతో మాట్లాడాలనుకుంటే 040-23-244-834 లేదా 040-23-244-836 040-2970-4324 040-2970-4735 నంబర్లకి మీరు కాల్ చేసి మీ సమస్యల్ని తీర్చుకోవచ్చు. అంటే శ్రీనివాస్ గారు, గతంలో పేపర్ లీకేజీలు, బ్లూటూత్ చీటింగ్ వంటి ఘటనలు మనం చూసాము. తుది రాత పరీక్షలు అలాంటివి జరగకుండా ఎలాంటి జామర్లు కానీ ఏ ఆధారిత నిఘా వ్యవస్థను కానీ ఏర్పాటు చేస్తున్నారు?
1: నిజానికండి ఏ లేని సమయంలో కూడా మనము ఎటువంటి నిబంధనలు పాటించామంటే ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ని లోపలికి మనం రానివ్వలేదు. ఇన్విజిలేటర్తో సహా ఎవ్వరు కూడా ఉపయోగించకూడదు అండి, ప్రత్యేకమైన నిబంధన ఉంది, అది ఫ్రిస్కింగ్లో మనం తీసేస్తున్నాం.
0: ఓకే.
1: అట్లాగే ఈవెన్ లోపల మా వాళ్ళు వెళ్ళినా కూడా డ్యూటీకి వాళ్ళ మొబైల్ ఫోన్ను చీఫ్ సూపరింటెండెంట్ అంటే అక్కడ ప్రిన్సిపల్ గారి దగ్గర డిపాజిట్ చేసి డ్యూటీ చేయాలి. ఆ డ్యూటీస్ అయిపోయిన తర్వాత మాత్రమే తీసుకొని బయటకు రావాలి మొదటి నుంచి కూడా అండి. తర్వాత ఇక్కడ క్యాండిడేట్స్కి మనం ఒక సూచన, అంటే మేము మాటిమాటికి చేస్తుంటాం అయినా కూడా మళ్ళీ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ క్లోక్ రూమ్ ఫెసిలిటీ అనేది చాలా కాలేజెస్లో ఉండదండి. సో వీరు అక్కడికి వచ్చేటప్పుడు వేరే వేరే దగ్గరలో ఉన్న ఊళ్ళ నుంచి కూడా వస్తుంటారు. ఆ సామాన్ పెట్టుకోవటానికి అక్కడ వ్యవస్థ ఉండదు, ఉన్నందుకు ఏమీ ఎక్కువ అవసరం లేని విషయాలు కానీ, అవసరం లేని సామాన్ కానీ, అవసరం లేని వస్తువులు కానీ అక్కడికి తీసుకురాకూడదండి. అది మేము చెప్తుంటాం మాటిమాటికి, మీ ద్వారా కూడా మళ్ళీ ఒకసారి వారు కన్వే చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ మేము రిస్ట్ వాచ్ కానీ హెవీ జ్యువెలరీ కూడా మేము యూజ్ చేయమండి, అలౌ చేయమండి. సో ఇంత జాగ్రత్తలు తీసుకుంటామండి.
0: సార్ అట్లా మంచి నిర్ణయం అండి. అయితే మన శ్రోత మరొక శ్రోత మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి ప్రశ్న అడగండి.
2: నమస్తే సార్, నా పేరు శరణ్య, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: నమస్తే శరణ్య, చెప్పండి.
2: సార్, ఏజ్ రిలాక్సేషన్ గురించి ఒక డౌట్ ఉంది సార్ నాకు.
1: చెప్పండి అమ్మా.
2: అంతే సార్, ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, బాగానే ఉంది, కానీ జాబ్ క్యాలెండర్ అంటే రెగ్యులర్ గా రావడం లేదు కదా, అలాంటప్పుడు ఆస్పిరెంట్స్ ఇది అంటే ఆ విలువైన ఇయర్ కోల్పోతారు కదా, దానికోసం అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా?
1: అంటే నమ్మ అనేక ఆల్టర్నేటివ్స్ ని కన్సిడర్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నారమ్మా. అప్పుడు 5 సంవత్సరాలు ఎప్పుడు ఇచ్చారు, మాక్సిమం ఇప్పటి వరకు గరిష్టంగా ఇచ్చింది 5. మీరు క్యాలెండర్ రాలేదు, ఇటువంటి కారణాలు కొన్ని ఉన్నాయని చెప్పారు కాబట్టి బహుశా 2 సంవత్సరాలు అదనంగా ఇచ్చినట్టున్నారమ్మా.
2: సో ఇప్పుడు అలాగే ఇచ్చారు, కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి, లేదంటే ఒకవేళ జాబ్ క్యాలెండర్ లేట్ అయినా గానీ పర్మనెంట్ గా సొల్యూషన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా?
1: నిజానికమ్మా మన దగ్గర ఇంకా మీరు గమనిస్తే ఇది ఒక రకంగా 3-4 సంవత్సరాలకు ఒక రిక్రూట్మెంట్ జరుగుతూ పోతుంది కదమ్మా దాదాపుగా. కొన్ని రాష్ట్రాలలో 5-6 సంవత్సరాలకు కూడా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితులు ఉన్నాయమ్మా అప్పుడు. అయితే నేనేమనుకుంటానంటే ఒక చైర్మన్గా కానీ ఒక సామాన్య పౌరుడిగా కానీ లేదు నేను ఒక అభ్యర్థిని అయితే కూడా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చినప్పుడు ఇంకా పెద్దగా ఈ

0: వయసుకు సంబంధించిన వెసులుబాట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. ప్రతి అంటే 24లో వచ్చినప్పుడు 26లో, 26లో వచ్చినప్పుడు మళ్ళీ 28లో, ఈ మాదిరి వస్తూ ఉన్నప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. కొత్తగా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, కొత్తగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, వాళ్ళకు కూడా అవకాశాలు వస్తుంటాయి. మీకు సరిపోని సమయం అంటే మీరు ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన తర్వాత అమ్మా, అప్పుడు చూడండి 22+12 సంవత్సరాలు అమ్మా, 90% క్యాండిడేట్స్కి ఇది ఉన్నది. అంటే 34 సంవత్సరాల వరకు ఇంటర్ మనం ఎప్పుడు పాస్ అవుతామమ్మా, దాదాపుగా 17 సంవత్సరాలు. అంటే 17 సంవత్సరాల అవకాశం ఉన్నదనమాట. అట్లాగే డిగ్రీ మనం 21 సంవత్సరాలకి పాస్ అవుతామంటే 37 సంవత్సరాలు. చూడండి 15 సంవత్సరాల సమయం ఉంది, ఇంత 15-16 సంవత్సరాల సమయం. ఇంత సమయం ఇచ్చాక ఇంకా రెగ్యులర్గా రిక్రూట్మెంట్ జరిగితే చాలు అనుకుంటానమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి వెసులుబాటు బాగానే ఉన్నది, 5+2.
1: మరొక అభ్యర్థి మనకి లైన్లో ఉన్నారండి, మీరు చెప్పండి మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
2: సార్ నమస్తే, నేను వాసుదేవాచారి సార్.
0: చెప్పండి వాసుదేవాచారి గారు. నమస్కారం
2: సార్. నమస్తే సార్. శ్రీనివాసరావు గారు.
0: నమస్కారం అండి.
2: సార్ ఇది ఇప్పుడు మనకు మన పోలీస్ శాఖలో ఉన్న ఖాళీల గురించి, గవర్నమెంట్ కు గతంలోనే 18,000 ఖాళీలు ఉన్నాయని పంపించినట్టు నాకు గుర్తుంది సార్. సో ఈసారి ఎంత సంఖ్య తక్కువ తీసుకోవడానికి కారణం ఏంటి?
0: దీంట్లో అండి, మీరు రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగేటప్పుడు ఆయా శాఖలండి ప్రభుత్వానికి వారి దగ్గర ఉన్నటువంటి ఖాళీలని నివేదిస్తాయండి. నివేదించేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న తేడాలతో వాళ్ళు విన్నవిస్తుంటారు. ఎలాగంటే భవిష్యత్తులో వచ్చే ఖాళీలు తీసుకొని కొంతమంది చెప్తారు, భవిష్యత్తులో అవి కాకుండా ఇవాళ రోజునటువంటి ఖాళీలు చెప్పే శాఖలు ఉంటాయి. సో నేను ఇవ్వనండి, ఇవి డీజీ గారి ఆఫీస్ నుంచి ఆర్గనైజేషన్ అనే విభాగం వారు ఇస్తారు. మీరు చెప్పినట్టుగా శాఖలో ఇంకా ఎక్కువ ఖాళీలు ఉండటం వాస్తవం అండి. అయితే ఇంతకు మునిపే చెప్పాను, మనకి హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేట్ ప్రాంతంలో ఉన్న కమిషనరేట్స్ 4, అట్లాగే యాదాద్రి జిల్లా, ఈ జిల్లాకి సంబంధించిన ఖాళీలను పరిగణలోకి తీసుకోలేకపోవడానికి ఒక కారణం ఏంటంటే అక్కడ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సంబంధించిన, పోలీస్ యూనిట్స్కి సంబంధించిన పునర్వ్యవస్థీకరణ, దాని ప్రపోజల్స్ పెండింగ్లో ఉండటం వల్ల బహుశా నాకు ప్రభుత్వం వాటికి అనుమతి ఇవ్వలేదు. నాకు అనుమతి ఇచ్చిన మేరకు నేను నోటిఫై చేయటం జరిగిందండి.
1: సార్ అలాగే ఇప్పుడు మనకి ఫలితాల్లోని, ఎందుకంటే అభ్యర్థులకి రకరకాల సంశయాలు ప్రాసెస్ స్టార్ట్ చేశారు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 1, 4 ఏళ్ళకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాకు వస్తుందా, అయితే ఫలితాల్లో ఎలాంటి సిఫార్సులకు రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని మీరు భరోసా అభ్యర్థులకు ఇవ్వగలరా? అట్లాగే మెరిట్ మాత్రమే ప్రాతిపదికని ఎలా చెప్పగలరు?
0: మెరిట్ మాత్రమే ప్రాతిపదికని ఎలా చెప్తామంటే అండి, మేము ఒక ప్రత్యేకమైన, ఎవరు ఏ బోర్డు పాటించినటువంటి ఒక ప్రత్యేకమైన పందాన్ని పాటిస్తూ ఉన్నది. ఏంటంటే ఒక దరఖాస్తు చేసిన ప్రతి అభ్యర్థి దరఖాస్తు చేసిన నాటి నుంచి అతను సెలక్షన్ పొందుతాడు లేకపోతే మన దగ్గర నుంచి విడిపోయి వెళ్ళిపోతాడు, ఫెయిల్ అయ్యి, దానికి సంబంధించిన అతను వేసిన ప్రతి అడుగు మనతో పాటు మేము డిజిటల్గా రికార్డ్ చేస్తాం. ఎక్కడ ఎప్పుడు మనల్ని జాయిన్ అయ్యాడు, ఎక్కడ ఫీజు కట్టాడు, ఎంత కట్టాడు, ఎక్కడ పరీక్ష రాశాడు, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఎక్కడ చేశాడు, అక్కడ ఎటువంటి పర్ఫార్మెన్స్, తర్వాత చివరికి వచ్చేటప్పటికండి సెలక్షన్కి అతను ఏ ఏ పోస్టులకు ప్రిఫరెన్స్లు ఇచ్చాడు, ఆయా పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్స్ ఏమిటి, ఆ కట్ ఆఫ్స్కి ఒకవేళ సెలెక్ట్ అయితే అతనికి ఇచ్చినటువంటి బెస్ట్ ప్రిఫరెన్స్కే మనం ఇచ్చామా, ఇవ్వదగిన బెస్ట్ ప్రిఫరెన్స్కే. ఇటువంటి డాక్యుమెంట్ అండి ఒక PDF గా క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు నాకు లాస్ట్ టైం అండి దాదాపు 8 లక్షల క్యాండిడేట్స్, ఫిజికల్ క్యాండిడేట్స్ ఉంటే 8 లక్షల PDFs ఉన్నాయండి నా దగ్గర. ఇప్పుడు మహేష్ గారు ఒక క్యాండిడేట్ అయితే వారి ప్రయాణం మొత్తం నేను రికార్డ్ చేసి ఉంచుతాను. అంటే దాన్ని మనం పబ్లిక్ డొమైన్ లో ఉంచం కానీ, మీరు వచ్చి నన్ను అడిగినప్పుడు కానీ, ఒక కోర్టు నన్ను అడిగినప్పుడు కానీ విదిన్ మినిట్స్ మనం తీసి చూపిస్తాం. సో అటువంటి భరోసా మనం ఇవ్వగలుగుతున్నాం, అంత పారదర్శకత మనం పాటిస్తున్నాం.
1: అలాగే నేను యువత సోషల్ మీడియా వ్యసనంలోను ఫిట్నెస్ ను కోల్పోతున్నారండి. ముఖ్యంగా పోలీస్ కావాలనుకున్న యువత ఫిట్నెస్ కోసం, మానసిక దృఢత్వం కోసం ఎలాంటి ప్రణాళిక రచించుకోవాల్సి ఉంటుంది అనుకుంటున్నారు?
0: దీనికి అంటే ప్రాక్టీస్ మించినటువంటి మందేం లేదండి. అంటే ప్రాక్టీస్ అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఒకటి. మీరు ఈ విషయం ప్రస్తావనకు తీసుకొచ్చారు కాబట్టి ప్రముఖంగా నేను ఇక్కడ చెప్పాల్సింది ఉందండి, చాలామంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా అండి, టెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆ ఉత్సాహంలో ఎక్కువగా బైక్ యాక్సిడెంట్స్ గురయ్యి ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి, కాళ్ళు చేతులు పోగొట్టుకొని తర్వాత ఉద్యోగానికి పనికి రాకుండా పోయిన వాళ్ళు. అంతేకాకుండా ఈ ఎగ్జామ్ జరిగినంత

0: అటువంటి సమయం ఉంటుందండి. దాదాపు ఒక సంవత్సరం అనుకుందాం, దరఖాస్తు చేసినప్పటి నుంచి చివరి పరీక్ష వరకు ఒక 12 నెలలు అనుకుందాం
1: సమయం
0: అనుకుంటే, ఆ 12 నెలలు నా ఆరోగ్యం నేను చూసుకోవాలి, నా శారీరక దృఢత్వం నేను చూసుకోవాలి. ఇప్పుడు నేను ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ పాస్ అయ్యానని కొంచెం

0: ఈ 400 కరెక్ట్గా ఉందా లేదా.
1: ఓకే,
0: అవసరమైతే 400 5 మీటర్లు ఉన్న గ్రౌండ్ పరిగెట్టాలి, కానీ 370 380 పరిగెట్టి ఇక్కడ వచ్చింది అక్కడ ఎందుకు
1: రాలేదు,
0: క్యాల్కులేషన్ తప్పు అవుతుందండి. తర్వాత లాంగ్ జంప్ అను షార్ట్ పుట్ మేము ఇచ్చినటువంటి పరిమితులు 80% మంది క్వాలిఫై అవుతున్నారండి. అవని వాడు ఎందుకంటే ఫెయిల్ అవుతున్న వాడు ఎవరో చెప్పమంటారా, వాడు ప్రాక్టీస్ చేయని వాడు. చాలా తేలిగ్గా పెట్టాం మేము అవి రెండు జస్ట్ క్వాలిఫై అయిపోవాలని చెప్పి. 80 87% క్వాలిఫై అయిన వాటిలో దాన్ని విమర్శించే ఉన్నారు, ఇంకా తగ్గించవచ్చు కదా, ఇంకా తగ్గిస్తే ఈ పరీక్ష పట్టడం ఎందుకు, అసలు ఈ పరీక్ష తీసేయచ్చు కదా, అట్లా ఉంటుంది అన్నమాట. సో
1: అలాగే సార్, చాలామంది అభ్యర్థులు రాత పరీక్షకు కోచింగ్ సెంటర్లు ముఖ్యంగా ఆధారపడుతున్నారు, కోచింగ్ సెంటర్కి వెళ్తున్నారు. కోచింగ్ లేకుండా సొంతంగా చదవగలిగిన పేద విద్యార్థులు ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ నుంచి, రూరల్ ఏరియాస్ నుంచి వాళ్ళు కోచింగ్ సెంటర్ని అఫోర్డ్ చేయలేరు, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏమిటి?
0: దీంట్లో అండి ఒకనొక ఉదాహరణ నేనండి, నేను సివిల్ సర్వీసెస్కి ఎప్పుడు కోచింగ్ తీసుకోలేదు. అంటే అది ఎలా ఉంటుందంటే, సివిల్ సర్వీసెస్ పేపర్ కూడా ముఖ్యంగా మేము రాసే సమయంలో 10th క్లాస్ వరకు సరిగా చదువుకున్నవాడు వాటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే దాంతో క్వాలిఫై అయిపోతాడు. సరిగా చదవక అర్థం చేసుకోక ఈ సమస్య. అంటే ఇప్పుడున్న క్యాండిడేట్స్ కోచింగ్ సెంటర్స్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయండి. చాలా చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఫ్రీగా మెటీరియల్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఎస్పీలు సిపిలు కూడా అండి, వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధుల్లో జిల్లా కేంద్రాల్లో కమిషనరేట్ కేంద్రాల్లో కోచింగ్ కండక్ట్ చేస్తారండి. కోచింగ్ కండక్ట్ చేయటం, ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వటం ఇవన్నీ చేస్తారు. అది కాక టీసాట్ ఛానల్ ఉందండి, టీసాట్ ఛానల్ వాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని 10 గంటల క్లాసెస్ ఉన్నాయండి, నాకు తెలిసి 100 గంటలే ఉండొచ్చు. ఆ క్లాసెస్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అండి, యూట్యూబ్లో కూడా అవి అవైలబుల్ ఉన్నాయండి. అవి అన్ని సిలబస్ మొత్తం కవర్ చేసే విధంగా ఉన్నాయి.
1: ఓకే గుడ్, అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు పేద పిల్లలు. అలాగే తెలంగాణలోని గిరిజన మారుమూల ప్రాంతాల యువతకు పోలీసు ఉద్యోగం కల అందరికీ కూడా ఒక డ్రీమ్ అండి, వారికి ప్రత్యేకంగా ఫ్రీ రిక్రూట్మెంట్ శిక్షణ లాంటివి ఏమైనా పోలీస్ శాఖ నుంచి ఇప్పిస్తున్నారా మీరు?
0: ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అండి, ఎస్పీస్ సిపిస్ మాకున్న 30+ యూనిట్స్లో వాళ్ళ వాళ్ళ ఏఆర్ కేంద్రాల్లో కొంత కోచింగ్ వ్యవస్థ వాళ్ళు.
1: సరే, ఈ ప్రశ్న మనం కంటిన్యూ చేద్దాము. ఈ లోపల ఒక శ్రోత ఒక ప్రశ్న అడుగుతారు, మీ మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పాడు. హలో,
2: నా పేరు గణేష్.
0: గణేష్ చెప్పండి.
2: హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: మీ ప్రశ్న అడగండి.
0: మాట్లాడండి గణేష్, మాట్లాడండి.
2: సార్ నాకు ఇప్పుడు సైట్ 2.5 అలా ఉంది సార్, దాని ఎలిజిబుల్ ఉంటానా లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉందా?
0: మీరు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా త్వరగా తీసుకొని ఆ రోజు ఏ రోజు అయితే మెడికల్ టెస్ట్ జరుగుతుందో ఆనాటికి మీరు 6x6 ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశామో ఆ స్థాయికి మీరు రావాల్సి ఉంటుంది. మీరు లేజర్ చివరి కంట వచ్చి మీరు సెలక్షన్కి వచ్చే ముందు చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఐస్ సెటిల్ కావు, సెటిల్ కాక మీకు మెజర్మెంట్స్ రావు. అందుకని నా సూచన ఏంటంటే మీరు మెడికల్ అడ్వైస్ తీసుకొని, ఒక మెడికల్ నిపుణుడి దగ్గర అడ్వైస్ తీసుకొని ఆ ఏదైనా కరెక్షన్ ఉంటే ఇప్పుడే చేసుకోవాలండి, ఈ సమయంలోనే చేసుకోవాలి. అది
1: అలాగే మన ఇంటర్వ్యూకి వచ్చేసరి ఇందాల మనం చెప్తున్నారు మీరు గిరిజన మారుమూల ప్రాంతాల యువతకు పోలీసు ఉద్యోగం కల, వారికి ప్రత్యేకంగా ఫ్రీ రిక్రూట్మెంట్ శిక్షణ లాంటివి మన డిపార్ట్మెంట్ ఇస్తున్నారు.
0: ఎవ్రీ టైం చేస్తామండి, ముఖ్యంగా ఎక్కడైతే తక్కువ మనం అట్రాక్షన్ ఉందో రిక్రూట్మెంట్కి ఆయా ప్రాంతాల్లో మీరు ఆశ్చర్యపోతారు, అందరికన్నా తక్కువ సిటీలో ఉంటుందండి. హైదరాబాద్ కమిషనరేట్లో లీస్ట్ అట్రాక్షన్ ఉంటుంది, అక్కడ కొన్ని ఖాళీలు మిగిలిపోతూ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదండి వీళ్ళకి, పిల్లలకు ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించిన ఆల్టర్నేటివ్స్. దానివల్ల ఈ కోచింగ్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తారండి, ఎవ్రీ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ముందు కూడా వాళ్ళు చేస్తుంటారు. నాకు తెలిసి ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏఆర్ గ్రౌండ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతిస్తారు వాళ్ళ 400 మీటర్స్ అక్కడ చేయటం వల్ల ఏమిటంటే అదే గ్రౌండ్ లో వాళ్ళు మళ్ళీ టెస్ట్ తీసుకుంటారు. సో అది చాలా మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేసినట్టు కదండి.
1: అలాగే అమ్మాయిలు పోలీస్ శాఖలకు రావడానికి ఇంకా ఈరోజు కూడా కొంచెం వెనకబడుతున్నారు. ఈ మహిళా సాధికారత కోణంలో ముఖ్యంగా ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మహిళా సాధికారత కోణంలో మహిళా అభ్యర్థులకు మీరు ఇచ్చే సూచనలు ఏమిటి?
0: అంటే సంతోషకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో చాలా ఉత్సాహంతో ఉన్నారు మహిళలు. ఈనాటికి నాకు వచ్చిన దరఖాస్తుల్లో 4 వంతు 25% ఆర్ ఫ్రమ్ విమెన్ అండి. సో

0: అట్లాగే ఈ రోజున మనము సివిల్ పోలీసులో 33% సివిల్ అండ్ టెక్నికల్ పోలీస్ శాఖలలో, తర్వాత ఆర్మ్డ్ రిజర్వ్లో 10%, ఎస్పీఎఫ్లో ఇప్పుడు 33, ఫైర్ సర్వీసెస్లో 33. ఇది పెట్టక మునిపేనండి దాదాపు మా పోలీస్ శాఖలోనే 15-16% వచ్చారండి ఇప్పటికి వచ్చేసారు. సో ఇది అంటే ఒక పరిణామం కదండి,
1: మంచి పరిణామం.
0: ఇంకొక మేబీ ఇంకొక 5-10 ఇయర్స్లో మంచి అంటే యాక్సెప్టబుల్ నెంబర్స్, సంతృప్తికరమైన స్థాయిలో విమెన్ పోలీస్ ఉంటారండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళకున్న సమస్యలను అధిగమించి కూడా పర్ఫామ్ చేస్తున్నారండి.
1: గ్రేట్ సార్. అట్లాగే మీరు టెక్నికల్ సర్వీసెస్ ADGPగా కూడా ఉన్నారు, భవిష్యత్తులో పోలీసులుగా
0: డీజీపీగా
1: ఉన్నారు. అట్లాగే భవిష్యత్తులో పోలీస్ నియామకాలు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ మానిటరింగ్, ఆటోమేటిక్ టైమింగ్తో జరిగే రోజు వస్తుందని అనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీ విజన్ ఏమిటండి?
0: దీంట్లో అండి మన టెక్నాలజీ, మనం దానికి బానిస కావద్దు, టెక్నాలజీ మనకు బానిసగా పనిచేయాలి అని నేను నమ్ముతానండి. టెక్నాలజీ అవైలబుల్ అయింది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా వాడాలనేది కూడా మనం అట్లా అనుకోకూడదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా చోట్ల మనం వాడతామండి, అవసరం మేరకు వాడతాం. డ్రోన్స్ ఇప్పుడు చూడండి, RFID ఉన్నది. RFID ఏంటంటే ఒక మేబీ ఫ్యూ టెన్స్ ఆఫ్ రూపీస్తో ఒక క్యాండిడేట్కి ఒక ఫ్యూ టెన్స్ ఆఫ్ రూపీస్ వాడటం ద్వారా నేను ఆ క్యాండిడేట్ గ్రౌండ్లో ఎక్కడున్నాడనేది తెలుసుకోగలిగాను. 22 నుంచి నేను అది ఇంప్లిమెంట్
1: చేశాను.
0: అంటే ఈ క్యాండిడేట్ అటు ఇటు వెళ్ళి ఏమైనా వేరే పనులు చేస్తున్నాడా, చేయకూడని పనులు. ఓ క్యాండిడేట్ ఎంటర్ కాగానే RFID ట్యాగ్ వేస్తున్నాడు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ నేను డ్రోన్ సహాయంతో కూడా నేను
1: మానిటర్
0: చేయొచ్చండి. కానీ ఆ డ్రోన్కి చాలా హై రెజల్యూషన్ కెమెరాస్ ఉండాలండి, లో ఫ్లయింగ్ డ్రోన్ విత్ హై రెజల్యూషన్ కెమెరాస్, ప్లస్ దానికి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ మనం ఏర్పాటు చేయాలి. సో దీన్ని నేను దీని ఎకనామిక్స్ చూసినప్పుడు, దీనికి ఎంత ఖర్చు అవుతుందో దానికి ఎంత ఖర్చు అవుతుందో చూసినప్పుడు, ఇది నాకు ఒక 20-30 రూపాయలు అయిపోయే పనికి నేను కావాలని ఆ టెక్నాలజీ ఉపయోగించాలని ఒక 100 రూపాయలు క్యాండిడేట్కి వాడాలా. ఎప్పుడైతే మనకు అది అఫోర్డబుల్ అవుతుందో, ఎప్పుడైతే మనకు అది అవసరం అవుతుందో ఖచ్చితంగా వాడతామండి. ప్లస్ మీరు అన్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాకు కొన్ని చోట్లండి ఈ ప్రశ్న పత్రాల మూల్యాంకనలో అటువంటి చోట్ల మేము ఆల్రెడీ ఉపయోగిస్తున్నామండి. ఉపయోగించి ఇంకా బాగా ఇంకా మెరుగ్గా చేయాలి ఆ పద్ధతిని అనేది చేయడానికి ఉపయోగిస్తున్నామండి.
1: సరే, 30 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్లో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు మీరు. TSLPRB చైర్మన్ బాధ్యతను మీరు ఎలా చూస్తున్నారు, ఒక ఉద్యోగంలో చూస్తున్నారా, లేక తెలంగాణ యువత భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతగా మీరు చూస్తున్నారా?
0: ఇది ఒక ప్రభుత్వ సేవ అండి. ఇది బేసికల్లీ TSLPRB అంటే పోలీసింగ్కి అంతగా సంబంధం లేనిది. ఇది పోలీస్ శాఖలో మనం నియామకాలు చేస్తున్నాం తప్పితే ఇది పోలీసు ట్రైనింగ్ ద్వారా వచ్చేటువంటి స్కిల్ సెట్ కాదండి. నాకు వచ్చింది కూడా, నేను నేర్చుకుంది, నా పెద్దవాళ్ళు చెప్పింది, లేకపోతే నేను ప్రొఫెసర్స్తో లేకపోతే నాకన్నా అనుభవం ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయటం వల్ల నేను నేర్చుకోగలిగిందండి. ఇది చాలా గొప్ప సేవా దృక్పథంతో చేయాల్సిన విషయం అండి. అయితే చాలా సమయం తీసుకుంటుంది పూర్తిగా ఒక అధికారిని అతనికున్న సమయం మొత్తం, ఆ సమయంలో ఇది రిక్రూట్మెంట్ జరిగే టైంలో మొత్తం అతన్ని ఆక్యుపై అయిపోతామండి. ఆ టైంలో ఇది చేయటం నాకు చాలా సంతోషం, ఎందుకంటే దీనివల్ల ఒక గుణాత్మకమైనటువంటి మార్పు, 42,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం అంటే దాదాపు 2 లక్షల మందికి జీవనోపాధి అండి. అంటే ఇంటూ 5 వేసుకున్నా కూడా ఫ్యామిలీస్
1: చాలా గొప్ప విశ్వాసం, ఎందుకంటే ఈ విషయంలోనే మీకు ఆత్మసంతృప్తి అనేది ఉంటుంది. సమాజానికి నేనంటూ కంట్రిబ్యూట్ చేయగలిగాను, దీనివల్ల ఇంతమందికి ఉపాధి దొరికింది అనేది. అంటే పోలీస్ నియామకాల్లో సాంకేతిక విప్లవం అంశంపై నిర్వహించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి మన శ్రీనివాస్ గారు DGP అటెండ్ అయ్యారు. ఆయన బోర్డు చైర్మన్గా ఎన్నో సంస్కరణలు చేపట్టారు. దీనికి సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా మా శ్రోతలకు మీరు వివరించారండి. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు.
0: నమస్కారం అండి. ధన్యవాదాలు అని ఇక్కడికి పిలిచి శ్రోతలకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ సమగ్ర సమాచారం అనే అంశంపై తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ IPS శ్రీ వివి శ్రీనివాసరావు గారు శ్రోతలకు సందేహాలు అందించారు, సమాధానాలు విన్నారు. ఈ కార్యక్రమం అనుసంధానకర్త ఆకాశవాణి వార్తా విభాగాధిపతి శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ IAS. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు

0: వార్తా ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 22A అంశంపై స్వల్పకాలిక చర్చ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి ఈ ఉదయం అసెంబ్లీలో దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్టంలో పెద్ద సంఖ్యలో భూములు, ఇండ్లను నిషేధిత జాబితా 22A చేర్చడంపై చర్చించాలని ఈరోజు శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం వాయిదా తీర్మానం ఇచ్చింది. శాసనసభ సమావేశాలకు ముందు బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్కు వద్ద నల్ల టీషర్టులు ధరించి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ప్రతినిధులు పాల్గొంటారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీ చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎజయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ మంత్రి మజీందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్బంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల కాలం నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. రాష్టంలో రానున్న 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సంస్కృత పాఠం నిర్వహణ డాక్టర్ జ్యోతి ఫౌజ్దార్, విద్యార్థిని చైత్రశ్రీగారు.

0: నమస్కారం నమస్కారం ఆచార్య.
1: నమస్కారః. వత్సే, ఆగచ్చ, ఉపవిశ. ఈనాటి సంస్కృత పాఠమును ప్రసిద్ధమైన గణపతి స్తోత్రంతో ప్రారంభిస్తున్నాం. ఆ గణపతి స్తోత్రంని విడదీసి శబ్దార్థము, అన్వయము చెప్పుకుంటూ తాత్పర్యంని చెప్పి వ్యాకరణాంశాలను తెలుసుకోబోతున్నాం.
0: అలాగే ఆచార్య,
1: అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంతం భక్తానాం ఏకదంతము పాస్మహే, ఇది చాలాసార్లు ఉపయోగపడుతుంది సామాన్యంగా, కానీ ఇందులో ఉన్న అర్థము చాలా స్వారస్యంగా ఉంటుంది. అది ఇవాళ నేర్చుకోబోతున్నావు.
0: అలాగే ఆచార్య,
1: అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతము పాస్మహే. అగజానన
0: పద్మార్కం గజాననం
1: అహర్నిషం
0: అనేకదంతం
1: భక్తానాం ఏకదంతం
0: ఉపాస్మహే.
1: శబ్దాల్ని విడదీసి చెప్తాను, రాసుకోమా.
0: అలాగే ఆచార్య,
1: అగజానన పద్మార్కం గజాననం అహర్నిషం అనేకదంతం భక్తానాం ఏక

0: దంతం ఉపాస్మహే అగజా ఆనన అగజానన అగజానన పద్మార్కంలో నాలుగు పదములున్నాయి. అగజ ఆనన పద్మ అర్క గజ ఆననం గజాననం అహర్ నిశం అహర్నిశం అనేకదం తం అనేకదం తం. అగ అగ అంటే న గచ్చతి న గచ్చతి. అగ అర్థము తెలుసుకోమా. ఇప్పుడు ఒక్కొక్క శబ్దానికి నేను అర్థము చెప్పుకుంటూ వెళ్తాను, రాసుకో.
1: అలాగే ఆచార్య.
0: అగజ
1: అగజ
0: ఆనన
1: ఆనన
0: పద్మ
1: పద్మ
0: అర్కం
1: అర్కం
0: అగజానన పద్మార్కం
1: అగజానన పద్మార్కం
0: గజ ఆననం
1: గజ ఆననం
0: గజాననం
1: గజాననం
0: అహర్ నిశం
1: అహర్ నిశం
0: అహర్ నిశం
1: అహర్ నిశం
0: అనేకదం తం
1: అనేకదం తం
0: అనేకదం తం
1: అనేకదం తం.
0: ఇప్పుడు శబ్దాల్ని విడదీసామా, ఇప్పుడు అర్థంని తెలుసుకుందాం.
1: అలాగే ఆచార్య.
0: అగ అగ అంటే న గచ్చతి, ఏదైతే కదలదో అది, కదలకుండా స్థిరంగా ఉండేటటువంటిది అగ అంటే.
1: అలాగే
0: అంటే పర్వతము. అగజ అగజ అంటే పర్వతమునకు జన్మించిన పుట్టిన అని అర్థం. పర్వతమునకు పుట్టినది ఎవరు? పర్వతపుత్రి పార్వతి అని అర్థం.
1: అలాగే
0: అగజ అంటే పార్వతి అని అర్థం. అర్థమవుతుందమ్మా?
1: అర్థమవుతుంది ఆచార్య.
0: పర్వతస్య పుత్రి పార్వతి. ఇంకా ఆనన అంటే ముఖము, రాసుకోమ్మా. ఆనన అంటే ముఖము. పద్మ అర్కం పద్మార్కం. పద్మ అంటే కమలము, అర్క అంటే సూర్యుడు.
1: పద్మ అంటే
0: కమలము, అర్క అంటే సూర్యుడు. పద్మార్క అంటే అగజ ఆనన పద్మ అర్కం అంటే పార్వతి యొక్క ముఖమనే కమలమునకు వికసింపజేయు సూర్యుడు వంటి పుత్రుడు. పార్వతి ముఖ కమలమునకు, సూర్యుడు అంటే సూర్యుడు వస్తే కమలము వికసిస్తుంది. ఇక్కడ పార్వతి ముఖమనే కమలము సూర్యుని వంటి పుత్రుడు ఎదురుగా వచ్చినప్పుడు పార్వతికి చాలా సంతోషం కలిగి ముఖము వికసిస్తుంది. అగజానన అనే పదము ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలమ్మా.
1: చెప్పండి.
0: ఏంటంటే అగజానన అనే పదము గజానన పదమునకు విరుద్ధమైనది కాదు. పైన చూడ్డానికి అగజానన గజానన అనుంది, గజాననము కానిది అగజానన అని చెప్పడానికి లేదు. అగజ అని అర్థము క్లియర్ గా చెప్పాను, రాసుకున్నావు కదమ్మా?
1: రాసుకున్నాను గురు.
0: అగజ ఆనన పద్మ అర్క అగజానన పద్మార్కం. అర్థమైంది కదా?
1: అర్థమైంది.
0: అగజ ఆనన పద్మ అర్కం.
1: అగజ ఆనన పద్మ అర్కం.
0: గజ ఆననం
1: గజ ఆననం.
0: అహర్ నిశం
1: అహర్ నిశం.
0: అనేకదం
1: అనేకదం
0: తం
1: తం.
0: ఇప్పుడు ఒక్కొక్క పదమున్నది అర్థము చెప్తాను, నువ్వు అది చెప్పుతూ రాసుకోవాలి.
1: అలాగే గురుగారు.
0: అగ
1: అగ
0: అగ అంటే న గచ్చతి.
1: అగ అంటే నా గచ్చతి.
0: ఏదైతే కదలదో.
1: ఏదైతే కదలదో
0: అంటే పర్వతము.
1: అంటే పర్వతము.
0: అగ అంటే పర్వతము.
1: అగ అంటే పర్వతము.
0: అగజ
1: అగజ
0: అగజ అంటే పర్వతమునకు జన్మించిన.
1: అగజ అంటే పర్వతముకు జన్మించిన
0: అథవా పుట్టిన.
1: అథవా పుట్టిన.
0: పర్వతస్య పుత్రి పార్వతి.
1: పర్వతస్య పుత్రి పార్వతి
0: అని అర్థం. పర్వతస్య పుత్రి పార్వతి అగజ అంటే శబ్దం పదమునకు అర్థం అదే.
1: అలాగే గురుగారు.
0: ఆనన
1: ఆనన
0: ముఖము
1: ముఖము.
0: పద్మ అర్కం
1: పద్మ అర్కం.
0: పద్మార్కం
1: పద్మార్కం.
0: పద్మ అంటే కమలము.
1: పద్మ అంటే కమలము.
0: అర్క అంటే సూర్యుడు.
1: అర్క అంటే సూర్యుడు.
0: అర్కం అంటే సూర్యుణ్ణి అని అర్థం.
1: అర్కం అంటే సూర్యుణ్ణి.
0: ఇప్పుడు అగజ ఆనన పద్మ అర్కం అగజానన పద్మార్కం. పార్వతి యొక్క ముఖ కమలమునకు

0: సూర్యుడు అంటే పార్వతి యొక్క ముఖమనే కమలమును వికసింపచేయువాడు సూర్యుడు. ఆ సూర్యుడు సూర్యుని వంటి పుత్రుడు అంటే గణపతి. ఏమర్థమైంది? పార్వతి యొక్క ముఖ కమలమునకు సూర్యుడు,
1: సూర్యుడు
0: అంటే పార్వతి యొక్క ముఖమనే కమలమును,
1: పార్వతి యొక్క ముఖము ముఖమనే కమలమును
0: వికసింపచేయు
1: వికసింపచేయు
0: సూర్యుని వంటి పుత్రుడు,
1: సూర్యుని వంటి పుత్రుడు
0: ఎవరు? గణపతి. సూర్యుడిని చూసి కమలము వికసిస్తుంది, పుత్రుడైన గణపతిని చూసి పార్వతి ముఖము వికసిస్తుంది.
1: పుత్రుడైన గణపతిని చూసి పార్వతి ముఖం వికసిస్తుంది.
0: అది అగజానన పద్మార్కం అనే పదమునకు అర్థం. గజాననం,
1: గజాననం
0: రాసుకోమా, గణపతిని
1: గణపతిని.
0: అహర్నిశం,
1: అహర్నిశం
0: పగలు రాత్రి,
1: పగలు రాత్రి.
0: అనేకదం,
1: అనేకదం
0: సర్వస్వమును,
1: సర్వస్వమును
0: అథవా
1: అథవా
0: అనేక వరములను ఇచ్చువాడు,
1: అనేక వరములను ఇచ్చువాడు.
0: తం,
1: తం
0: అతన్ని,
1: అతన్ని
0: రాసుకో
1: అలాగే
0: తం అతన్ని,
1: తం అతన్ని.
0: భక్తానాం,
1: భక్తానాం
0: భక్తులకు,
1: భక్తులకు
0: భక్తు కాదు భక్తులకు,
1: భక్తులకు.
0: ఏకదంతం,
1: ఏకదంతం
0: ఒక దంతము కలవాడిని,
1: ఒక దంతం కలవాడిని.
0: ఉపాస్మహే,
1: ఉపాస్మహే
0: పూజిస్తాము,
1: పూజిస్తాము.
0: ఇప్పుడు ఈ శ్లోకమునకు అన్వయం చెప్తాను.
1: అలాగే గురుగారు.
0: ఆ అన్వయము వాక్య రూపంలో వస్తుంది. అగజానన పద్మార్కం,
1: అగజానన పద్మార్కం.
0: గజాననం,
1: గజాననం.
0: భక్తానాం,
1: భక్తానాం.
0: అనేకదం,
1: అనేకదం.
0: ఏకదంతం,
1: ఏకదంతం.
0: తం,
1: తం
0: వయం ఉపాస్మహే. అక్కడ వయం అని లేదు, వయం అనేది బోధమవుతుంది.
1: అలాగే
0: వయం ఉపాస్మహే,
1: వయం ఉపాస్మహే.
0: ఇప్పుడు ఈ అన్వయము చెప్పిన ప్రకారంగానే దాని తాత్పర్యము చెప్తాను, రాసుకో.
1: అలాగే గురుగారు.
0: పార్వతి యొక్క ముఖ కమలమును,
1: ముఖ
0: కమలమును,
1: కమలమును
0: వికసింపచేయునటువంటి,
1: వికసింపచేయునటువంటి
0: సూర్యుని వంటి,
1: సూర్యుని వంటి
0: భక్తులకు,
1: భక్తులకు
0: అనేక వరములను,
1: అనేక వరములను
0: ప్రసాదించునటువంటి,
1: ప్రసాదించు
0: ప్రసాదించునటువంటి,
1: ప్రసాదించు
0: నటువంటి ఒక దంతము కలిగినటువంటి,
1: ఒక దంతము కలిగినటువంటి,
0: ఒక దంతమును కలిగినటువంటి,
1: ఒక దంతమును కలిగినటువంటి
0: ఆ గజముఖుణ్ణి,
1: ఆ గజముఖుణ్ణి
0: అంటే గజాననుణ్ణి,
1: అంటే గజాననుణ్ణి
0: మేము పూజిస్తాము,
1: మేము పూజిస్తాము.
0: ఇది ఆ శ్లోకానికి మొత్తం అర్థం.
1: ఇప్పుడు
0: వ్యాకరణాంశములు చెప్తాను, రాసుకోమ్మ.
1: చెప్పండి గురుగారు.
0: అగజ,
1: అగజ.
0: అగాత్ జాయతే,
1: అగాత్ జాయతే
0: అంటే అగాత్ జాయతే, అగాత్ జాయతే,
1: అగాత్ జాయతే.
0: జని ప్రాదుర్భావే అని ధాతు రూట్,
1: జని ప్రాయు
0: ప్రాదుర్భావే,
1: ప్రాదుర్భావే
0: కరెక్ట్ గా రాసుకోమా.
1: ప్రాదుర్,
0: జని ప్రాదుర్భావే,
1: జని ప్రాదుర్భావే.
0: డహ,
1: డహ
0: అనే ప్రత్యయం వచ్చి అది అగజా అని శబ్దము. అగజా ఆనన అగజానన,
1: అగజ
0: అగజ ప్లస్ ఆనన అంటే ఏంది? అగజ ఆకారాంతముతో ఉన్న మొదటి పదము, ఆనన ఆకారంతో ప్రారంభమయ్యే రెండవ పదము, అవి రెండు కలిస్తే అగజా అగజానన సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది.
1: అలాగే గురుగారు.
0: ఏ సంధి అమ్మా?
1: సవర్ణ దీర్ఘ సంధి.
0: ఏది? అగజా ప్లస్ ఆనన అగజానన. పద్మ ప్లస్ అర్కం,
1: పద్మ ప్లస్ అర్కం.
0: పద్మ అకారంతో చివరిలో అకారముని పొందినది, అర్కం ప్రారంభంలో అకారాన్ని పొందినది. మళ్ళీ ఇక్కడ కూడా సవర్ణ దీర్ఘ సంధియే అవుతుంది.
1: సవర్ణ దీర్ఘ సంధి
0: అంటే అ తరువాత అ వచ్చిన సవర్ణ దీర్ఘ సంధి, ఆ తర్వాత అ వచ్చిన సవర్ణ దీర్ఘ సంధి, ఆ తర్వాత అ వచ్చిన సౌండ్.

0: దీర్ఘ సంధి, అ తర్వాత ఆ వచ్చిన సవర్ణ దీర్ఘ
1: దీర్ఘ సంధి,
0: సంధి, ఆ తర్వాత ఆ వచ్చిన కూడా
1: సవర్ణ
0: సవర్ణ
1: దీర్ఘ
0: దీర్ఘ
1: సంధి.
0: సంధి.
1: అలాగే గురువు గారు,
0: ఇక్కడ పద్మార్కం అనేది
1: పద్మార్కం
0: ద్వితీయా విభక్తి
1: ద్వితీయా విభక్తి
0: ఏకవచనం.
1: ఏకవచనం,
0: పద్మార్కం అంటే ద్వితీయా విభక్తి ఏకవచనం.
1: ఏకవచనం.
0: గజాననం,
1: గజాననం,
0: గజ ప్లస్ ఆననం.
1: గజ ప్లస్ ఆననం.
0: ఇక్కడ గజ అనేది అకారంని పొందింది చివరిలో, ఆననం ఆకారంని పొందింది.
1: పొందింది.
0: ఇంతకు ముందే చెప్పినట్టు అ తర్వాత ఆ వచ్చిన, ఆ తర్వాత అ వచ్చిన,
1: అది
0: అ తర్వాత ఆ వచ్చిన, ఆ తర్వాత ఆ వచ్చిన కూడా
1: అది
0: సవర్ణ దీర్ఘ
1: దీర్ఘ సంధి.
0: సంధి. గజాననం అంటే గజమివ ఆననం యస్య సహ గజాననః.
1: గజ
0: గజమివ,
1: గజమివ
0: గజమివ
1: గజమివ
0: ఆననం
1: ఆననం
0: యస్య
1: యస్య
0: స గజాననః.
1: స గజాననః
0: తం
1: తం
0: గజాననం.
1: గజాననం
0: ఇక్కడ బహువ్రీహి సమాసమైంది.
1: బహువ్రీహి సమాసం.
0: గజము వంటి ముఖము ఎవరికున్నదో అతడు.
1: గజము వంటి ముఖము ఎవరికి ఉన్నదో అతడు.
0: సో గజాననం. భక్తానాం,
1: భక్తానాం,
0: భక్త కాదమ్మా,
1: భక్తానాం.
0: భ మహాప్రాణము, క్తలో మహాప్రాణం లేదు, సంయుక్తాక్షరం ఉన్నది. భక్తానాం,
1: భక్తానాం,
0: ఇది భక్త అనే అకారాంత శబ్దమునకు షష్ఠీ విభక్తి బహువచన రూపం.
1: షష్ఠీ విభక్తి
0: బహువచన
1: రూపం.
0: అనేకదం,
1: అనేకదం.
0: న ఏకః అనేకః అంటే
1: ఏక
0: ఒకటి కానిది, అంటే సంఖ్యలో ఎక్కువగా ఉన్నది. న ఏకః అనేకః ఇక్కడ
1: నై తత్పురుష సమాసం. అలాగే గురుగారు, తత్పురుష సమాసం
0: అసంఖ్యమైన అని అర్థం.
1: అసంఖ్యమైన అని అర్థం.
0: ఇది అనేకదం అంటే ద్వితీయా విభక్తి ఏకవచనం.
1: అనేకదం అంటే ద్వితీయా విభక్తి
0: ఏకవచనం. ఏకదంతం,
1: ఏకదంతం.
0: ఏకం దంతం యస్య సహ, ఒకే ఒక దంతము. నువ్వు చెప్పు. ఏకం దంతం యస్య సహ, ఎవరికి ఒకటే ఒక దంతం ఉన్నదో అతడు. ఏకదంతం అంటే తం, ఏకదంతం, ఒకే ఒక దంతము కలవాడిని.
1: కలవాడిని.
0: ఇక్కడ తం అనే శబ్దమునకు తద్ శబ్ద పుల్లింగము, ప్రథమ విభక్తి ఏకవచనం.
1: అలాగే గురుగారు,
0: తద్ శబ్ద,
1: తద్ శబ్ద
0: పుల్లింగం,
1: పుల్లింగం,
0: ప్రథమా విభక్తి ఏకవచనం,
1: ప్రథమా విభక్తి ఏకవచనం.
0: ఉపాస్మహే,
1: ఉపాస్మహే,
0: ఉత్తమ పురుష బహువచనం,
1: ఉత్తమ పురుష బహువచనం.
0: ఇది క్రియారూపము,
1: క్రియారూపము.
0: ఉప అనే ఉపసర్గ పూర్వక ఆస్ ధాతు రాసుకో. ఉప అనే ఉపసర్గ పూర్వక,
1: ఉప అనే ఉపసర్గ పూర్వక
0: ఆస్,
1: ఆస్
0: ధాతు,
1: ధాతు.
0: అంటే ఉప,
1: ఉప,
0: ఆస్,
1: ఆస్,
0: మహిం,
1: మహిం
0: అంటే ఉపాస్మహే అవుతుంది.
1: ఉపాస్మహే,
0: ఉప, ఆస్, మహిం, ఇవి మూడు కలిస్తే ఉపాస్మహే అని అవుతుంది. ఇది ఆత్మనేపదిలో లట్లకారము.
1: ఆత్మనేపదిలో లట్లకారము.
0: ఆస్ అంటే దగ్గర ఉండుట అని ఒకటి, పూజించుట అని ఒకటి. సో ఉపాస్మహే అంటే అటువంటి వినాయకుడిని పూజిస్తాము అని అర్థం.
1: అలాగే గురుగారు,
0: ఈ వాళ్ళకి ఇక్కడ ఈ పాఠంని ముగిస్తాను.
1: అలాగే గురుగారు,
2: సంస్కృత పాఠం విన్నారు ఉపాధ్యాయురాలు డాక్టర్ జ్యోతి ఫౌజ్దార్, విద్యార్థిని చైత్రశ్రీ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి చిత్రగీతం విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్దిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి.

0: ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: మీరు విన్న పాట చంద్రలేఖ చిత్రం కోసం రాజేష్ సుజాత పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సందీప్ చౌత స్వరకల్పన. ఇప్పుడు వినండి సప్తపది. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో. శ్రీ రామ్ ప్రపన్న భట్టాచార్య గారిచే సితార వాద్యం విందాం. తబలా సహకారం ఎన్ ఉదయ్ కుమార్ గారు, తాన్పురా సహకారం ఠాకూర్ కునాల్ సింగ్ గారు, రాగ్ అభీర్ భైరవ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నేను మీషాయిలు. స్టూడియోలో సమయం 12:11. మీ అందరికీ యువతరంగ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనకిప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది? మ్యాక్స్ తిప్పి కొడితే ఒక 21 to 30స్లో ఉంటాం కదా మనం అందరం. కానీ ఫోన్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. మార్నింగ్ లేస్తే ఫోన్, పడుకుంటే ఫోన్, బోర్ కొడితే ఫోన్, కొంచెం ఏమైనా బోర్ కొట్టేసిందనుకో యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, లేకపోతే ఏమైనా ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఓటీటీ, గేమ్ ఆడాలన్నా సరే మొబైల్ ఉంది కదా అంటాం. అంతేగా మరి, అంటే మన ప్రపంచం మొత్తం ఒక చిన్న స్క్రీన్లోకి వచ్చేసిందన్నమాట. కానీ మన అమ్మా నాన్న ఒక 10 లేదా 11 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ప్రపంచం ఎలా ఉండేది? జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఫోన్ లేదు, ఎంటర్టైన్మెంట్ అంటే ఒక వేరే విషయంలా ఉండేది, ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు, ఓటీటీ లేదు,

0: అసలు గట్టిగా చెప్పాలంటే టీవీ కూడా అందరింట్లో ఉండేదే కాదు. మరి ఇవన్నీ లేనప్పుడు అసలు మనకు ఒక డౌట్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఎలా వాళ్ళందరికీ అని. ఇవన్నీ ఆలోచిస్తే మనకు ఒక అందమైన ప్రపంచం కనిపిస్తుంది. అందుకే మనం ఈరోజు కొంచెం వెనక్కి వెళ్దాం. అదేనబ్బా, మన అమ్మా నాన్నల కాలానికి వెళ్దాం. వాళ్ళ చిన్నతనం గురించి మాట్లాడితే ముందుగా మనకి రేడియోనే గుర్తొస్తుంది కదా, ఎందుకంటే టీవీ ప్రతి ఇంట్లో ఉండేదే కాదు అసలు. కానీ రేడియో ప్రతి ఇంట్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసేది. రేడియో పెట్టుకొని అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు. సాంగ్స్ అని, న్యూస్ అని, ప్రోగ్రామ్స్ అని, మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వింటూ అన్ని పనులు చేసేవారు. ఇప్పుడులా కాదు, అప్పుడు రేడియోలో ఏ సాంగ్ ప్లే అయితే అవన్నీ వినేయాలి. మనకి ఇష్టమైన సాంగ్ ఎప్పుడో ఒకసారి వచ్చేది. ఇప్పుడు క్రికెట్ అంటే అందరికీ పిచ్చి, టీవీలో లైవ్ చూస్తూ ఉంటాం. మరి ఆ కాలంలో వేరు కదా, రేడియో కమెంట్రీ అంటే బంత్ వచ్చింది, బ్యాట్ పడింది, బ్యాట్తో కొట్టాడు అన్నట్టు కమెంట్రీ చేసేటోళ్ళు. చాలా ఇమాజినేషన్ వరల్డ్కి తీసుకుపోతుంది కదా రేడియోలో వింటూ ఉంటే. అంటే వినేటోడికి అవన్నీ కనిపించవు స్క్రీన్ మీద, జస్ట్ వింటూ ఇమాజిన్ చేసేటోడు ఆ కాలంలో. అంటే ఇలా బ్యాట్స్మెన్ కొట్టేటోడు, షాట్ పడింది, ఫోర్ కొట్టారు, సిక్స్ కొట్టారని అంత ఇమాజినేషనే. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. మనకి విజువల్స్ తక్కువగా ఉండేవి, అసలు గట్టి చెప్పాలంటే ఉండకపోయేవి. ఇమాజినేషన్ చాలా ఎక్కువగా ఉండేది.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: రేడియో ముచ్చట మాట్లాడుకుంటున్నాం. అంటే మన పేరెంట్స్ కాలంలో ఎక్కువ రేడియో వినేవాళ్ళు కదా, అప్పుడు ఆప్కి ఫర్మాయిష్ అన్న కాన్సెప్ట్ ఉంటుండే. అంటే లిజనర్స్ తమ ఫేవరెట్ సాంగ్ కోసం రేడియో ప్రోగ్రామ్కి రిక్వెస్ట్ పంపేవారు. ఆ ప్రోగ్రాంలో వాళ్ళ పేరుతో వాళ్ళు కోరుకునే పాట ప్లే అయితే అది ఎంత హ్యాపీనెస్ ఇచ్చేదో ఊహించండి. అండ్ ఆల్సో వివిధ భారతిలో మ్యూజిక్ అని, ఎంటర్టైన్మెంట్ అని, అనౌన్స్మెంట్స్ అని, ప్రోగ్రామ్స్, ఇలా రేడియోలో ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచం ఉండేది. న్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఉదయం ఇంకా సాయంత్రం అలా న్యూస్ వస్తూ ఉంటే వాల్యూమ్ పెంచేసేటోళ్ళు తెలుసా, దేశంలో, ప్రపంచంలో, వాతావరణంలో ఏం జరిగింది అని చెప్పేసి రేడియో ద్వారా తెలిసేది అప్పట్లో. ఇక రేడియో వింటూ ఎంతసేపు ఉంటాం చెప్పబ్బా అని పిల్లలు అనుకుంటూ ఉంటారు కదా. సరేలే, కొద్దిసేపు తర్వాత అలా రేడియో వినేసి బయటికి వెళ్ళి ఆడుకుందామనిపించేది. అంటే నాకు కాదు, మన పేరెంట్స్కి. అయితే అప్పుడు రారా బయటికి అనే పిలుపు వచ్చేది, అది వాళ్ళ నోటిఫికేషన్. అప్పుడు నోటిఫికేషన్ లేదు కదా, అలా ఫ్రెండ్ వస్తే పిలిస్తేనే అదే నోటిఫికేషన్. ఫ్రెండ్స్ ఇంటి ముందు నిలబడి ఓయ్ అని పిలుస్తాడు. ఒకరి తర్వాత ఒకరు బయటికి వస్తారు. ఒక బాలో, ఒక సైకిలో, లేకపోతే అందరు ఫ్రెండ్స్ ఒక దగ్గర కలిసి ఆడితే గల్లీ మొత్తం ప్లే గ్రౌండ్ అయిపోయేది. మరి క్రికెట్ అన్నాం కాబట్టి పక్కగా మాట్లాడాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు కాదు అప్పట్లో కూడా క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారబ్బా. కానీ వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్గా ఈక్విప్మెంట్ ఏమీ ఉండేది కాదు. ఒక బ్యాట్ ఉందనుకో, అదే సూపర్. లేకపోతే ఏదో ఒక చెక్క ముక్క కూడా బ్యాట్లా మారిపోయేది. బాల్ పోయిందనుకో ఎక్కడికైనా, అరే వెళ్ళరా తీసుకురాపో అని అంటుండే. ఎవరికైనా కిటికీ తాకిందనుకో కథం పెద్ద ఇష్యూ అయ్యేది. ఎవరు కొట్టాడు అంటే, నేను కాదు వాడు కొట్టాడు అంటూ ఒక పెద్ద ఫైట్ కూడా అయ్యేది. క్రికెట్ మాత్రమే కాదబ్బా, కబడ్డీ కబడ్డీ అంటూ ఆపోజిట్ టీంలోకి వెళ్ళడం, టచ్ చేసి తిరిగి రావడం. ఇప్పుడు జిమ్లో స్టామినా బిల్డ్ చేస్తున్నాం, కానీ అప్పట్లో గేమ్స్ ద్వారా స్టామినా బిల్డ్ అయ్యేవాళ్ళం. మరి ఖోఖో అంటూ టైమింగ్, స్పీచ్, స్ట్రాటజీ, టీమ్ వర్క్ అంటూ ఆడేవారు. అండ్ సెవెన్ స్టోన్స్ ఎంతమందికి గుర్తుంది, చిన్న రాళ్ళను స్టాక్ చేసి బాల్లతో కొట్టాలి, మళ్ళీ రాళ్ళు పడిపోయిన వెంటనే మళ్ళీ అరేంజ్ చేయాలి. ఈ ఆటలే అప్పుడు ఫిజికల్గా మనకి చాలా స్ట్రెంగ్త్ ఇచ్చేవి కదా.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్.

0: దాగుడు మూతలు అబ్బా, కరెంట్ పోయినప్పుడైతే ఆడితే ఇంకా కిక్కుండేది. చెట్టు వెనక, గోడ దగ్గర, కంపౌండ్లో, హే తొక్కడు బిల్ల, గ్రౌండ్ మీద ఒక చిన్న బాక్స్ వేసి చిన్న రాయితో ఒక కాలితో బ్యాలెన్స్ చేస్తూ లైన్ టచ్ చేయకుండా మస్తు కాన్సన్ట్రేషన్తో ఆడేవాళ్ళం కదా. బొంగరాలు, గోళీలు ఎంతమంది దగ్గర ఉండేవి అప్పుడు, అంటే మన దగ్గర కాదనుకో, మన దగ్గర చాలా తక్కువ, మన పేరెంట్స్ దగ్గర. అలా దారం చుట్టూ స్పిన్ చేయాలి. మొదట్లో పడిపోయేదబ్బా ఫీల్ అయ్యేటోళ్ళం. పర్ఫెక్ట్గా స్పిన్ అయితే అదే ఒక పెద్ద అచీవ్మెంట్. అప్పుడు గోళీలు, చిన్న గ్లాస్ మార్బుల్స్, అవి టార్గెట్ చేసి కొట్టేవాళ్ళం. విన్ అయితే మన గోళీలు విన్ అయ్యేటోళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. ఇంతవరకు గేమ్స్, ఫ్రెండ్స్, కానీ ఒక పాయింట్లో టీవీ కూడా వచ్చింది. వాళ్ళ చైల్డ్హుడ్లో పెద్ద చేంజ్ తెలుసా అది టీవీ వస్తే ఇంటికి. ఇప్పుడు టీవీ నార్మల్ విషయం, కానీ అప్పట్లో ఒక ఇంట్లో టీవీ రావడం అంటే ఒక ఈవెంట్లా ఉండేది. కొత్త టీవీ వస్తే పక్కింటి వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చేటోళ్ళు. పిల్లలు ముందు కూర్చుంటారు. అప్పట్లో ప్రోగ్రామ్ టైమింగ్ కోసం వెయిట్ చేయాలి. ఒక్కరోజు ఈ ప్రోగ్రామ్ వస్తుంది అని ముందే తెలిసేది. టైం అయ్యే వరకు వెయిట్. అది స్టార్ట్ అయితే చాలు, ఎవరు మధ్య నుంచి లేచిపోయేవారు కూడా కాదు, అక్కడే కూర్చొని మధ్యలో మంచిగా పిల్లల మధ్యలో చుట్టూ పెద్దవాళ్ళు, నానమ్మలు, పేరెంట్స్ అందరు కూర్చొని వినేవాళ్ళు అప్పుడు. ఎందుకంటే రీప్లే ఉండదు, వాచ్ లెటర్ ఉండదు, ఏమీ ఉండవు. అప్పుడు మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్, మౌగ్లీ, హేమ్యాన్ ఇలాంటి క్లాసిక్ క్యారెక్టర్స్ చాలామందికి గుర్తుండిపోతాయి. మౌగ్లీలో జంగల్, మూగ్లీ, ఇంకా షేర్ ఖాన్, పిల్లల ఇమాజినేషన్లో ఒక కంప్లీట్గా జంగల్ వరల్డ్ క్రియేట్ అయ్యేది. ఇప్పుడు గ్రాఫిక్స్, యానిమేషన్స్ వచ్చేసినాయి అనుకో, కానీ అప్పట్లో ఇవంతా స్టోరీ చూస్తుంటే ఇమాజినేషన్ క్రియేట్ అయ్యేది. అండ్ ఇంకోటి నిజంగా చెప్పాలంటే మన పేరెంట్స్ సమ్మర్ వెకేషనే వేరుంటుండే కదా, అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఊర్లోనే ఉంటుండే. పక్క ఊరికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్తుండే. ఇలా వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే చాలు బయటికి పరుగులు. అలా జర్నీ చేసేవాళ్ళం. విండో సీట్ కోసం అయితే పక్కా కొట్లాట అవుతుండే. అలా పెద్దవాళ్ళు స్టోరీస్ చెప్తూ ఉంటే, సాయంత్రం బయట గేమ్స్ ఆడుతూ ఉంటే, అప్పట్లో ఫొటోస్ అవన్నీ తీసేవాళ్ళం కాదు కదా, కానీ మెమరీస్ ఎక్కువగా ఉండేవి. సన్సెట్ అవుతుంటే అందరూ ఊరిలో అలా ఆడుతూ, సైకిల్ బెల్ అంటూ, క్రికెట్ బాల్ సౌండ్ అంటూ, ఇంటి ముందు పెద్దవాళ్ళలా కూర్చొని వింటూ ముచ్చట్లు వేసుకుంటూ ఉండేవాళ్ళు. పిల్లలు నవ్వుతూ ఆడుతున్నారు. ఇంట్లో అలా మెల్లగా రేడియో పాటలతో పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: అప్పట్లో కరెంట్ కూడా ఉండేది కాదు కదా, అలా బయట కూర్చొని తిని అక్కడే పండుకునే వాళ్ళం. కరెంట్ వచ్చేసరికి అదే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్. మన నాన్న కూడా ఒకప్పుడు చిన్న పిల్లాడే కదా, వాళ్ళ ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడేవాడు, సైకిల్ నడిపేవాడు, బొంగరాలు ఆడేవాడు, రేడియో వినేవాడు. అమ్మ కూడా చిన్న అమ్మాయి, స్కిప్పింగ్ ఆడేది, బొమ్మల పెళ్లి చేసేది, ఫ్రెండ్స్తో అలా కబుర్లు చెప్పేది. మన పేరెంట్స్ కూడా ఒకప్పుడు మనలాగే పిల్లలు. మీ అమ్మ నాన్న ఫేవరెట్ గేమ్ ఏంటిది? నాన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? వాళ్ళ చైల్డ్హుడ్ ఎలా హ్యాపీగా మారింది అని ఒక్కసారి అడగండి. మన పేరెంట్స్కి మెమరీస్ ఎక్కువ, ఇమాజినేషన్ ఎక్కువ, హ్యాపీనెస్ చిన్న చిన్న విషయాల్లో ఎక్కువ. ఒక క్రికెట్ మ్యాచ్లను, సైకిల్ రైడ్లను, సమ్మర్ హాలిడేలోను, ఫ్యామిలీ ఈవినింగ్లో, ఇవన్నీ కలిస్తే వాళ్ళ చైల్డ్హుడ్. వాళ్ళు చాలా చిన్న చిన్న విషయాల్లో హ్యాపీనెస్ వెతుక్కునేవారు. వాళ్ళని అడగండి, ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. మనకి చెందిన కాలాన్ని ఒక వాళ్ళ జ్ఞాపకం ద్వారా మనదిగా ఫీల్ అవుదాం.

ఇదండి మన ఈనాటి కార్యక్రమం. మళ్ళీ ఒక మంచి కార్యక్రమంతో ఇక్కడే కలుసుకుందాం. అప్పటిదాకా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్, ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే

0: 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర రాష్ట్రాలను ప్రభావితం చేసే సమస్యలపై చర్చించేందుకు, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ మండలి ఒక వ్యవస్థీకృత వేదికను అందిస్తోంది. అనంతరం అమిత్ షా గోవా పోలీసులకు రాష్టపతి పోలీస్ పథకాన్ని బహుకరిస్తారు. మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మా 2026 ఎల్లుండి వారణాసిలో ప్రారంభమవుతుంది. ఈ 9వ సంచికను హమారి అంగన్వాడీ హమారీ జిమ్మేదారీ అనే ఇతివృత్తంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభిస్తారు. మిషన్ సక్షన్ అంగన్వాడీ పోషన్ 2.0 కింద సవరించిన అదనపు పోషకాహార కార్యక్రమం మార్గదర్శకాలతో ఈ ఏడాది ప్రచారం ఊపందుకుంది. ఈ మార్గదర్శకాలు మొదటిసారిగా ఎస్ఎన్పి మెను బోర్డులను తప్పనిసరి చేయడం, అంగన్వాడీ నిర్వహణ కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలను నిర్దేశించాయి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్కు పునాదిగా సుపోషిత భారత్ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో జాతీయ అభివృద్ది అజెండాలో పోషణకు కేంద్ర స్థానం కల్పించేందుకు 2018లో పోషణ్ అభియాన్ను ప్రారంభించారు. ప్రతి సెప్టెంబర్లో జరుపుకునే రాష్ట్రీయ పోషణ్ మా మహిళలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారిలో పోషణ, ఆరోగ్యం, సంరక్షణపై దృష్టి సారిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంపాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంపాల్ను సందర్శిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీకి చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 6 మరణించారని తెలిపారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.
1: लगभग 80% मलबा हट चुका है, केवल बेसमेंट जितना मलबा रहा है. अभी इसमें 12 लोग मिले हैं, जिसमें से 6 डेड हैं और 6 अभी ठीक स्थिति में हैं. उन सभी के पेरेंट्स हमारे टच में हैं. हम पूरी कोशिश कर रहे हैं कि उनको किसी भी तरह की कोई परेशानी ना हो, बच्चों को ठीक इलाज मिल रहा है.
0: జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈరోజు ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 40 దేశాలకు చెందిన 135 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కశ్మీర్కు చెందిన దర్శకుడు, అవార్డు గ్రహీత ఆరిఫ్ బాషీర్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం స్థానిక చిత్ర నిర్మాతలకు, దర్శకులకు అంతర్జాతీయ చిత్రాలను చూసేందుకు, ఇతర చిత్ర నిర్మాతలతో సంభాషించేందుకు, మాస్టర్ క్లాసులకు హాజరయ్యేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందని, తద్వారా వారు చిత్ర నిర్మాణ ప్రక్రియను, చిత్రాలను నిర్మించేందుకు అవసరమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ హకీమ్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం జమ్మూకాశ్మీర్కు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఆర్థికవేత్తలను తీసుకురాగలదని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించారు.

0: నుంచి నిర్మాణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడులో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్లో గంగానదితో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో బీహార్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సోన్ నది నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఇంద్రపురి వంతెన నుంచి నీటి విడుదల 5.54 లక్షల క్యూసెక్కుల నుంచి నిన్న 1.96 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. సోన్ నది పట్నా సమీపంలో గంగానదిలో కలవడంతో తగ్గిన నీటి విడుదల దిఘ, గాంధీఘాట్ల వద్ద ఒత్తిడిని తగ్గించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడి చైనాకు చెందిన హేజిటింగ్ రెన్ జియాంగ్యూలను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడి రెండవ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రిన్ అయూబ్, టాన్వి కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. అమెరికాలోని మయామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి కూలిపోవడంతో 5 మరణించారు. మరో 5 గాయపడ్డారు. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి వస్తున్న 21 ఎయిర్కు చెందిన బోయింగ్ 767-300 విమానం రన్వే నుంచి పక్కకు జారి నేలపై ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండగా పైలట్, కో పైలట్తో పాటు వాహనాల్లో చిక్కుకున్న 2 అత్యవసర సిబ్బంది రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విందాం.

0: ఆకాశవాణి సమయం 1 గంట 10 నిమిషాలుగా వస్తుంది. ప్రాంతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంలోనే 22A నిషేధిత భూముల అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపగా, దీనిపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించి దానికి మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు పేరును నామకరణం చేశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తనను హరీష్ రావు తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి పాలనను పోలీసు రాజ్యంగా అభివర్ణించారు. వివిధ డిమాండ్లతో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే 22A నిషేధిత భూముల అంశంపై చర్చకు బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతూ శాసనసభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. దీంతో ప్రజా సమస్యలతో పాటు ఏ అంశంపైనైనా సభలో చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా 22A అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు అభ్యంతరం లేదని, ప్రతిపక్షాలు సభకు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాసి ఏడాది గడుస్తున్నా స్పందన లేదని, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై సీబీఐ విచారణ జరగకుండా ఆపుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. కాగా బీజేపీ సభ్యులు అసెంబ్లీ పోడియం వద్ద బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు. సభలోకి ప్లకార్డులు తేకూడదని, వాటిని మార్షల్స్కు అప్పగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. బీఎస్సీ సమావేశంలో చర్చించిన తర్వాతనే 22A పై నిర్ణయం తీసుకుందామని స్పీకర్ సర్ది చెప్పినప్పటికీ బీజేపీ సభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో బీజేపీ ప్రజాప్రతినిధుల ఆందోళనలు, నిరసనల నడుమ సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ శాసనసభను వాయిదా వేశారు. తెలంగాణ అసెంబ్లీ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వేడుకకు శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్తో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందిన మాజీ స్పీకర్ దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు స్మృత్యర్థం ఆయన పేరును ఈ అసెంబ్లీ సెంట్రల్ హాల్కు నామకరణం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు గన్పార్క్ వద్ద నల్ల టీషర్టులతో నిరసన తెలిపారు. రుణమాఫీ, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం, పెండింగ్ డీఏలు, యువతకిచ్చిన హామీల అమలుపై మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. భూదందాలపై పోరాడడానికి అసెంబ్లీ సమావేశాలను 4 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నినాదాల నల్ల షర్టులతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. హరీష్ రావు నిరసన తెలుపగా జగదీష్ రెడ్డి స్పృహ తప్పి పడిపోవడం, సునీత లక్ష్మారెడ్డి ఆవేదన చెందడం జరిగింది. అయితే టీషర్టులపై అభ్యంతరకర పదాల వల్లనే స్పీకర్ ఆదేశాల మేరకు వారిని నిరోధించి అదుపులోకి తీసుకున్నామని ఖైరతాబాద్ డీసీపీ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఆందోళనలపై ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి స్పందిస్తూ నల్ల చొక్కాలపై ఉన్న నినాదాలపైనే అభ్యంతరం తెలిపినట్టు, చీరలాగారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు అబద్దమని స్పష్టం చేశారు. స్పీకర్ ఆదేశాల మేరకే 35 మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. డీజీపీ, నగర సీపీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించగా శాంతి భద్రతల పరిరక్షణకే నిబంధనల ప్రకారం వ్యవహరించామని పోలీసులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నల్ల టీషర్టులతో నిరసన తెలుపుతున్న తమ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా నిరసించింది. తోపులాటలో కేటీఆర్, హరీష్ రావు వంటి కీలక నేతలు గాయపడ్డం, అరెస్టులు, మహిళా ఎమ్మెల్యే పట్ల పోలీసుల ప్రవర్తనను మండిపడ్డారు. ఈ పరిణామాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాళేశ్వరం వైఫల్యం, నీటి సమస్యలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఏ కారణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అవగాహన రాహిత్యం వల్లనే ఇరిగేషన్ శాఖ నాశనమైందని, ఆయన మాట్లాడిన భాష తెలంగాణకే చెడ్డపేరు తెచ్చిందని మండిపడ్డారు. కాళేశ్వరం నిర్మాణం, నీటి పంపకాల్లో కేసీఆర్ చేసిన తప్పుల వల్లనే ప్రస్తుత పరిస్థితులు తలెత్తాయని, ఆయన ఫామ్ హౌస్కే పరిమితం కావడం మంచిదని ఎద్దేవా చేశారు. సింగరేణిలోని 128 మంది ఉద్యోగుల మారుపేర్ల సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 1997 నుండి ఉన్న ఈ పాత సమస్యకు చట్టపరమైన చిక్కులు ఉన్నందున అధికారులపై భారం పడకుండా ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తనను రేవంత్ రెడ్డి పోలీసు రాజ్యంగా హరీష్ రావు తెలంగాణ భవన్లో తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం 1000 రోజుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమ గొంతు నొక్కిందని, మహిళా సభ్యులతో సహా నేతలను పోలీసులు అమానుషంగా అడ్డుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని 22A ఫీజు రియంబర్స్మెంట్పై బీఆర్ఎస్ లేకుండా నామమాత్రపు చర్చ జరుపుతున్నాయని ఆరోపించారు. సమస్యలపై ప్రతిపక్షం లేకుండా పారిపోతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు పోలీసు వాహనంపైకి ఎక్కడంతో వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనలో పలువురు బీజేపీ నాయకులకు గాయాలయ్యాయి. ఈ ఆందోళనతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. సింగరేణిని రాష్ట ప్రభుత్వం కేవలం ఆర్థిక వనరుగా భావిస్తోందని, కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో కార్మికులకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గుర్తింపు సంఘాలు కార్మికుల సమస్యలు తీర్చడం

0: లో విఫలమయ్యాయన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినందున ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. స్పీకర్ స్థానంలో ఉన్న ఎస్సీ నేతను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఏకవచనంతో అవమానించడాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేసి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. రాజ్యాంగబద్ద పదవులను అవమానిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సభలో చర్చించేందుకు సబ్జెక్టు లేకనే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ గేటు వద్ద డ్రామాలు చేశారని మంత్రి సీతక్క మండిపడ్డారు. స్పీకర్ స్థానంలో ఉన్న ఎస్సీ నేతను, ఆయన తల్లిని అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ తాతా మధును బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దిగజారుడు రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ ను ప్రజలు బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియను భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా గుర్తింపు సంఘాల ఎన్నికల ద్వారా పూర్తి చేస్తామని శాసనమండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం, కొత్త బస్సుల కొనుగోలు, బకాయిల చెల్లింపులతో సంస్థను లాభాల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. కార్మికులకు ఫిట్మెంట్ ఇచ్చామని, ఖాళీల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో ఆర్టీసీని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నామని వివరించారు. ప్రజా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ నేతలు నల్ల టీషర్టులతో డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. 22A అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీలు రాద్ధాంతం చేస్తున్నాయని, కాళేశ్వరం సీబీఐ విచారణను అడ్డుకుంటాయని ఆరోపించారు. అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టాయి. ఆలేరు, భువనగిరి, యాదగిరిగుట్టల్లో రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితా లోకం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో నా మాట వినవు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక వింటారు.
1: జాజిరంగు గోడల మీద తెల్లని గీతలతో కాంపౌండ్ వాల్, ఎత్తుగా విశాలంగా బలంగా ఉన్న ద్వారం, విశాలమైన ప్రాంగణంలో వేప రావి ఉసిరి చెట్లు, మధ్యలో తులసికోట, గర్భగుడి వెనకవైపు పారిజాతం నిత్యమల్లె చెట్లు, తివాచి పరిచినట్లు రాలిన పూలు, ధ్వజస్తంభం, రెండు వైపులా కొన్ని మెట్లు, ఎడంపక్క మెట్లు ఎక్కగానే నల్లరాతి వినాయకుడి విగ్రహం, కుడిపక్క వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, మధ్యలో శివలింగం, ఎదురుగా నంది. వాన కురిసి వెలిసిందేమో, చల్లని గాలి వీస్తోంది, ప్రశాంతంగా ఉంది వాతావరణం. మూడేళ్ల పాతు చేయి పట్టుకుని గుడిలోకి అడుగుపెట్టింది నక్షత్ర. ఒంటిని తాకిన చల్లగాలి మనసుని సేద తీరుస్తున్నట్టు అనిపించింది. పార్థ వైపు చూసింది. ఒత్తుగా ఉన్నవాడి క్రాఫ్ గాలికి సున్నితంగా

కదులుతోంది. వాడి మొహంలో ఏదో ఆనందం చిన్నగా గంతులేస్తున్నట్టుగా ఉంది. వాడి మొహం మీద పడుతున్న జుట్టు వెనక్కి తోస్తూ, బాగుందా ఇక్కడ అని అడిగింది నక్షత్ర. ఆయిగా ఉంది కదూ అన్నాడు మెరిసే కళ్లతో. నవ్వింది నక్షత్ర. ఏ గుడికి వెళ్లినా తను అనే మాటని చిలకలా అప్పచెపుతున్న కొడుకు వైపు మురిపెంగా చూస్తూ, అవునాన్నా చాలా హాయిగా ఉంది అంది. మెట్లు ఎక్కకుండా ధ్వజస్తంభానికి, తులసికోటకి దండం పెట్టుకుని ఎడమ పక్క నుంచి గుడి వెనుక వైపు నడిచింది ప్రదక్షిణ చేయడానికి. విశాలంగా ఉన్న ప్రాంగణంలో పూజార్లు ఇద్దరు, మరో నలుగురు భక్తులు తప్ప పెద్దగా జనం లేరు. పండగలన్నీ అయిపోయాయి. వేసంకాలం మొదలైంది. ఇంకా శ్రావణమాసం వచ్చిందాకా హడావుడి ఉండదు. ఆగి ఆగి దేవుడి ఉనికి తెలియచేస్తున్నట్టుగా గుడిగంటలు మోగుతున్నాయి. చుట్టూ తిరిగి వినాయకుడి మందిరం వైపు వచ్చి కళ్ళు మూసుకుని భక్తిగా నమస్కరించింది. అమ్మా గంట అన్నాడు పార్థు. వాడిని మోయడం కష్టంగా ఉన్నా ఆయాస పడుతూనే వాటిని రెండు చేతులతో ఎత్తుకుని గంట కొట్టించింది. పసిపిల్లలకి అదో ఆనందం, అందని దానిమీదే ఆశ మనిషికి. వాడి చేయి పట్టుకుని నంది దగ్గరకు నడిచింది. కొంచెం వంగి నంది చెవిలో వేడుకుంది. నేనేమీ పాపం చేయలేదు, నాకెందుకు ఈ శిక్ష వేశాడో స్వామిని అడిగి చెప్పవు. నంది నవ్వినట్టు అనిపించింది. అమ్మా నేను కూలా అన్నాడు పార్థు. నంది దగ్గర నిలబెట్టి అంది, నంది చెవిలో నీకేం కావాలో చెప్పు. వాడు దాదాపు నంది మీద ఒరిగిపోయి చెవిలో చెప్పిన మాటలు వినిపించి గిలగిలా కొట్టుకుంది ఆవిడ మనసు. నందిదేవులు నాకు నాన్న కావాలి. కళ్లల్లో సుడులు తిరుగుతున్న నీటిని కంటి చివర ఆపేసి మనసులోనే అనుకుంది, చెప్పు నాన్న, నీ మాట అయినా వింటాడేమో నందికి చెప్పు. నా నాన్నని నాకు తెచ్చివ్వు అని స్వామికి చెప్పమని గట్టిగా చెప్పు. కనీసం నీ ప్రార్థన అయినా వింటాడేమో. పార్థు నంది మీద నుంచి లేచి చొక్కా వెనక్కి లాక్కుంటూ, చెప్పిచా అన్నాడు. ఆమె చూపుడు వేలితో కన్నీటి బిందువులు తుడుచుకుని వాడి చేయి పట్టుకుని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దగ్గరకు నడిచింది. దర్శనాలు అయ్యాక పూజారి ఇచ్చిన తీర్థం సేవించి శటకూపం పెట్టించుకుని మరో పూజారి ఇచ్చిన పులిహోర దొప్పలు తీసుకుని వచ్చి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దిమ్మ మీద కూర్చున్నారు ఇద్దరు. ఒక దొప్ప వాడి చేతికిచ్చి, తిను నాన్న అంది. వాడు బాసింపట్టు వేసుకుని కూర్చుని ఎంతో జాగ్రత్తగా తింటూ ఉంటే తాను కొంచెం కొంచెం తింటూ గచ్చుమీద రాలిపడిన పండుటాకులను నిశితంగా గమనించసాగింది. భార్యాభర్తల అనుబంధం అంటే ఏడడుగులతో ముగిసేది కాదు, మూడు ముళ్లతో కలిసేది కాదు. మనసా వాచ కర్మణ జీవితాంతం కష్టం సుఖం అన్ని సమానంగా పంచుకుంటూ మమతలు పెంచుకుంటూ కలిసిమెలిసి ఉంటాము అని అగ్నిసాక్షిగా చేసే బాస. ఆ బాసకి స్త్రీలు కట్టుబడి ఉన్నట్టు పురుషులు ఎందుకు కట్టుబడి ఉండరు? ఆమెని ఈ ప్రశ్న ఎంతో కాలంగా వేధిస్తోంది. ఆ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? నిట్టూర్చింది. అమ్మా నందిదేవులు శివులికి చెప్తాలా, నాన్నవర్తాలా? పార్థు ప్రశ్నలతో ఆలోచనలు చెదిరిపోయాయి. ఏం చెప్పగలదు? తన జీవితమే ప్రశ్నార్థకం అయింది. వాడి ప్రశ్నలకి సమాధానం తనేం చెప్పగలదు? దేవుడిని తను చాలాసార్లు అడిగింది, నా భర్తను నా దగ్గరకు పంపించు స్వామి అని. మూడేళ్లయింది, ఇంతవరకు ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఆయన చెప్పడు, అయినా తను కోరుకుంటూనే ఉంటుంది. నమ్మకం, దేవుడి పట్ల విశ్వాసం. అదే విశ్వాసంతో కోరుకోవడం తప్ప తనేం చేయగలదు? ఎక్కడ ఉన్నాడని వెతకగలదు? నిట్టూర్చింది. మాట మారుస్తూ, ప్రసాదం అలా కింద పడేయచ్చా? జాగ్రత్తగా తినాలి, కింద పడేస్తే దేవుడికి కోపం వస్తుంది తెలుసా అంది. వాడి ఒళ్ళో పడినా మెతుకులు ఏరుతూ బ్యాగులో వెతికి ఒక ప్లాస్టిక్ స్పూన్ తీసి వాడికి తినిపించసాగింది. క్రమంగా వెలుతురు పలచబడసాగింది. వెళదాందా నాన్న? పార్థుని ఎత్తుకుని మెల్లగా మెట్లు దిగింది. వాడు బరువు పెరుగుతున్నాడు, మోయడం కష్టం అవుతోంది. ఈ బరువు దించుకున్నా వాడి భవిష్యత్తు భారం మోయక తప్పుతుందా? గుడి నుంచి బయటకు వచ్చి అక్కడికి 4 ఫర్లాంగుల దూరంలో ఉన్న ఇంటివైపు నడిచింది. ఇప్పుడు సూర్యుడు పూర్తిగా అదృశ్యమయ్యాడు. అతి కష్టం మీద నడుస్తూ ఇంటి ముందుకు వచ్చింది. పార్థుని దింపి గేటు తీసి లోపలికి వెళ్లి గోడకున్న స్విచ్ నొక్కింది. వెలుతురు పరుచుకుంది. తాళం తీసి లోపలికి ప్రవేశిస్తూ ఉండగా అడిగాడు పార్థు, అమ్మా నందిదేవులు ఎప్పులు చెబుతాలు శివులికి? ఆమె అడుగులు నిస్సహాయంగా ఆగిపోయాయి. నిస్సత్తుగా కుర్చీలో కులబడి నీరసంగా అంది, ఆయనకు దయ కలిగినప్పుడు. వాడి ప్రశ్నకి ఆమె సమాధానం స్పష్టంగా రూపుదిద్దుకోకుండానే మరికొన్ని సంవత్సరాలు గడిచాయి. అమ్మంటే పార్థుకి ఎంతో ఇష్టం. ఆవిడ మాట వేదం. చిన్నప్పటి నుంచి ఆవిడ చెప్పిన నంది చెవిలో నీకేం కావాలో చెబితే నీ కోరిక తీరుస్తాడు అన్న మాట అక్షరాలా పాటిస్తూనే ఉన్నాడు.

అప్పటినుంచి ఆవిడ చేపట్టుకుని కొంచెం ఎదిగాక స్వతంత్రంగా శివుడి గుడికి ప్రతిరోజూ వెళ్తూనే ఉన్నాడు. నంది చెవిలో తన కోరిక చెబుతూనే ఉన్నాడు. కరగకుండా కాలము ఆగదు, ఎదగకుండా మనిషి ఉండడు. కాలంతో పాటు పార్థు కూడా మారిపోయాడు, పెద్దవాడు అయ్యాడు. 10th మంచి మార్కులతో పాస్ అయ్యాడు. చాలా కీలకమైన దశ దాటా ఉన్నా ఇక ఇప్పుడే భవిష్యత్తుకి ప్రణాళిక వేసుకోవాలి. చిన్న పిల్లాడివి కాదు కాబట్టి నీ గోల్ నువ్వే నిర్ణయించుకుని నాకు చెప్పు, నాకు చేతనైంది చేస్తాను అంది. మెడిసిన్ చేస్తానమ్మా, ఈఎన్టీ స్పెషలిస్ట్ అవ్వాలని ఉందమ్మా అన్నాడు పార్థు. నక్షత్ర కొడుకు వైపు ఆశ్చర్యంగా చూసింది. అంత ప్రత్యేకంగా అది ఎంచుకున్నావు, కారణం ఏంట్రా అడిగింది. పార్థు నవ్వుతూ అన్నాడు, 10 నుంచి చెవిలో నువ్వు చెప్పమన్న మాట నందికి చెప్తూనే ఉన్నాను. మరి ఆయనకి వినిపించిందో లేదో, ఇంతవరకు నా ప్రార్థన శివుడి చెవిలో వేయలేదు. కారణం అన్వేషించాలి అంటే నేను ఈఎన్టీ స్పెషలిస్ట్ అవ్వాలమ్మా. ఆవిడ మ్రాన్పడి చూసింది కొడుకు వైపు. పార్థు అంది. పార్థు ఆవిడ భుజం మీద చేయి వేసి తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు, అవునమ్మా, శివుడి చెవిలో నంది నా కోరిక వేసిందాకా నేను నంది చెవిలో చెబుతూనే ఉంటాను, గుడికి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి పార్థు వెళ్ళిపోయాడు. ఆమెకి తనలో నుంచి ఉత్సాహం చైతన్యం అంతా ఎవరో లాగేసినట్టయింది. చిన్నప్పుడు చెప్పిన ఒక మాట ఆజ్ఞగా భావిస్తూ ఇంకా శిరస వహిస్తున్నాడు. ఇంకా నంది చెవిలో ప్రతిరోజు మా నాన్నని మాకు ఇవ్వు అని చెప్పి వస్తున్నాడు. అందరికిలా తనకి తండ్రి లేడన్న బాధ గుండెల్లో దాచుకుని పైకి నవ్వుతూ గడిపిన కొడుకు ఇన్నేళ్లకి తనలోని దుఃఖాన్ని నవ్వుతూనే వెలిబుచ్చాడు. వేళ్లతో సహా నేల వాలుతున్న చెట్టులా గుమ్మం పక్కన అడుగుమీద చతికిలబడింది. ఆమెకి ఏడవాలని అనిపిస్తోంది, కాని కన్నీళ్లు రావడం లేదు. ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేసినట్టు నిస్సత్తుగా అలాగే కూర్చుండిపోయింది. సాయంత్రం అయింది. ఆ చల్లగాలికి కొంతసేపటికి ఆమెలో చైతన్యం వచ్చింది. ఎంత పెద్దవాడు అయ్యాడు పార్థు, జీవితం ఇంత త్వరగా గడిచిపోయిందా ఆశ్చర్యంగా అనుకుంది. రాడని తెలిసినా ఎదురు చూస్తూనే గడిచిపోయింది జీవితం. మీ నాన్న ఇంక రాడురా, ఎప్పటికీ రాడు అని పార్థుకి ఎలా చెప్పాలి? కాని చెప్పకపోతే వాడిని మోసం చేసినట్టు అవదా? అందుకే చెప్పాలి. ఆ సమయం వచ్చింది. అర్థం చేసుకునే వయస్సు వాడికి వచ్చింది. తనకిప్పుడు 40 ఏళ్ళు. సరిగ్గా 24 ఏళ్ల క్రితం అమ్మ అన్న మాటలు ఆ వెంటనే నాన్న సమాధానం గుర్తుకొచ్చాయి. నక్షత్ర, అస్తమానం ఆ వీధి గుమ్మలో కూర్చుని పుస్తకాలు తిరిగేయకపోతే నా కాస్త వంటలో సాయం చేయకూడదు? రేపు పెళ్ళైతే వంట వార్పు చేయకపోతే మొగుడు ఊరుకుంటాడా? ఇదిగో రామలక్ష్మి, నా కూతురికి వంట వార్పు కర్మ లేదు. ఇంటి నిండా నౌకర్లు వంటవాళ్లు ఉంటారు. మహారాజ్ కోడలవుతుంది నా తల్లి, దాన్ని వేధించకు, నువ్వు చేసుకో. అమ్మ మీద నాన్న కోపం ఎంత బాగుండే తనకి. నవ్వొచ్చింది నక్షత్రకి. మహారాజా, ఎంత ఆశపడ్డావు నాన్న, చూసావా నాన్న నా బతుకు ఎలా అయిందో. నక్షత్ర తలెత్తి ఆకాశంలోకి చూసింది. నాన్న, ఇన్ని నక్షత్రాలు నువ్వు ఎక్కడో ఉండే ఉంటావుగా, చూస్తున్నావా నా బతుకు. నా అందం నా భర్తకి నచ్చలేదు నాన్న. ఆయన నువ్వనుకున్నట్టు రాజకుమారుడు కాదు, బహుశా అందుకే నచ్చలేదనుకుంటా. ఆమెకి తెరలు తెరలుగా నవ్వొచ్చింది. ఆయన రాజకుమారుడు కాకపోయినా నేను మహారాణ్నే కదూ ఇప్పుడు. అవును మహారాణ్నే. లెక్చరర్ ఉద్యోగం, నెల తిరిగేసరికి 5 అంకెల జీతం, బుద్ధిమంతుడైన కొడుకు, తనని ప్రేమతో గౌరవించే విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు, ఇంకా ఏం కావాలి? తనని కాదని వెళ్లిపోయిన వ్యక్తి కోసం ఎందుకింత ఆరాటం, ఎందుకింత ఆవేదన? అగ్నిసాక్షిగా పెళ్లాడిన ఈ భార్య ఆయనకి నచ్చలేదు, మరో అందగత్తెని వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. తన రక్తం పంచుకుని పుట్టిన ఒక పసివాడు భూమి మీదకు వచ్చాడన్న వార్త తెలిసి కూడా రాలేదు. ఎన్నో ఊహించుకుని ఒకనొక కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేసిన అమ్మా నాన్న ఒకరి వెనుక ఒకరు వెళ్లిపోయారు. తండ్రి బతికి ఉన్న రోజుల్లోనే అల్లుడిని మందలించి బెదిరించి వెనక్కి తీసుకురావాలనుకున్నాడు. కాని తండ్రిని తనే ఆపింది. బెదిరింపులతో చేసే కాపురం కాపురమేనా నాన్న అని. ఇప్పుడు ఎవరున్నారు, ఆయన ఎక్కడ ఉన్నాడో వెతికి తీసుకుని వచ్చి ఇడుగో నీ తండ్రి అని పార్థుకు చెప్పడానికి. చీకటి అలుముకుంది. ఆమె లేచి లైటు వేసింది. వెలుగు ఇల్లంతా పరుచుకుంది. వెలుగు నిండిన పరిసరాలు చూస్తూ అనుకుంది నక్షత్ర, జీవితం కూడా ఇంతే కదా, సమస్యల చీకట్లు కమ్ముకుంటాయి, పరిష్కారాల జ్యోతులు వెలిగించుకుంటూ ముందుకు సాగడమే కదా ప్రతి మనిషి కర్తవ్యం. రాతి విగ్రహాలకు చైతన్యం వచ్చి నడిచి వస్తాయా? బతకడానికి ధైర్యం ప్రసాదించమని కోరాలి, కాని బ్రతుక్కి అర్థం చెప్పమని దేవుణ్ణి అడగడం అజ్ఞానం అవివేకం కదా. పార్థుని

తను అంత అజ్ఞానం అవివేకంతో పెంచిందా ఇంతకాలం? అందుకైనా వాడు చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా గుడికి వెళ్లి నంది చెవిలో తను చెప్పమన్నమాట చెబుతూనే ఉన్నాడు. ఇన్నేళ్లు రాని తండ్రి ఇంక వస్తాడని ఆశతో ఉన్నవాడు ఆయన ఎప్పటికీ రాడని, తనదంటూ వేరే జీవితం నిర్మించుకున్నాడని తెలిస్తే ఏం చేస్తాడు, ఏమవుతాడు? వాడికి చెప్పాలి, నందికి వినిపించదురా మన గోడు, ఇంక అడగద్దురా అని. పాతుకి మంచి కాలేజీలో సీటు వచ్చింది. నక్షత్ర ఇంక గుడికి వెళ్లొద్దు అని చెప్పాలనుకుంటేనే చెప్పలేకపోయింది. పార్థు మాత్రం గుడికి వెళ్లడం మానలేదు. నక్షత్రకి ప్రిన్సిపాల్గా ప్రమోషన్ వచ్చింది. నెమ్మదిగా ఆమె తను ఒక వ్యక్తి భార్యనని మర్చిపోయింది. తను నక్షత్ర, ఈ యువకుడు పార్థు తన కొడుకు. భర్తలేని నీకు కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆమెని ఎవరూ అడిగే సాహసం చెయ్యనంతగా ఎదిగింది. ఆర్థికంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా ఇప్పుడు అందరూ ఆమె పట్ల గౌరవభావంతో వ్యవహరిస్తారు. యవ్వనంలో ఉన్నప్పుడు నలుగురు ఐదుగురు ఆమె దగ్గర ప్రేమ ప్రస్తావన, పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ముందు నిర్ఘాంతపోయినా తర్వాత ఎంతో సున్నితంగా తిరస్కరించింది. ఇది వరకు ఎవరిని ఇంటికి పిలిచేది కాదు. ఈ మధ్య అప్పుడప్పుడు స్నేహితులతో కలవడం అలవాటు చేసుకుంది. ఇది వరకు భర్త లేడన్న ఆత్మ న్యూనత ఉండేది. ఇప్పుడు భర్త లేకపోయినా జీవితంలో ముందుకు సాగుతూ ఎదిగిన తనను తను చూసుకుంటూ ఉంటే గర్వంగా ఉంది. ఆమెకి ముఖ్యమైన స్నేహితుల్లో జాహ్నవి, పరిణీత, వాసవి, స్నేహిత్ బెనర్జీ. ఇప్పుడు అందరి వయసు దగ్గర దగ్గర 50 దాటింది. అందుకేనేమో బిడియం, జంకు అనేవి పోయి అందరితో స్నేహంగా కలిసిపోగలుగుతున్నారు. పాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చాడు. 5 అడుగుల 10 అంగుళాలు, సన్నగా తెల్లగా, ఆధునిక యువకుడి స్టైల్తో మ్యాన్లీగా ఉంటాడు. మంచి సంస్కారం. రోజూ సాయంత్రాలు ఎంత పని ఉన్నా తల్లితో ఒక అరగంట అయినా గడుపుతాడు. అలాగే గుడికి వెళ్లడం కూడా మానలేదు. ఒకరోజు ఇండైరెక్ట్గా చెప్పింది నక్షత్ర, నందికి వినిపించదుట్రా, ఇంక చెప్పకు అని. నవ్వి ఊరుకున్నాడు. వాడికి ఎంత సహనం అని ఆశ్చర్యపోతుంది నక్షత్ర. దసరా నవరాత్రులు, పరిణీత నవరాత్రులు పూజలు చేస్తుంది. ఇంట్లో అమ్మవారిని ప్రతిష్ఠించుకుని ఎంతో నిష్ఠగా చేస్తుంది. 9 రోజులు తన కొలీగ్స్ అయిన స్త్రీలని ఒక్కో రోజు ఒక్కొక్కరిని పిలిచి భోజనం పెట్టి చీర పెడుతుంది. అలా దాదాపు 5 ఏళ్ల నుంచి చేస్తోంది. 5 ఏళ్ల నుంచి అందరితో పాటు నక్షత్రను కూడా పిలిచి భోజనం పెట్టి చీర పెట్టడం జరిగింది. మొదటిసారి నక్షత్ర సిగ్గుపడింది, మొహమాట పడింది. నువ్వు నాకింత గౌరవం ఇవ్వడం నీ సంస్కార పరిణీత అంది. అదేంటి నక్షత్ర, నువ్వు ఆడదాని కాదా? భర్తతో ముడిపడి లేవు మన అలంకారాలు. నువ్వు ఆయనతో కలిసిలేనంత మాత్రాన నీకు జన్మతా వచ్చిన హక్కులు కాదనే అధికారం ఎవరికీ లేదు. అలా అనుకోవడం మనకే అవమానం. కరాకండిగా అంటున్న పరిణీత వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది నక్షత్ర. ఆఖరి రోజు భర్తను కలుసుకున్న రోజు గుర్తొచ్చింది. ఎప్పుడూ వెళ్లే గుడిలోనే కలిశాడు. నేనేం తప్పు చేశాను, మీరెందుకు ఇంటికి రావడం లేదు అని అడిగింది. నువ్వు కాదు, నేను చేశాను తప్పు. నా తప్పు దాచిపెట్టి నీకు అన్యాయం చేశారు మా వాళ్లు అన్నాడు. మీరు చేసిన తప్పికి నాకెందుకు శిక్ష అని అడిగింది. శిక్ష కాదు, నీకు విముక్తి. నేను నీతో బతకలేను, అవతల వాళ్లు బతకనివ్వరు. వాళ్ల అమ్మాయికి అన్యాయం జరిగిందని కేసు పెడుతున్నారు. అక్కడ 2 పిల్లలు ఉన్నారు, వాళ్ల బాధ్యత నాకుంది. మరి ఇక్కడ ఉన్న కొడుక్కి వీడి బాధ్యత లేదా మీకు? అసలు తప్పు చేశానని గిల్టీ ఉన్నప్పుడు నాకు తాళి ఎందుకు కట్టారు? నాతో ఎందుకు కలిశారు? గర్భవతిని ఎందుకు చేశారు అని నిలదీయాలనుకుంది. ఆ అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను ఎక్కడో తానెక్కడో. పార్థుకి గుంటూరులో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ పిహెచ్డీ చేస్తానమ్మా అన్నాడు. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పార్థు గుంటూరు వెళ్లిపోయాడు. ఇల్లంతా శూన్యం ఆవరించింది. రోజులు గడిచిపోతున్నాయి. పరిణీత ఒక సంబంధం తీసుకుని వచ్చింది. అమ్మాయి బీటెక్ పూర్తి చేసింది. పార్థుకి అన్ని విధాలా తగిన జోడి, చాలా పొడుగు అమ్మాయి, పార్థు హైట్ కదా అంది. వాడిని అడగాలి కదా పరిణీత అంది నక్షత్ర. అడుగు, రేపు ఆదివారం వస్తాడుగా అంది పరిణీత. శనివారం సాయంత్రానికి వచ్చాడు పార్థు. తల్లిని కౌగిలించుకుని నీకో శుభవార్త చెప్తానమ్మా అన్నాడు. ఆవిడ గుండె దడదడలాడింది. ఏంట్రా, ఎవరినన్నా ప్రేమించావా అడిగింది. పార్థు చిరునవ్వు నవ్వి అన్నాడు, చెప్తాను, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు కూడా చీర మార్చుకుని రెడీ అవ్వు, గుడికి వెళ్దాం అన్నాడు. ఆవిడకి గుడికి వెళ్లాలన్న ఆసక్తి లేకపోయినా కొడుకు కోసం రెడీ అయింది. పార్థు కూడా రెడీ అయి రాగానే ఇద్దరు కలిసి గుడికి వెళ్లారు. నేను నీకు శుభవార్త చెప్తాను, కానీ నువ్వు కాదనద్దు అన్నాడు. ఏంట్రా ముందరికాళ్ళకి బంధాలు, ఇంతకీ ఎవరా అమ్మాయి, మనవాళ్లేనా తెలుగువాళ్లేనా? నవ్వుతూ పార్థు నెత్తి మీద మొట్టి అంది. చూస్తావుగా, పార్థు కూడా నవ్వాడు. గుడిలో అడుగు పెట్టేసరికి 10 మంది భక్తులు గంటలు మోగిస్తున్నారు. యథాప్రకారం పార్థు ముందు వినాయకుడిని దర్శించుకుని నంది దగ్గరకు వచ్చాడు. వంగి నంది చెవిలో తను చెప్పాలి అనుకున్నది చెప్పి

లేచి నిటారుగా నిలబడి రెండు చేతులు జోడించి శివుడిని ప్రార్థించాడు. నక్షత్ర దర్శనం పూర్తి చేసుకుని వచ్చి రావి చెట్టు దిమ్మ మీద కూర్చుంది. కళ్ళు మూసుకుని ధ్యానం చేయసాగింది. అమ్మ పార్థు స్వరం విని కళ్ళు తెరిచింది. పార్థు పక్కనే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. నెరిసిన జుట్టు తెల్లగా ఎత్తుగా ఎత్తుకి తగిన లావుతో హుందాగా ఉన్నాడు. గబక్కన లేచి నిలబడింది నక్షత్ర. వీరు చక్రపాణి గారు సార్, మా అమ్మ అంటూ పరస్పరం పరిచయం చేశాడు. నమస్కారం అంటూ చేతులు జోడించింది నక్షత్ర. అమ్మాయి తండ్రి కాబూలి ఈయన, ఈయనే ఇంత హుందాగా దర్జాగా ఉన్నాడంటే ఖచ్చితంగా మంచి ఫ్యామిలీ అయి ఉండొచ్చు. పోనీలే పాత్ సెలక్షన్ మంచిదే. ఆ అమ్మాయి కూడా తండ్రిలా చక్కగా ఉండి ఉంటుంది. అన్నిటికన్నా ముందు తెలుగువాళ్లు అనుకుంది నక్షత్ర. కూర్చోండి సార్ అంటూ తల్లిని భుజాలు పట్టుకుని కూర్చోబెట్టి ఆవిడ పక్కన తను కూర్చుని తన పక్కన చోటు చూపించాడు పార్థు. ఆయన కాల్ మీద కాలేసుకుని కూర్చున్నాడు. ఆయన రూపం ఆ టీవీ చూస్తుంటే ఆయన పెద్ద ఆఫీసర్ అయి ఉంటాడు అని కూడా అనిపించింది. ఆవిడ మనసు సంతృప్తితో నిండిపోయింది. నా కొడుకు ఎప్పుడు తొందరపడడు, మంచి సంబంధం చూసుకున్నాడు అనుకుంది. పార్థు స్వరం మోగడంతో ఆవిడ ఆలోచనలు చెదిరిపోయాయి. చిరునవ్వుతో కొడుకు చెప్పేది ఆసక్తిగా వినసాగింది. అమ్మా, చిన్నప్పుడు ఇదే గుడిలో నువ్వు చెప్పావు, నంది చెవిలో మన కోరిక చెబితే శివుడికి చెప్పి మన కోరిక తీరేలా చేస్తాడు అని. అప్పటినుంచి నేను ప్రతిరోజు కుదరినప్పుడు వారానికోసారైనా నంది చెవిలో నా కోరిక చెబుతూనే ఉన్నాను. నువ్వు ఆ మధ్య అన్నావు కూడా నందికి వినపట్టం లేదురా ఇంక చెప్పకు అని. కానీ అమ్మా, నా చిన్నప్పుడు నువ్వు చెప్పిన మాటలు నా మెదడు గదిలో పదిలంగా నిక్షిప్తం చేసుకున్నాను. తప్పకుండా నంది స్వామికి నా కోరిక చెప్తాడన్న నమ్మకంతో ఆయన చెవిలో నా ప్రార్థన వినిపిస్తూనే ఉన్నాను. నా నమ్మకం వృధా కాలేదమ్మా, నందికి వినిపించిందమ్మా, నా కోరిక తీర్చాడు. ఆవిడ కొడుకు మొహంలోకి ఆశ్చర్యంగా చూసింది. తీర్చాడా అంది వణుకుతున్న స్వరంతో. పార్థు చక్రపాణి వైపు చూసి తల్లితో అన్నాడు, చక్రపాణి గారు మా కాలేజ్ ప్రిన్సిపాల్, నేనంటే ఆయనకి ఎంతో అభిమానం. నాకు ఆయన మొదటిసారి కలిసినప్పుడే బాగా నచ్చారు. వచ్చే ఏడాది మీరు రిటైర్ అవుతారు. సార్కి పిల్లలు లేరు, భార్య పోయి 4 ఏళ్ళైంది, గుంటూరులోనే స్థిరపడ్డారు. ఆయన పార్థు చెప్పడం ఆపేసి తలవంచుకుని కుడి చేత్తో ఎడంచేతి వేళ్లు లెక్క పెట్టుకుంటూ అన్నాడు, నంది నా ప్రార్థన శివుడికి చెప్పాడు, శివుడు నా కోరిక తీర్చారు. చక్రపాణి గారు నాకు నాన్నలేని లోటు తీరుస్తానన్నారు. పార్థు నక్షత్ర అరిచాననుకుంది, కానీ శబ్దం గొంతులో ఆగిపోయింది. కళ్లల్లో నీరు ఉబ్బుకింది. పార్థు ఆవిడ చేయి తన చేతిలోకి తీసుకుని అన్నాడు, ఇది దైవ నిర్ణయం, నువ్వు కాదనద్దు ప్లీజ్. నువ్వు కాదంటే నేను గుంటూరు వెళ్లిపోయి ఇంకెప్పటికీ నీ దగ్గరికి రాను. బెదిరిస్తున్నట్టు అంటున్న కొడుకు వైపు నిస్సహాయంగా చూసింది నక్షత్ర. ఏమిట్రా ఇది? నక్షత్ర గారు, నాకు పార్థు అంతా చెప్పాడు. మిమ్మల్ని నా జీవితంలోకి ఆహ్వానించడానికి వచ్చాను. ఇంతకాలం ఎంతో కష్టపడి పార్థుని ప్రయోజకుని చేశారు, ఇక మీరు కూడా మీకోసం జీవించడం మొదలు పెట్టాలి. ఈ వయసు నుంచే ప్రతి మనిషికి మరో మనిషి అవసరం కావాలి. తోడు ఎంత అవసరమో నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీరు అంగీకరిస్తే ఇంక నుంచి నేను మీకు తోడుగా ఉంటాను. మీరు నా నీడగా ఉండమని కోరుతున్నాను, ఆలోచించి చెప్పండి అన్నాడు చక్రపాణి. నక్షత్ర చివ్వున తల తిప్పి ఆయన వైపు చూసి ఏదో అనబోయేంతలో పార్థు స్వరం పంచాక్షరి మంత్రంలా వినిపించసాగింది. అమ్మా, నేను ఎప్పుడో ఒకరోజు పెళ్లి చేసుకోవాలి. వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు. నిజానికి ఈ వయసులో నిన్ను నేను జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ పరిస్థితులు అనుకూలించకపోతే నీ సంగతి ఏమిటి? నిన్ను ఎవరు కనిపెట్టుకుని ఉంటారు? అలాంటప్పుడు నేను ఒంటరిగా వదల్లేక నీతో కలిసి ఉండలేక నరక అనుభవిస్తాను. నేను అలా నరకం అనుభవించాలని నువ్వు అనుకుంటున్నావా? అమ్మా, చక్రపాణి గారు మంచివారు, వారు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. మీ ఇద్దరూ కలిసి ఉంటే నాకు నిశ్చింతగా ఉంటుంది. నా మాట వినమ్మా, ఒప్పుకో. నువ్వు సరే అంటే నేను ఇప్పుడే స్వామి పాదాల దగ్గర ఉన్న పూలదండాలు తెస్తాను. ప్లీజ్ అమ్మా, నేను ఆనందంగా ఉండడం నీకు ఇష్టమే కదా. నక్షత్ర నిస్సహాయంగా చూసింది పార్థు వైపు. ఈ వయసులో నా పెళ్ళ, నలుగురు ఏమనుకుంటారు? ఇప్పటి వరకు తన మీద ఉన్న గౌరవం ఏమవుతుంది? ఇలా అకస్మాత్తుగా పిడుగులు కురిపిస్తున్నట్టు ఈ మాటలేంటి? ఆవిడ పార్థు వైపు నిస్సహాయంగా చూసింది. ఆ నిస్సహాయతని అనుకూలంగా మార్చుకుంటూ గబగబా అన్నాడు పార్థు, నాకు తెలుసు నువ్వు కాదనవు అంటూ గబక్క లేచి 2 మెట్ల చొప్పున ఎక్కి నంది చెవిలో కృతజ్ఞతలు చెప్పి మెడలో ఉన్న పూలదండలు తీసుకుని అదే వేగంతో మెట్లు దిగుతుంటే చక్రపాణి మెత్తని స్వరం వినిపించింది, మీరు మనసారా అంగీకరిస్తున్నట్టే కదా. నక్షత్ర తల వంచుకుంది, అయితే రండి,
మనం కూడా నంది చెవిలో కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎందుకంటే నేను కూడా నా భార్య పోయిన తర్వాత ఆవిడ స్థానం

0: ఇంట్లోకి ఒక మంచి వ్యక్తిని పంపించమని వేడుకున్నాను అన్నాడు. పాదు చేతిలో దండలతో మొదటి మెట్టు మీదే ఆగిపోయి వాళ్ళిద్దరి వైపు ఆనందంగా చూశాడు.
1: మీరింతవరకు నా మాట వినవు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జి నిత్యసంతోషిణి గారు పాడిన లలిత గీతం.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: మన జనరంజని.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: నిషికంత్ మరాఠీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు వాణిజ్య సందేశాలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: సుప్రభాత వేళ భక్తిభావం శివోహం
1: కర్షక జనావళికి తారక మంత్రం
0: మహిళా లోకానికి ప్రియనేస్తం
1: యువజనులకై ఉత్తుంగ తరంగం
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం
0: నాటక రంగాన్ని సాకారం

0: చేసే శబ్ద చిత్రం.
1: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రవీంద్రభారతిలో నిర్వహించిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నివాళులర్పించారు. మల్లారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం, రైతుల సమస్యలు, కౌలు రైతుల హక్కులు, గిట్టుబాటు ధరల కోసం ఆయన చేసిన పోరాటాలను, జీవితాన్ని కొనియాడారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో పలువురు బీజేపీ నాయకులకు గాయాలయ్యాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాని నేపథ్యంలో ఉద్యోగుల జేఏసీ అత్యవసరంగా సమాపేశమైంది. ఈ సందర్భంగా ఈ నెల 10న చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా నిర్వహించాలని జేఏసీ నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సత్యనికేతన్ భవన ప్రమాదంలో 6 మృతి చెందగా 11 మందిని రక్షించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముగింపు దశకు చేరుకోగా ఈ ఘటనకు బాధ్యుడైన భవన యజమానిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపిస్తూ ఆ పార్టీ రాష్టవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ నాయకత్వం సూచించింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల ప్రవర్తనను బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే జరిగిందని, మహిళలపై జరిగిన ఈ దాడి క్షమించరానిదని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు సంఘీభావం తెలిపారు. స్పీకర్ ఛాంబర్లో సభాపతిని కలిసి పరామర్శించిన నేతలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఎస్సీ స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్సీ తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి వారిని ఉపేక్షిస్తే స్పీకర్ పదవిని అగౌరవపరిచినట్టే అవుతుందని స్పష్టం చేశారు. దేశంలో ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నీతి ఆయోగ్ ఈ నెల 8న హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుందని ఆయుష్ డైరెక్టర్ ఆయిషా ముస్రత్ ఖానం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రతాపరావు జాదవ్, రాష్ట మంత్రి దామోదర రాజనరసింహతో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరవుతారని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:03 దాటి 53 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకి 406.5 మీటర్లు 728 కిలోహెర్ట్స్ మీడియం వైపే మనం మళ్లీ కలుసుకుందాం. అందాక సెలవు మరి, అందరికీ నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి మా సాయంకాలం ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఈ మా ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ముందుగా వార్తా ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు జరిగిన అవమానం రాష్ట్రానికి చీకటి రోజని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పథకం ప్రకారమే తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఉసిగొల్పి ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధును డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఇలాంటి చర్యలు క్షమిస్తే చట్టసభల గౌరవానికి భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. స్పీకర్పై ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్

విశ్వరెడ్డి తీవ్రంగా ఖండించారు. మధును బీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేయాలని, కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ 22A భూములపై న్యాయ విచారణ కోరారు. అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అయితే తాను స్పీకర్, మండలి చైర్మన్లను ఉద్దేశించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, వారిపై తనకు గౌరవం ఉందని తాత మధు స్పష్టం చేశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల దాడిని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత చర్యలు నిరసిస్తూ నల్ల టీషర్టులతో నిరసన తెలిపిన తమ పార్టీ ప్రజాప్రతినిధులపై ప్రవర్తించిన తీరుకు రేవంత్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తీవ్ర వాయిదాలు, నిరసనల నడుమ తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి. సభలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వివిధ వివాదాస్పద అంశాలపై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై కేసీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అవకతవకలు, తప్పుడు విధానాల వల్లనే రాష్టంలో నీటి సమస్యలేర్పడి నీటిపారుదల శాఖ నాశనమైందని ఆయన ఆరోపించారు. దేశ ప్రగతిలో మహిళలు ఎప్పుడూ మార్గదర్శకులుగా ఉన్నారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఫరీదాబాద్ లో జాతీయ మహిళా కమిషన్ నిర్వహించిన మహిళా శాసనసభ్యుల వర్క్షాప్ లో మాట్లాడిన స్పీకర్ వారి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు సరైన అవకాశాలు కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వంట గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గిస్తున్నట్టు కేంద్ర మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. వినియోగదారులకు మరింత వేగంగా, సులభంగా గ్యాస్ సిలిండర్లు అందించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, నల్గొండ తొలి ఎంపీ కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా సిపిఐ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురు ముఖ్య నేతల్లో రావి నారాయణ రెడ్డి ఒకరని, ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 5:15. జానపద సంగీత కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభం. ఆకాశవాణి జానపద సంగీతం. ఈనాటి కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.

0: ఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand Up India, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
3: ఇప్పుడు విన్నాం జానపద సంగీతం. ఈరోజు యాదవ వలరాజు కథ అనే మందహెచ్చుల కథ వినిపిస్తారు శ్రీ ఊర ఐలమల్లు బృందం. 3 భాగాల కథాగానంలో ఈరోజు మీరు మొదటి భాగం వింటున్నారు.

పది కాలమందు బుధపూర్వమందు పూర్వకాలమందున చెప్పేది మాత్రం యాదవులరాజు వల్లవదేవి కథ. అటువంటి హైలు మల్లు కళా బృందము వల్లరాజు వల్లవదేవి కథ జరుగుతున్నది రాఘవానేడు. ఆహా రాజైనా ఒకటువంటి వులరాజు గంగురాజు కొడుకు చక్కని వులరాజు. గంగురాజుకి మాత్రం ఏడుగురు భార్యలు చిన్న భార్య ఒక మరణం కనుక అటువంటి యాదవ కులరాజు. వులరాజుకు మాత్రం వల్లవదేవిని పెళ్లి చేసినారు. పెళ్లి చేసిన వాళ్ళలోనే ఆ తండ్రి కూడా అక్కడ ఒరిగిపోయిండు. ఆ తల్లి గనక సూర్యకాంత ఒరిగిపోయింది. అతని గర్భంలో సంతానం లేదు. ఉత్తరాజు అయోధ్యగిరి నగరం యాదవులకు అయోస్తలేదు. కాబట్టి ఓ రాఘవ ప్రేమలో బతికొచ్చి ఆ వలన కొంచెంగా చూపించడు.

పట్టము నేను నా యాదవుల కులానికి అచ్చి బారి లేని వాడు కోరి అమ్మవారు ఉలవదేవుడి అంటే పెట్టుకోరి కట్టిన

కావాలి రాదు బాబు నీ ఉలవదే వింటే పెట్టుకోరి రావంగ రావంగ అట్టహాడి బట్టి ఒక రాఘవ త్రిపడానికి లోపడ పాడు రాదు కంద కొడుకులు కుద్దిదేవి కంద కొడుకులైనా పంచ పాండవులు యాదవుల వచ్చి

చక్కని వాళ్ళ రాజు మగవు చూసి పాడవలైన నాయన వాళ్ళ రాజా యాదవుల మగవు చూస్తే చేసుకున్న ప్రాపములు తొలగిపోతే అంట అని అటువంటి ఎదురుగా రావంగానే వాళ్ళ రాజు చూడండి గాజు గిందెల గ్రంథాలు చెదబట్టుకొని అటువంటి చూడండి అయ్యో పాండవుల వద్దకి చేర వస్తా ఉండు.

ఆశీర్వాదాలు వీళ్ళ మీద తల్లి. అయ్యలారా ఓ పాండవులారా, యావల పాలు కావాలన్నా నా ఎదురుగా వచ్చిన చాలా సంతోషం నాయన.

మాత్రం అటువంటి ఒక నేటికైన పాండవులకు అన్నాలు పెట్టి భోజనాలు పెట్టి అటువంటి ఒక నేటికైన బొజ్జ బొజ్జారు అన్నాలు తిన్నారు. అన్నాలు తిని మాత్రం వెళ్ళిపోయే సైమంలా రాజా వల రాజా, నీ గర్భాన మాత్రం కొడుకులు లేరు, నీ గర్భాన మాత్రం బిడ్డలు లేరు, సంతానం లేక సగల బాధలు పడుతున్నావు కాబట్టి అగో అటువంటి ఒక నేటికైన కరెడ్ల బండ్ల మీద ఒకటి ఇయ్యాల ఉన్నది.

0: మాకు ఇచ్చినట్టు అయితే మీకు సంతానం అవుతుందయ్యా.
1: మీరు చెప్పే నాకు తెలియదు, 12 మెట్ల బంగారు కిన్నెర మీకు ఇస్తాను. నేను అడిగిరి కాబట్టి నేను వద్దనుకుంటే నేను ఉదాహరణ ఇచ్చాను. నేను బంగారు మెట్ల బంగారు కిన్నెర చెదబట్టుకోరి పాండవులకు దానవు.

లక్షణాన్ని బట్టి దావుల రాజు వెళ్ళి వస్తూ ఉన్నాడే. ఊరగల్లు ఊరగల్లు జిల్లా ఊరగల్లు సుట్టారి కోడలు సుడిగట్ట ఊరగల్లు నెట్టటి కోడలు నడిగట్ట ఊరగల్లు రాతికోట ఊరగల్లు రప్పకోట ఊరగల్లు ఊరగల్లు పట్టబుయ్యాలేది ఊరగంటి శంభులింగమయ్య ఊరగల్లు పట్టబుయ్యాలేది ఊరగంటి రేడికి వెళ్ళమ్మ ఊరగట్టి చిన్న కేశవుల భగవంతులు ఉన్నారంట. భామావలవ దేవి నీ నాడు వరకైనా పోయేటి తొవల్ల ఊరగల్ల పట్టుమల భగవంతుడి దండం పెట్టి మొక్కులు చెల్లించి ముడుపులు కట్టి వెళ్ళిపోదాము మనము. కనబట్టి సాల్వయాసి గుడి గారికి వచ్చినారు. దేవుడా ఊరగట్టి సింహలింగమయ్య ఊరగట్టి రేణుకి వెళ్ళమ్మ నీవు రక్షించి కాపాడమ్మా. ఐదు వరాలు తీసిండు ముడుపులు కట్టిండు నేనే గారి నా మనవల్లే గారి ముడుపులు మళ్ళీ తిరిగి వచ్చి ఒక 60 సిలిపయ్యలు 60 అంబోతి గిత్తలు అటుబట్టి నీకు ముడుపులు చెల్లించాల తల్లి. 60 కలిగిత్తగా లాగలవని నేను పోయినంత వరకు నాకు దగ్గ ఊరు నా కడుపు సంతానము కావాలని దండము పెట్టిండు.

అయ్యో ఓరగల్ల పట్టము దాటిండు, అయ్యో ఒక్క యావడ మూడో యావడ ముప్పై ఆరు ఆవిడ దూరము వచ్చిండు, సక్కని వాళ్ళు రాదు రాదు వాళ్ళు రాదు కదా అలాగముండంగా. ఎవరయ్యా శివుడికి సిద్ధపెట్టే శివులు వెళ్ళి బాట బాయ్.

శంకరునికి బిడ్డలు నాకు మంది బిడ్డలల్లా, అందరికంటే పెద్ద బిడ్డ ఆర్యనకి ఎల్లమ్మ, చిన్న బిడ్డ శివనల్లి మాతమ్మ. అటువంటి శిఖరబాడు కురువ వద్దకు వచ్చిన రాదు రాదు. అయ్యయ్యో సకలి దేవాల దేవుడు అంటే పగలు వేడ సీకటే, రాత్రి వేడ సీకటే, అయ్యయ్యో వెన్నెల కాలం అయినా సీకట ఉంటది. ఇక్కడ బాధ కురువ లోపట ఏడు తల హౌల ముందు తోలుకొని యాదవబడ రాజు వారి హౌల మంద వారి గౌల మంద ఎంట లేగలు అంటే దూడలు ఏడు కంచి మేగలు పోయితుంటే రథము సకిల రాజు హౌల మంద గౌల మంద శిఖరబాడు కురువల అడుగు పెట్టి తొక్కి పట్టి వేప పట్టి రాజు వనరాజు వేపంగా వనరాజు కదా అలాగ ఉండంగా అమ్మవారు దేవి లోకవాత శివునికి చిన్న బిడ్డ శివునల్లి మాతమ్మ. అయ్యయ్యో శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాతమ్మ చూడండి, అయ్యయ్యో వెరగడట్టే తడియడి వేళల్లా పట్టగొల మంచం మీద పండుకొని ఉన్నది. దాచిగా చోపాడ వాడుతూ ఉంటే పండుకొని ఉండగా పండుకొని చెవులార వింటూ ఉంది ఆవుల కేకలు బోయిల కేకలు. తిల్లిపాడి లేసి

0: శక్తి రూపం వ్యక్తి అమ్మవారు ఏమిటి?
1: ఈ
0: శిఖర భారు కురువ లోపట, ఈ శిఖర భారు కురువ లోపట, ఈ శివుని మాతమ్మ అటువంటి చూడండి. ఈ యొక్క ఈ కురువ లోపల వచ్చిన వారు మానవుడు ఎవరు? నా సెలవు లేదు, నా అధికారం లేదు, ఎవరు వచ్చిండు? దిక్కు తిరుగుతా ఉంది ప్రియంగా, అటువంటి చూడండి. అమ్మవారు దేవి లోక పాత ఒక చూస్తూ ఉంటే ఆవుల మంద గోల మంద నిలువు 9:12 పెట్టుకున్న ఆవుల మంద కనబడుతూ ఉంది. ఎవరు కావచ్చు? ఎవరు చిన్నవాడు? పట్టింది ప్రమింది ఆవుల మంద, తరిగోల పట్టింది ప్రమింది ఆవుల మంద. అమ్మవారు లోక పాత శక్తి రూప వ్యక్తింది, జరిగింది మాతమ్మన్నారు తాటి చెట్టు దేవమ్మా. అమ్మవారు ఒక లోక మాత ఎదురుంగ ఒక ఆయతి ఆవుల మంద బేరిస్తా ఉంది, బేరిస్తా ఉంటే ఆయన వాళ్ళు రాదు చూసి అబడ్డబుడు రామా.
2: అక్కడ కనుక సక్కని వెళ్ళరాజు ఆమెను తొలుకొని గొవలు తొలుకో రావంగ మాతమ్మ మాత్రం ఉరిగోల పట్టి ఉరి మలిపి తరిగోల పట్టి తరి మలిపింది. మలిపిన హావుల మంద అటువంటి ఉరరాజు మాత్రం చుట్టూరు కాదు చుట్టేసుకున్నాయి, బాలిక చుట్టేసుకున్నాయి. నా హావుల మంద మాత్రము ఎక్కడా బెదర్లేదు, ఎక్కడా హదర్లేదు, ఎక్కడ మాత్రం చెదర్లేదు. ఇక్కడికి వచ్చేవరకు ఏందని హావుల మందని మాత్రం సంబరాంచి అక్కడ ఉరరాజు ఇక్కడ దెయ్యమా దేవరా పగవాడ పాలివాడ ఆహా దండు ధరమా నా హావుల మందని మాత్రం దీనిచ్చారం ఏముందని అక్కడ ఉరరాజు నాలుగు మగా చూసండి పోరాయను. మాతమ్మ హావుల మందని బెదిరించి గోవుల మందని బెదిరించి మాతమ్మ కవుడి బద్దలు ఓలే ఆ స్థాలు దాపింది, సాగర వానరుపు నూరెల్లే పెట్టింది, మర్రి ఉండలు జల్లీనా పోసింది, మాతగారికి తాటికాయలు గుడ్డెల్లే పెట్టింది, నోరు మాత్రం సాగర వానరుపు జాపి ఒక శక్తి రూపకం మీద ఆ మాత ఉన్నది. మాతను చూసి వడరాజు కూడా తిన్నవాడు కాదు, తిన్నవాడు కాదు, క్షేత్ర హైత పట్టుకొని మాతమ్మ గడుతుంది ఎవరేమో శక్తిని
0: అమ్మవారు దేవి దేవి లోక మాత చిన్నవాడు చూసింది చూసేవారకల్లా అతినవాడు కాదు బిదిరినవాడు కాదు చూసివా చిన్నవాడు ఎంత చక్కని వాడు చిన్నవాడా.

శివనెల్లి మాతమ్మ, మాయల శక్తి మాయ, హే ప్రభు జ్యోతి మాతమ్మ, హాయ్. ఆవులకేలు చూసింది, అక్కి చిత్రకన్ను అయ్యింది, బోయిలకేలు చూసింది, అమ్మవారు లేరుక ఎల్లమ్మ యాదవరాజుని మట్టిలో ఆలోచన చేసింది, యాదవరాజుని ఎట్టివారు చేసి గుడ్డివారు చేసి అరి చేతిలో బెల్లం పెట్టి హాయ్ మో చేత నాకిస్తాననుకుంది అమ్మవారు లోకమాత. లోకమాత ఏమంట ఉంది, అయ్యా చిన్నవాడా నువ్వు చూడబోతే చాలా అందంగా ఉన్నావు, నేను చూడబోతే ఒక్కతే ఆడవిల్లని ఉన్నా. నరాతాటి చెట్టు పెరిగిన అమ్మవారి శక్తి ఒక చిన్న ఒక ఆడవిల్ల 16 సంవత్సరాలకు యవన స్త్రీ అయింది.

0: కన్యానిగా దేవర్ని కాదు, అమ్మవారి లోకమాతనైనా ఏవయ్యవో చిన్నవాడా, ఏ చిన్నవాడా నువ్వు నాకు తాతవి కావాలే, నీకు నేను మనవరాలు కావాలి, ఆటలు ఆడుకుందాము పాటలు ఆడుకుందామయ్యా, నేను ఒక్కదే హర వెళ్ళి ఉన్నా, నేను నాకు ఆట దొరకక పాట దొరికే పిల్లవాడు దొరకక, నేను ఒక్కనే ఉన్నావు, ఒక్కదాన్ని ఉన్న చిన్నవాడు ఆటలు ఆడదామా?
1: అటువంటి మాతమ్మతో ఏమంటున్నాడు, మా మాతమ్మ నేను మాత్రం అటువంటి ఒక నెగిన సంతానం గురించి నా సగల బాధలు పడతా ఉన్నా, నేను నా దగ్గర ఊరు నా దగ్గర పల్లె అయ్యేటువంటి దొరుకునో ఏమో దొరకదొక పోను ఏమో అని బాధపడిపోతున్నా, కాబట్టి నువ్వు ఎంత చెప్పినా గానీ ఆవుల మంద దూలేని అంటున్నావు, గోవుల మంద దూలేని అంటున్నావు, ఆ ఇల్లమ్మ బండ మీద ఏడు బొంగరాలు పడదామా?
0: అవునయ్యా, నేను ఈనాడు వరకైనా నేను ఏంచి ఒక పుల్లర పెట్టమని నేను అడుగుతున్నా, పుల్లర పెట్టకపోతే నేను ఒక కురవ ధారణి అని, ఎత్తుకి ఏవగన ఆవుకు దుగ్గాన, ఆవుకు అరకాసు పెయ్యకు దుగ్గాన, ఇటువంటి రాక ఏడు బొక్కల ధనం వస్తుంది ఇవ్వమని చెప్పి అమ్మవారు మాతమ్మ పలికింది. ఏమమ్మా అమ్మ మాతమ్మ ఈనాడు వరకైనా నా ఆవుల మంద వచ్చి మేపినందుకు నాకు ఒక ఎది పుల్లరబట్టం అంటున్నావు, ఎది మందబత్తం వస్తే నాకు మందబత్తము లేని మరి తూగబోము యాదవ రాజులము, నీకు ఏడు బొక్కల ధనము కాదు పద్నాలుగు బొక్కల ధనం వస్తుంది నాకు. ఈనాడు వరకు అయినా అమ్మవారు ఒక మాతమ్మ చూసింది, అమ్మో చిన్నవాడు ఏం కాదు, ఉలరాజుకి యాదవ ఉలరాజు అంటే ఎడ్డివాడు ఏం కాదు, ఈ హరి చేతులు ఒక రాగ బిల్లం పెట్టి ఓ చేత దాకిస్తానని అమ్మవారిలో ఒక వాత, ఓ చిన్నవాడా ఇక్కడ ఒక దగ్గర ఉన్నది ఎల్లమ్మ బండ, ఎల్లమ్మ బండ మీద ఆటలాడదు మొంగరాల ఆటలు శివుని చిన్న బిడ్డ శివనల్లి మాతమ్మ ఎడ్డివాడు చేసి గుడ్డివాణి చేసి అమ్మవారి దేవి లోకమాత అయ్యయ్యో ఎల్ల మగన్ బండగాడికి ఉలరాదు ఉలవదేవి అక్కడ చోట ఉన్నది ఉలరాదు ఒక ఈనాడు వరకైనా అయ్యయ్యో ఎత్తిచ్చిన గుడార్లు దింపించిండు బోయిలారా హవల మంద గోవుల మంద మేపండి నేను మాతతోటి నేను ఏడు బొంగరాలు ఆటలాడతా నేను ఉండేటి అన్నాలు వండుకొని తినేటి ఒక బోయిలు తినండి వానికి సెలవిచ్చేవరకల్లా అక్కడ అమ్మవారు లోకమాత మాతమ్మ ఉలరాదు అయ్యయ్యో ఈనాడు వరకు ఆటలాడటానికి సిద్ధంగా ఉన్నారు.

0: మేలనకు మేలన సంపక సలభ రాజునకు ఆరాధిద్దామా. జై మంగళం నవా పార్వతి.
1: మీరు ఇంతవరకు యాదవ వలరాజు కథ అని మందహేచ్చుల కథ మొదటి భాగం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఈ కథాగారంలో రెండవ భాగం రేపు సాయంకాలం 5 గంటల 3 నిమిషాలకు వింటారు.

కంచే చిత్రం కోసం అభయ్ జోధ్పుర్కర్, శ్రేయా ఘోషాల్ పాడిన సిరివెన్నెల రచన ఇది. చిరంతన్ భట్ సంగీతం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఇప్పుడు చలి ఈ చిత్రం కోసం బాంబే జయశ్రీ పాడిన భువన చంద్ర.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చిత్రసీమలో ఇప్పుడు అనంత శ్రీరామ్ రచనకు మనోహరుడు చిత్రం కోసం హరిచరణ్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట విందాం. ఏఆర్ రెహమాన్ సంగీతం.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంకాలం ప్రసారం కానున్న కార్యక్రమాలు. ఈరోజు సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనల్లో వరి సాగు విధానం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మి గారు తెలియజేసే వివరాలుంటాయి. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశు విజ్ఞానం లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం అందిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మా కేంద్రం ఫోన్ నెంబర్లు మీకు తెలిసినవే, 2324-08252, 2324-08252.

0: V53. ఈ రెండు నెంబర్లకు మీరు ఈరోజు రాత్రి 7:15 ఫోన్ చేయొచ్చు. విషయం ఏమిటంటే, ప్రస్తుత పంటలపై ఎల్ నినో ప్రభావం, పంటల సంరక్షణకి సమర్థ నీటి యాజమాన్యపు ఆవశ్యకత. ఈ విషయం గురించి రాజేంద్ర నగర్ నీటి యాజమాన్యం సంచాలకులు, సహజ వనరులు పర్యావరణ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారు రైతు సోదరుల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. ఈరోజు రాత్రి 7:15 మీరు తప్పక ఫోన్ చేయొచ్చు. ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్ గురించి సాయుధ దళాల రిజర్వ్ అదనపు కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. ఈరోజు రాత్రి 8:03 తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల సమీక్ష వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణలో. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈ రెండు కార్యక్రమాలు 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కారుణ మా కార్యక్రమాలు. ఇక రేపు 8 సెప్టెంబర్ మంగళవారం నాటి ప్రసార విశేషాలు. రేపటి ప్రభాతంలో 6:10 భావనలో వాగ్భూషణం భూషణం డాక్టర్ సిరిపురపు అప్పారావు గారి ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజన్లో శ్రీ తూము నరసింహదాసు కీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 పొలం పనుల్లో వివిధ పంటల్లో అధిక దిగుబడి పొందడం ఎలా అనే విషయమై కంపాసాగర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నళిన్ గారు తెలియజేసే సూచనలుంటాయి. రేపు ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖలో యాదాద్రి భువనగర్ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్. 7:15 ఉదయతరంగంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 8 సెప్టెంబర్ ఈ విశేషాలుంటాయి. ఇక ఆరోగ్య జీవనం శీర్షికన గైనకాలజీ విభాగంలో లాప్రోస్కోపీ చికిత్స గురించి కన్సల్టెంట్ అబ్స్టీషియన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ అయిన డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కె సందీప్. ఇక రేపు ఉదయం 8:30 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ప్రేమారామమూర్తి గారి గానం వింటారు. రేపు పగలు 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ లక్ష్మి రచిత గానం ప్రసారమవుతుంది. సుగం సంగీత్ 11:30 శ్రీమతి అస్మితా మిశ్రా ఆలపించిన భజనలు వింటారు. రేపు మధ్యాహ్నం 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో రక్తహీనతకు కారణాలు చికిత్స గురించి హెమటాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం వింటారు. కస్తూరి కన్నడ కార్యక్రమం రేపు 12:30 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం ప్రసారమవుతుంది. రేపు సాయంకాలం 5:03 మందహెచ్చుల కథ యాదవ వలరాజు కథ రెండో భాగం వినిపిస్తారు శ్రీ ఊర ఐలమల్లు బృందం. ఇక రేపు ప్రసారం కన్న మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు మరికొన్ని మరోసారి తెలుసుకుందాం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఇలాకాయి ఖబరే ఉర్దూలో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ హై అబ్ ఆప్ ఫఖరుద్దీన్ కే సాత్ ఇలాకాయి ఖబరే సున్ రహే హై. పేష్ హై సుర్ఖియాం. తెలంగాణ ఖానూన్ సాజ్ అసెంబ్లీ కా మాన్సూన్ ఇజ్లాస్ బీజేపీ కే హంగామా ఖైజ్ ఎహతిజాజ్ కే దర్మియాన్ షురూ హువా. బీజేపీ అర్కాన్ నే 22A మమ్నూ అరాజీ కే మామలే పర్ ఫౌరీ బహస్ కా మతాలబా కియా. ఫీర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కి ఇజ్రాయిల్ మే తాఖీర్ కే ఖిలాఫ్ తెలంగాణ అసెంబ్లీ కే ఖరీఫ్ ఎహతిజాజ్ కే దౌరాన్ బీజేపీ కే రియాసతి సదర్ రామచందర్ రావు సమేత్ కై ఖాయిదీన్ కో పోలీస్ నే హిరాసత్ మే లియా. గన్ పార్క్ మే సిఆర్ టీ షర్ట్ ఎహతిజాజ్ కే దౌరాన్ పోలీస్ ఆర్ బీఆర్ఎస్ కార్కునో కే దర్మియాన్ హాతాపాయి మే బీఆర్ఎస్ కే అహమ్ ఖాయిదీన్ కేటీ రామారావు ఆర్ హరీష్ రావు జఖ్మీ హో గయే. వజీర్ ఆలా రేవంత్ రెడ్డి ఆర్ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏ మహేశ్వర్ రెడ్డి నే స్పీకర్ కే ఖిలాఫ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు కే ఖాబిల్ ఎహతిజాజ్ రిమార్క్స్ కో సఖ్త్ మజమ్మత్ కీ. असेंबली स्पीकर गड्डम प्रसाद कुमार जज्बाती हो गए और इनकी आंखों में आंसू आ गए जब वजीर सीतक्का ने

0: Police now proudly joins the distinguished ranks of police forces across the country that have been honored with the President's Colour. This prestigious recognition is a testament to the Goa Police's glorious history, professional excellence, courage, discipline, and unwavering dedication to duty. It is in recognition of these exemplary qualities and its outstanding service to the nation that the Honorable President has conferred the President's Colour upon the Goa Police.
1: Goa ko President Colour se sanmanit karne ka kaam kiya hai.
2: The Home Minister urged the force to take the lead in combating narcotics and work towards eliminating the menace by 2029. Mr. Shah also highlighted India's 7.8% GDP growth in the first quarter and its growing role in disaster relief and capacity building globally. Earlier in the day, Home Minister Amit Shah chaired the 28th meeting of the Western Zonal Council in Panchi. Delhi Chief Minister Rekha Gupta said that the alleged owner of the building that collapsed yesterday in Satiniketan has been arrested. In a social media post, the Chief Minister said, five MCD officials, including Deputy Commissioner, Superintending Engineer, Executive Engineer, Assistant Engineer and Junior Engineer, have also been suspended with immediate effect. She said the buildings with the fifth floor across Delhi have been ordered to be sealed immediately. The death toll in the Satiniketan building collapse in New Delhi has reached 7. National Disaster Response Force, NDRF, is continuing its search and rescue operation at the site of the building collapse. AIIMS Delhi informed that a total of 12 victims were brought to the hospital. Of them, 6 died and 1 later succumbed to injuries. AIIMS added that 3 individuals who were rescued are in critical condition, while 2 are stable. Of them, 1 has been discharged. The Election Commission today announced by-poll to Nagaon Lok Sabha seat in Assam. It has also announced assembly by-polls for 2 seats each in Tamil Nadu and West Bengal and 1 seat in Puducherry. The Commission said Madurantakam and Dharapuram seats in Tamil Nadu, Rejinagar and Nandigram seats in West Bengal and Thattanachavadi assembly seat in Puducherry will go to polls. Notification for the Lok Sabha and assembly by-poll will be issued on Wednesday. External Affairs Minister Dr. S. Jayashankar has said that in an era where the world is worried about uncertainty, India and Luxembourg have a trusted relationship. Dr. Jayashankar said this while meeting Deputy Prime Minister, Minister of Foreign Affairs and Foreign Trade of Luxembourg, Xavier Bettel, in New Delhi this afternoon. Prime Minister Narendra Modi will visit Gujarat and Maharashtra tomorrow. In Vadodara, the Prime Minister will lay the foundation stones, inaugurate and dedicate to the nation various development projects worth more than 35,000 crore rupees. And reigning world champion Sheetal Devi has confirmed a medal for India by storming into the women's compound individual final on the third day of the Stage 3 of World Archery Para Series in Ahmedabad today. And that's the end of this news bulletin.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు కొన్ని ప్రకటనలు.
4: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
5: अक्का चोड़ू
6: హ్యాపీ బర్త్డే రా.
5: చూపించు ఆ నా ఫేవరెట్ కలర్.
6: ఎప్పుడు షాపింగే
5: నాకు తెలుసుమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
7: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
8: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
8: ఆర్బీఐ అంటుంది
9: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
10: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. 22A నిషేధిత భూములపై తక్షణమే చర్చ జరపాలనే బీజేపీ శాసనసభ్యుల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ వర్షాకాల తొలిరోజు సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని కోరుతూ అసెంబ్లీ ఎదుట బీజేపీ పార్టీ నిర్వహించిన నిరసన నేపథ్యంలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్పార్క్ వద్ద నల్ల టీషర్టులతో నిర్వహించిన ఆందోళనలో పోలీసులతో జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుతో సహా పలువురు గాయపడ్డారు. స్పీకర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ ఎల్పీ నేత

0: ఏలేటి మహేశ్వరరెడ్డి ఖండించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించడంతో మొదలయ్యాయి. 22A నిషేధిత భూములపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించి అసెంబ్లీ పోడియం వద్ద నిరసన తెలపడంతో తీవ్ర కలకలం రేగింది. స్వల్పకాలిక చర్చకు సిద్దంగా ఉన్నామని మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంకేతం ఇచ్చినప్పటికీ బీజేపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణను అడ్డుకోవడానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటయ్యాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. బకాయి ఉన్న ఫీజు రీఇంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు అసెంబ్లీ ప్రాంగణాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రదర్శనగా వస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని ప్రత్యేక వాహనాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఆందోళనకారులు పోలీసు వాహనంపైకి ఎక్కడంతో వాహనం దెబ్బతినడమే కాకుండా పలువురు బీజేపీ నాయకులు గాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు నల్లచొక్కాలు ధరించి నిరసన తెలిపారు. హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ నిరసనకు మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వం వహించారు. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు గాయపడ్డారు. ఈ తోపులాట సమయంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. 128 మంది సింగరేణి ఉద్యోగుల అలియాస్ పేర్ల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనమండలిలో తెలిపారు. అధికారులపై భారం పడకుండా 1997 నాటి ఈ సుదీర్ఘ చట్టపరమైన చిక్కులను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్కు జరిగిన అవమానం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, సభ మొత్తానికి జరిగిన అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసి డిస్మిస్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ స్థానాన్ని, వారి తల్లిని అవమానించేలా ఎమ్మెల్సీ తాతా మధు ఇతర నేతలు చేసిన అభ్యంతర వ్యాఖ్యలను క్షమించరాని నేరమని అన్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న స్పీకర్పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలవంచుకునే చర్య అని విమర్శించారు. అసెంబ్లీ స్పీకర్పై ఎమ్మెల్సీ తాతా మధు ఉపయోగించిన అభ్యంతరకర భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనసభలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తాతా మధును బీఆర్ఎస్ పార్టీ తక్షణమే బర్తరఫ్ చేయాలని, ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్పీకర్ దివంగత తల్లిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ మంత్రి సీతక్క మాట్లాడిన సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. స్పీకర్ కుటుంబానికి జరిగిన అవమానం, ఆయన రాజ్యాంగ పదవి గౌరవం గురించి మంత్రి ఆవేదనగా మాట్లాడిన తీరు సభా ప్రాంగణంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ను తీవ్రంగా కలిచివేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ మట్టి, సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ఈ రోజు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని, ఉన్నత స్థానాలకు చేరాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకాంక్షించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీఎస్ఆర్ కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు 150 మంచాలు ఇవ్వగా సిరిసిల్ల కేజీబీవీలో కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవని మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ హెచ్చరించారు. మహబూబ్నగర్లోని మోడ్రన్ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ సింగ్తో కలిసి తనిఖీ నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలో విద్యాశాఖ కార్యదర్శి, ఎలక్టోరల్ అబ్జర్వర్ యోగిత రాణా పర్యటించారు. జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్తో కలిసి జిల్లా కేంద్రాల్లోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ కేంద్రాన్ని పరిశీలించి అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి 1000 రోజులు పూర్తయినా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట విద్యాశాఖ కార్యదర్శి జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా అధికారులను ఆదేశించారు. నస్పూర్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2 బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాయి. సుజాతనగర్ మండలం సీతంపేట పంచాయతీ పరిధిలోని భూములను పరిశీలించిన బృందాలు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన స్థలం, సాంకేతిక అంశాలు, వివిధ అనుమతులకు సంబంధించిన అంశాలను పరిశీలించాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధులు మొదటి నల్గొండ ఎంపీ కామ్రేడ్ రావి నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ సీపీఐ రాష్ట కార్యాలయం మగ్దూం భవన్లో ఆయన చిత్రపటానికి సీపీఐ రాష్ట కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకొచ్చాయి. దీంతో చెత్తను 4 రకాలుగా వేరు చేయడం నిర్బంధం కాగా కాలుష్య కారకులచే నష్టపరిహారం చెల్లించే విధానం, బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల బాధ్యతలు స్పష్టంగా నిర్దేశించారు. సమగ్ర వ్యర్థాల నిర్వహణ పర్యవేక్షణకు డిజిటల్ పోర్టల్తో పాటు కొండ ప్రాంతాలు, ద్వీపాలకు ప్రత్యేక నిబంధనలు కూడా రూపొందించారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రముఖ సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యకులు సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై దివంగత రైతు నాయకుడికి నివాళులర్పించారు. ఆయనను రైతుల సమస్యలపై ఎంతో అవగాహన కలిగిన వ్యక్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మల్లారెడ్డి రచనల ఆధారంగా వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరిస్తామని మంత్రివర్గంతో చర్చించి ఆయన జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఓటర్లను హక్కుల నుంచి వంచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
3: ఆర్బీఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. केन्द्रीय गृहमन्त्री अमित शाहः अद्य गोवायाः पणजी नगरे पश्चिम क्षेत्रीय परिषदः 28वें उपवेशनस्य अध्यक्षतां कृतवान्. तत्र गोवारक्षिबलाय प्रतिष्ठितं प्रेसिडेंट्स पुलिस कलर इति विशिष्ट ध्वज सम्माननं प्रदत्तवान्. विदेशमन्त्री डॉ एस जयशंकरः लक्जमबर्ग देशस्य उपप्रधानमन्त्रिणा जेवियर बेटल इत्यनेन सह उपवेशनं कृतवान्. उक्तवान् च यत् यदा सम्पूर्णं विश्वम् अनिश्चिततां प्रति चिन्तितमस्ति, तादृशे काले भारत लक्जमबर्ग देशयोः मध्ये विश्वसनीयाः सम्बन्धाः सन्ति. राष्ट्रिय राजधान्याः सत्यनिकेतन क्षेत्रे भवनपतनेन मृतानां संख्या संवर्ध्य 7 यावत् उपागता. दिल्ली नगर निगमस्य दक्षिण क्षेत्रस्य उपायुक्तं समेत्य 4 अभियन्तारः तात्कालिक प्रभावेण निलम्बिताः. भारतर्तु विज्ञान विभागेन संसूचितं यत् श्वः यावत् बिहार, मध्यप्रदेश, पूर्वोत्तर प्रदेश, उत्तराखण्ड, पश्चिम बंगाल, पूर्वोत्तर भारत इत्येतेषां केषुचित् भागेषु च अतिवृष्टेः संभावना अस्ति. विश्व दिव्यांग धनुर्विद्या श्रृंखलायां शीतल देवी अन्तिमचक्रे प्रवेशं लब्ध्वा भारतस्य कृते पदकं सुनिश्चितवती. अपि च टेनिस स्पर्धायां पूर्वतन विजेतारौ अरीना सवालेंका अथ कार्लोस अल्करासः यूएस ओपन प्रतियोगितायाः प्रागुपान्त्यचक्रे स्वस्थानं

రక్షితవంతవు. अथ वार्ताः विशदीकृत्य केन्द्रीय गृहमन्त्री अमित शाहः अद्य गोवायाः पणजी नगरे पश्चिम क्षेत्रीय परिषदः 28तमस्य उपवेशनस्य अध्यक्षतां कृतवान्. परिषदि गोवा गुजरात महाराष्ट्रैः सह केन्द्रशासित प्रदेशौ दादरा नगर हवेली दमनदीव इत्येतौ च सम्मिलितौ स्तः. उपवेशने गोवायाः मुख्यमन्त्री प्रमोद सावन्तः, गुजरातस्य मुख्यमन्त्री భూపేంద్ర పటేలః, మహారాష్ట్రస్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీసః చ భాగం గృహీతవంతః. దాదరానగర హవేలీ దమన్ దీవ్ ఇత్యేతయోః ప్రతినిధయః అపి ఉపవేశనే భాగం గృహీతవంతః. ఉపవేశనస్య కార్యసూచౌ కేంద్ర రాజ్యయోః మధ్యే సామాన్య హిత సంబద్ధాని ప్రకరణాని అథ సంయుక్తరూపేణ కార్యాచరణం చ సదృశాః విషయాః సమావిష్టాః ఆసన్. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః तलेगांव स्थिते डॉक्टर श्यामा प्रसाद मुखर्जी इंडोर स्टेडियम इत्यस्मिन् क्रीडांगणे आयोजिते समारोहे गोवारक्षिबलाय प्रतिष्ठितं प्रेसिडेंट्स पुलिस कलर इति विशिष्ट ध्वज सम्माननं प्रदत्तवान्. प्रेसिडेंट्स पुलिस कलर इति ध्वजः राष्ट्रपति का निशान इति नामना अपि प्रख्यातः. सः कस्मैचित् आरक्षिबलाय प्रदीयमानेषु सर्वोच्च सम्मानेषु अन्यतमः अस्ति. అనేన సమ్మానేన గోవారక్షిబలస్య రాజ్యస్య జనాన్ ప్రతి సమర్పిత సేవా అనుశాసనం ప్రతిబద్ధత చ సమ్మానితా భవతి. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహ సంప్రతి ప్రచలితే అస్మిన్ సమారోహే భాగం గృహ్ణాతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః గుజరాత మహారాష్ట్రయోః యాత్రయై ప్రస్థాస్యతి. వడోదరాయాం ప్రధానమంత్రి 35,00,000 కోటిరూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనం చ కృత్వా ఏతాని రాష్ట్రాయ సమర్పయిష్యతి. మహారాష్ట్రస్య ముంబై నగరే ప్రధానమంత్రి ఐషమః గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణనద్య యువానః మాదక ద్రవ్యాణాం దురుపయోగస్య విరుద్ధం సుదృఢం పక్షం స్వీకర్తుం మాదక ద్రవ్య విహీన సమాజస్య నిర్మాణే చ సక్రియతయా యోగదానం దాతుం ఆహూతవాన్. అసమస్య గువాహాటి విశ్వవిద్యాలయే ఆయోజితే కార్యక్రమే విద్యార్థినః సంబోధయన్ ఉపరాష్ట్రపతిః యువకేభ్యః మాదక ద్రవ్యాణాం విరుద్ధే సంఘర్షే ప్రతిబద్ధతయా స్థాతుం ఆగ్రహం కృతవాన్. సః ఉపస్థితాన్ జనాన్ మాదక ద్రవ్య విహీన సమాజస్య నిర్మాణాయ కార్యం కర్తుం సంకల్పం కారితవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఉక్తవాన్ యత్ యదా సంపూర్ణం విశ్వం అనిశ్చితతాం ప్రతి చింతితమస్తి తాదృశే కాలే భారత లగ్జమబర్గ్ దేశయోః మధ్యే విశ్వసనీయాః సంబంధాః సంతి. డాక్టర్ జయశంకరః అద్య మధ్యాహ్నే నవదిల్ల్యాం లగ్జంబర్గ్ దేశస్య ఉప ప్రధానమంత్రిణా విదేశవ్యాపారమంత్రిణా చ జేవియర్ బెటల్ ఇత్యనేన సహ ఉపవేశనావధౌ వక్తవ్యమిదం ప్రదత్తవాన్. డాక్టర్ జయశంకరః వర్షస్య ప్రారంభే కృతాం స్వకీయాం లగ్జమబర్గ్ యాత్రామపి స్మృతవాన్. విదేశమంత్రి ఉక్తవాన్ యత్ వాణిజ్యం నివేశః విత్తీయ సహకారశ్చ ఉభయోః దేశయోః సంబంధానాం కృతే కేంద్రే స్థితాః సంతి. జేవియర్ బెటల్ స్వీయ సంబోధనె ఉక్తవాన్ యత్ లగ్జంబర్గ్ దేశస్య భారతస్య చ మధ్యే విశ్వసనీయాః సుదృఢాశ్చ సంబంధాః సంతి. శ్రీ బెటల్ అద్య ఉషః కాలే భారతస్య త్రిదివసీయ యాత్రయై నవదిల్ల్యాం సంప్రాప్తవాన్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చల దూరభాష్యతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. రాష్ట్రీయ రాజధాన్యాః సత్యనికేతన క్షేత్రే భవన పతనేన మృతానాం సంఖ్యా సంవర్ధ్య సప్త యావత్ ఉపగతా వర్తతే. అఖిల భారతీయ ఆయుర్విజ్ఞాన సంస్థానేన విజ్ఞాపితం యత్ దుర్ఘటనాస్థలాత్ ద్వాదశ జనాః చికిత్సాలయం నీతాః. తేషు షణ్ణాం పూర్వమేవ మృత్యుః అభవత్. ఏకశ్చ ఉపచారావసరే ప్రాణం అత్యజత్. ఎయిమ్స్ ప్రశాసనేన ప్రత్యపాది యత్ ఏతేషు త్రయః అతి

అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీ. కార్పొరేట్ గవర్నెన్స్ ఈజ్ ఆల్సో సెట్ టు బి ఏ మెకానిజం, రిలేషన్స్ అండ్ ఏ ప్రాసెస్ బై విచ్ ఏ కార్పొరేషన్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ ఈజ్ డైరెక్టెడ్. కార్పొరేట్ గవర్నెన్స్ ఈజ్ అబౌట్ వాట్ ద బోర్డ్ ఆఫ్ ఏ కంపెనీ డస్ అండ్ హౌ ఇట్ సెట్స్ ద వాల్యూస్ ఆఫ్ ద కంపెనీ. దేర్ఫోర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గవర్నెన్స్ ఆఫ్ దేర్ కంపెనీస్. ద షేర్ హోల్డర్స్ రోల్ ఇన్ గవర్నెన్స్ ఈజ్ టు అపాయింట్ ద డైరెక్టర్స్ అండ్ ది ఆడిటర్స్ అండ్ టు సాటిస్ఫై దెమ్సెల్స్ దట్ అన్ అప్రోప్రియేట్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఈజ్ ఇన్ ప్లేస్. కార్పొరేట్ గవర్నెన్స్ ఆబ్జెక్టివ్స్ స్ట్రైవ్ ఫర్ అటైనింగ్ డిస్క్లోజర్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద వే కార్పొరేట్ ఈజ్ గవర్న్డ్. ఎ స్ట్రక్చర్డ్ బోర్డ్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ ఇండిపెండెంట్ అండ్ ఆబ్జెక్టివ్ డెసిషన్స్ అట్ ద హెల్మ్ ఆఫ్ అఫేర్స్. ద డైరెక్టర్స్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ఆల్ ద షేర్ హోల్డర్స్. ఫిక్సింగ్ అకౌంటబిలిటీ ఆఫ్ కంట్రోలర్స్ అండ్ మేనేజర్స్ టువర్డ్స్ అదర్ స్టేక్ హోల్డర్స్. ద బోర్డ్ టు కీప్ ద షేర్ హోల్డర్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ రిలవెంట్ డెవలప్మెంట్స్ ఇంపాక్టింగ్ ద కంపెనీ అండ్ ఫిక్సింగ్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, ఇంటిగ్రిటీ అండ్ ప్రోబిటీ ఇన్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎక్సెట్రా. టు ఎన్ష్యూర్ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఎ కంపెనీ హ్యాస్ టు థింక్ ఆఫ్ 8 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. దే ఆర్ రూల్ ఆఫ్ లా, ట్రాన్స్పరెన్సీ, రెస్పాన్సివ్నెస్, కన్సెన్సస్ ఓరియెంటెడ్, ఇఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ, అకౌంటబిలిటీ, హెల్దీ మేనేజ్మెంట్ ఎన్వైరన్మెంట్, సోషల్ రెగ్యులేటరీ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్. ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ సెక్యూరిటీ ఆర్ సెట్ టు బి ద 3 పిల్లర్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్. దీస్ 3 ఆర్ క్రిటికల్ ఇన్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఎ కంపెనీ. ది ఆల్సో ఫార్మ్ సాలిడ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ అమాంగ్ ఇట్స్ స్టేక్ హోల్డర్స్. ద పర్పస్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఈజ్ టు ఫెసిలిటేట్ ఇఫెక్టివ్ ఎంటర్ప్రీనియల్ అండ్ ప్రూడెంట్ మేనేజ్మెంట్ దట్ కెన్ డెలివర్ ద లాంగ్ టర్మ్ సక్సెస్ ఆఫ్ ద కంపెనీ. కార్పొరేట్ గవర్నెన్స్ ఎన్ష్యూర్స్ ట్రాన్స్పరెన్సీ విచ్ ఎన్ష్యూర్స్ స్ట్రాంగ్ అండ్ బ్యాలెన్స్డ్ ఇకనామిక్ డెవలప్మెంట్. దిస్ ఆల్సో ఎన్ష్యూర్స్ దట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ షేర్ హోల్డర్స్, మెజారిటీ యాజ్ వెల్ యాజ్ మైనారిటీ షేర్ హోల్డర్స్ ఆర్ సేఫ్ గార్డెడ్. కార్పొరేట్ గవర్నెన్స్ హ్యాస్ ఎ బ్రాడ్ స్కోప్. ఇట్ ఇంక్లూడ్స్ బోత్ సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్. కార్పొరేట్ గవర్నెన్స్ ఎంకరేజెస్ ఎ ట్రస్ట్వర్దీ, మోరల్ యాజ్ వెల్ యాజ్ ఎథికల్ ఎన్వైరన్మెంట్. ద నీడ్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఈజ్ డ్యూ టు సర్టెన్ చేంజింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద బిజినెస్ అండ్ ద మార్కెట్. ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ షేర్ హోల్డర్స్. టుడే ఎ కంపెనీ హ్యాస్ ఎ వెరీ లార్జ్ నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద నేషన్ అండ్ ఈవెన్ ద వరల్డ్, అండ్ ఎ మెజారిటీ ఆఫ్ షేర్ హోల్డర్స్ బీయింగ్ అన్ఆర్గనైజ్డ్ అండ్ హ్యావ్ అన్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ కార్పొరేట్ అఫేర్స్. ద సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ చేంజింగ్ ఓనర్షిప్ స్ట్రక్చర్. ద ప్యాటర్న్ ఆఫ్ కార్పొరేట్ ఓనర్షిప్ హ్యాస్ చేంజ్డ్ కన్సిడరబ్లీ ఇన్ ద ప్రజెంట్ డే టైమ్స్ విత్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారెన్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్, అండ్ మ్యూచువల్ ఫండ్స్ becoming largest shareholders. These investors have become the greatest challenge to corporate managements, forcing the latter to abide by some established code of corporate governance to build up its image in society. The third factor is corporate scams or scandals. Corporate scams or frauds in the recent years of the past have shaken public confidence in corporate management. The event of Harshad

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చలనచిత్ర గీతం విందాం. అంతకంటే ముందు ఈరోజు రాత్రి 7:15 ప్రసారం కానున్న ఇల్లు వాకిలి లైవ్ ఫోనిన్ అంశాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాం. ఈనాటి లైవ్ ఫోనిన్ విషయాంశం ప్రస్తుత పంటలపై ఎల్నినో ప్రభావం, పంటల సంరక్షణకై సమర్థ నీటి యాజమాన్యపు ఆవశ్యకత. ఈ విషయం గురించి రాజేంద్రనగర్ నీటి యాజమాన్యం సంచాలకులు, సహజ వనరులు పర్యావరణ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారు రైతు సోదరుల సందేహాలకు నేరుగా సమాధానం ఇస్తారు. మా కేంద్రం ఫోన్ నెంబర్లు 040 హైదరాబాద్ ఎస్టేట్ కోడ్ జత చేస్తూ 2324 0852, మరొక నెంబరు 2324 0853. ఈ రెండు నెంబర్లకు మీరు ఫోన్ చేయొచ్చు ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో. ఇప్పుడు ఒక చలనచిత్ర గీతం.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:50, ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి

0: ఈనాటి కార్యక్రమంలో వరి సాగు విధానానికి సంబంధించిన వివరాలు వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో

0: నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఇప్పుడు వినండి వరి సాగు విధానం. ఈ విషయం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మి గారు అందిస్తున్న వివరాలు.
2: మన తెలంగాణ రాష్ట్రంలో గమనించుకున్నట్లయితే వరి అనేది ప్రధానమైన పంట. కొన్ని సంవత్సరాల నుండి పరిశీలించుకున్నట్లయితే వరి సాగు విషయంలో మన తెలంగాణలో ఖరీఫ్ మరియు రబి రెండు కాలాల్లో మనం గమనించుకున్నట్లయితే, అంటే వానాకాలము మరియు యాసంగి గమనించుకున్నట్లయితే, వరి సాగు అనేది పెరుగుతూ వస్తుంది. అంటే వరి సాగు చేయడంలో నీటి లభ్యత కావచ్చు, తర్వాత మనకి అన్ని లభ్యమయ్యే వనరుల వల్ల కావచ్చు. అదేవిధంగా మనకి వరి సాగు చేసే విధానం చాలా సులభవంతమైనది కాబట్టి వరి సాగు విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా దిగుబడులు కూడా, మంచి దిగుబడులు అనేది మనం పొందుతున్నాము. అయితే వానాకాలంతో పోలిస్తే మనకి యాసంగిలో కొంతవరకు మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, సాగు విస్తీర్ణం అనేది తక్కువగా ఉండేది ముందు సంవత్సరాలలో. అయితే ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణలో పోయిన వానాకాలం మనకి దాదాపు 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మనకి వరి సాగు జరిగింది. ఈ యాసంగిలో కూడా అదేవిధంగా సాగు జరుగుతుంది, దాదాపుగా అదే విస్తీర్ణం. అయితే మన రైతు సోదరులందరూ కూడా ఒకటి ముఖ్యమైన పాటించవలసిన విషయాన్ని ఈరోజు మనం గమనించుకున్నట్లయితే, వరిలో కొన్ని మనం మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమేమి మెలకువలు పాటించాలి అని అంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనించుకున్నట్లయితే యూరియా అనేది మనకి లభ్యత అనేది ఎంతవరకు ఉన్నది అనేది గమనించుకుంటే, యూరియా లభ్యత అనేది కొద్దిగా తగ్గుతున్న ఈ క్రమంలో మన రైతు సోదరులు అంటే సిఫారసు చేసిన మేరకు ఎరువులు, అంటే ఎరువులు, యూరియా ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే యూరియా ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మొక్క అనేది బాగా పెరుగుతుంది, ఎదుగుదల బాగా ఉంటుంది, ఏపుగా ఉంటుంది, పిలకలు ఎక్కువగా వస్తాయి, ఎత్తు బాగా పెరుగుతుంది. కానీ అలా పెరిగినప్పటికీ రైతులు అనుకుంటారు ఏమని అంటే, దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అని అనుకుంటారు. కానీ మనం గమనించినట్లయితే దిగుబడి అనేది ఎక్కువ రాకపోగా దిగుబడి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే, మొక్క ఏపుగా పెరుగుతుంది, ఎత్తుగా పెరుగుతుంది, పంట బాగా కనిపిస్తుంది, కానీ మనకి ఆ పిలకల నుంచి ఆ కంకి వేసే స్వభావం అనేది తగ్గిపోతుంది. ఇది మన రైతు సోదరులు గమనించుకోవాలి. అదేవిధంగా యూరియా ఎక్కువ వాడకం వల్ల ఏం జరుగుతుందంటే, అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే తెగుళ్ళు కానీ వ్యాధులు కానీ మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే వాడుకోవాలి. అంటే మనకి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు అనేవి మనకి వరిలో అవసరమవుతాయన్నమాట. అంటే 1.5 బస్తా యూరియా అనేది మనకి సరిపోతుంది ఒక ఎకరానికి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతు సోదరులు ఏంటంటే 2 బస్తాలు 3 బస్తాలు 4 బస్తాలు ఇలా యూరియా ఎకరానికి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన మట్టిలో గనక నత్రజని పోషకం లభ్యత గనక మనం గమనించుకున్నట్లయితే మధ్యస్థ స్థాయి వరకు లభ్యత అనేది ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము సిఫారసు చేసిన మేరకు మనము నత్రజని ఎరువులు వాడాలి. ఇది మన రైతు సోదరులందరూ గమనించుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే భూసార పరీక్షలు చేసుకోవాలి. భూసార పరీక్షలు మనకి ఇప్పుడు సాయిల్ హెల్త్ యూనిట్స్, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మనకి. అవి మనకి తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కావచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే మీరు మట్టి పరీక్ష గనక చేయించుకున్నట్లయితే దానిలో మనకి పోషకాల లభ్యత అనేది తెలుస్తుంది. నత్రజని ఎంత ఉన్నది, భాస్వరం ఎంత ఉన్నది, పొటాష్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఉన్నది అనేది లభ్యత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే నత్రజని

రూల్, అంటే యూరియా ఎంత వేసుకోవాలి పొలంలో, భాస్వరం ఎంత వేసుకోవాలి, పొటాష్ ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా గమనించి మనం చేసుకోవాలి. అంటే ఇదంతా ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనము యూరియా ఎరువుల వాడకం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మనము యూరియా

0: వల్ల మనకి సాగు ఖర్చు అనేది పెరుగుతుంది. మరి సాగు ఖర్చును మనం తగ్గించుకునే కొన్ని ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే స్వయంగా వరిని మనం ఉత్పత్తి చేసుకోవడం. వరి విత్తనోత్పత్తి అంటారు. ఈ స్వయంగా మనం విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడం వల్ల సాగుకయ్యే ఖర్చుని మనం తగ్గించుకోవచ్చు. అది ఎలాగా అంటే, ఇప్పుడు మన రైతు సోదరులు ఒక ఎకరానికి సరిపోయే విత్తనం ఏదైతే ఉందో అది విత్తనాభివృద్ధి సంస్థల నుంచి, తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, ప్రైవేట్ కంపెనీల నుంచి తీసుకుంటూ ఉన్నారన్నమాట. అంటే మరి మనం గమనించుకున్నట్లయితే మొదటి దశ విత్తనం ఉంటుంది, రెండో దశ విత్తనం అంటే బ్రీడర్ విత్తనం ఉంటుంది, ఫౌండేషన్ విత్తనం ఉంటుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకు ఉదాహరణకి ఫౌండేషన్ విత్తనం ఒక 10 కిలోల విత్తనం, ఒక ఎకరానికి ఖర్చు అయ్యే విత్తనం 770 రూపాయల వరకు మనకు ఉన్నది సన్నగింజ తీసుకుంటే. మరి దొడ్డు గింజ 20 కిలోల విత్తనం అయితే 1750 రూపాయలు ఉన్నది. అదేవిధంగా బ్రీడర్ విత్తనం తీసుకున్నట్లయితే 2300 వరకు ఉన్నది. అంటే ఒక ఎకరానికి మనం విత్తనానికి అంత ఖర్చు పెడుతున్నాము. ఇలా చూసుకుంటే చిన్న కమతాలు పెద్ద కమతాలు ఉన్న రైతులు ఉన్నారు. 10 ఎకరాలు, 5 ఎకరాలు, 7 ఎకరాలు, 15 ఎకరాలు, ఇలా అన్ని ఎకరాలకి సరిపోయేంత విత్తనాన్ని కొనాలి అని అంటే ఖర్చు భారీగా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన రైతు సోదరులు వారికి కావలసిన విత్తనాన్ని స్వయంగా వారి పొలంలో చేసుకున్నట్లయితే విత్తనానికి అయ్యే ఖర్చుని వాళ్ళు తగ్గించుకో మంచి దిగుబడులు కూడా సాధించుకోవచ్చు.
1: వరి సాగు విధానం ఈ విషయమై రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. రేపు సాయంకాలం 6:50 ప్రసారమయ్యే కార్యక్రమంలో పంటల్లో ఆశించే రెక్క పురుగుల నివారణ గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల కీటక శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ ఏ రామకృష్ణ గారు తెలియజేసే వివరాలు వినొచ్చు. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి కార్యక్రమంలో లైఫ్ ఫోన్ అందిస్తున్నాం. ప్రస్తుత పంటలపై ఎల్నినో ప్రభావం, పంటల సంరక్షణకై సమర్థ నీటి యాజమాన్యపు ఆవశ్యకత గురించి శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారు రైతు సోదరుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం 10:00 శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక చలనచిత్ర గీతం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరొక దక్షిణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, విద్యా సంస్థల విలువ ర్యాంకింగ్స్లో కాకుండా సమాజంలో తెచ్చే మార్పులోనే ఉంటుందన్నారు. అస్సామీ, తమిళ భాషల మధ్య సాంస్కృతిక సాహిత్య మార్పిడిని పెంచాలని సూచిస్తూ ఉన్నత విద్యలో ఆవిష్కరణల అవసరం ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయన 110 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, చంద్రకాంత అభిదాన్, భూపెన్ హజారికా పుస్తకాలను ఆవిష్కరించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రమాణం చేయించారు. అస్సాంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 2 స్థానాలకు, పుదుచ్చేరిలో 1 స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదలవుతుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో

0: 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మనిర్భరత, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడ్టెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality healthcare, but we provide wellness and healthcare to the world from India.
0: వ్యవసాయ సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ఉపాధికి కృషి విజ్ఞాన కేంద్రాలు కేంద్ర బిందువులుగా మారాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడంపై ఈరోజు సమీక్ష నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 2027 మార్చి నాటికి 300 KVKల మౌలిక వసతులను ఆధునీకరించాలని, డిసెంబర్ 2028 నాటికి అన్ని కేంద్రాల్లో ఇంక్యుబేషన్ కమ్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సిబ్బంది ఖాళీల భర్తీ, నిధుల మద్దతు ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అమలుకు రాష్ట్రాలు తగిన ఆర్థిక సహాయం అందించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. గోవా తలైగామ్లోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని అమిత్ షా అందజేశారు. సైబర్ నేరాల బాధితుల కోసం 12 భాషల్లో పనిచేసే ఏఐ వాయిస్ అసిస్టెంట్ను, 1930 హెల్ప్ లైన్ను కూడా ప్రారంభించారు. అత్యవసర స్పందన సమయం తగ్గినందుకు, శిక్షల శాతం పెరిగినందుకు గోవా పోలీసుల సేవలను మంత్రి ప్రశంసించారు.
2: గోవా పోలీస్ కీ సేవా రాష్ట్రపతి జీ కే దియే హువే నిశాన్ కే సాథ్ దేశ్ భర్ కీ పోలీస్ కీ కతార్ మే ఖడీ హై. యే గౌరవ్ జిన్ జిన్ రాజ్యో కీ పోలీస్ కో మిలా వో పోలీస్ కే గౌరవశాలీ ఇతిహాస్, సాహస్ ఔర్ సమర్పణ కే కారణ హీ రాష్ట్రపతి మహోదయ నే గోవా కో ప్రెసిడెంట్ కలర్ సే సన్మానిత్ కర్నే కా కామ్ కియా.
0: అంతకు ముందు పణజీలో జరిగిన 28వ పశ్చిమ మండల సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. ఇస్రో ప్రభుత్వ సంస్థేనని, ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, నూతన అంతరిక్ష విధానం కింద కార్యకలాపాలను విస్తరించేందుకు మాత్రమే ప్రైవేటు రంగాన్ని భాగస్వాములను చేస్తున్నామని, ఇస్రో ప్రాధాన్యత పెరిగిందని, ప్రభుత్వ బడ్జెట్ నిధులు సరిపోతాయని తెలిపారు.
3: ISRO is not private. ISRO is a government organization and we are working for government investment and we are working there. One of the mandates to inspire ISRO and NCLs to grow the space ecosystem. With respect to the budget, whatever ISRO needs per year, government is allotting. There is no shortage of budget.
0: InSpace chairman పవన్ గోయంకా మాట్లాడుతూ, ఇస్రోలో శాస్త్రవేత్తల నిష్క్రమణ సాధారణ పరిమితిలోనే ఉందని, సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన గాలి ప్రాథమిక అవసరమని, అది పర్యావరణ సదుపాయం కాదని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ అన్నారు. ఈరోజు అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛవాయు దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గాలి కాలుష్యానికి సరిహద్దులు లేవని, వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ వ్యర్థాలు దీనికి ప్రధాన కారణాలని పేర్కొంటూ, వీటి నివారణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం కింద ఉత్తమ ప్రతిభ కనపరిచిన నగరాలకు స్వచ్ఛవాయు సర్వేక్షణ్ అవార్డులను అందించారు. సరైన ప్రణాళిక, క్షేత్రస్థాయి అమలుతో పరిపూర్ణ వాయు నాణ్యత సాధ్యమేనని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ను ప్రారంభిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థిక సమ్మేళనంలో భారతదేశ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా

0: పౌరులు, సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు విశ్వసనీయ సమ్మిళిత ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో దృష్టి సారిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్టాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, గంగానదీ తీర ప్రాంత పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తాంధ్ర, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 3వ దశలో ఈరోజు ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ విలువిద్య వ్యక్తిగత విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లి భారత్కు పతకాన్ని ఖాయం చేశారు. పూర్తిగా భారతీయుల మధ్య జరిగిన సెమీఫైనల్స్లో జమ్మూకు చెందిన శీతల్ దేవి సరితపై 145-143 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆమె కజకిస్తాన్కు చెందిన ఐజాదా సిదాన్తో పోటీ పడతారు. మరోవైపు కాంస్య పతక పోరులో చైనాకు చెందిన వాంగ్ హుయిటింగ్తో సరిత తలపడతారు. దీంతో భారత్కు మరొక పతకం అందించే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశు విజ్ఞానం శీర్షికన లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని అందిస్తున్నాం. ఈనాటి విషయం, ప్రస్తుత పంటలపై ఎల్నినో ప్రభావం, పంటల సంరక్షణకై సమర్థ నీటి యాజమాన్యపు ఆవశ్యకత. ఈ విషయమై రాజేంద్ర నగర్ నీటి యాజమాన్యం సంచాలకులు, సహజ వనరులు, పర్యావరణ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారు మా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో సంభాషించే ముందు ఒక ప్రకటన విందాం.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: మా కేంద్రం ఫోన్ నెంబర్లు 2324-0852, మరొకటి 2324-0853. హైదరాబాద్ ఎస్టీటీ కోడ్ 040 జత చేసి మీరు ఇప్పుడు ఫోన్ చేయవచ్చు. మా స్టూడియోలో మా కార్యక్రమ అధికారి డాక్టర్ భూక్షా వీరన్న అందుబాటులో ఉన్నారు. ఇక మనం డాక్టర్ గారితో మాట్లాడదాం.
3: శ్రోతలకు నమస్కారం. ఇల్లు వాకిలి ఈ కార్యక్రమంలో మనతో డాక్టర్ బి రాములు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్
4: నమస్కారం అండి.
3: ప్రస్తుత పంటలపై ఎల్నినో ప్రభావం, పంటలలో సమర్థ నీటి యాజమాన్యం ఆవశ్యకత. తెలంగాణ రాష్ట్రంలో వర్షాధార వ్యవసాయం ప్రాముఖ్యతను మనము తెలుసుకుందాం. సార్ వివరంగా తెలియజేయండి సార్.
4: ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రము వ్యవసాయ ఆధారిత రాష్ట్రము. దాదాపు మనకు 60-70% వరకు మన రైతు

0: వర్షాధార వ్యవసాయంపైనే వారి యొక్క జీవనోపాధి ఆధారపడి ఉంటుంది. అయితే మనకు ఉన్న ఈ 1,32,00,000 ఎకరాల సాగు విస్తీర్ణంలో దాదాపు 60% వరకు, అంటే ఒక 80 లక్షల ఎకరాల వరకు కూడా మనము ఈ వర్షాధార వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది. ఈ మన రాష్ట్రానికి వ్యవసాయం పనులు ముఖ్యంగా మనకు ఖరీఫ్ కాలంలో జూన్ మాసం నుండి సెప్టెంబర్ మాసం వరకు మనకు ఈ వర్షాకాలంగా మనం పరిగణిస్తాము. మరి ఈ సంవత్సరం ముఖ్యంగా మనకు ఈ 2026 వానాకాలాన్ని కనుక గమనించుకున్నట్లయితే.
1: హలో సార్, ఇప్పుడు ఒక రైతు లైన్లో ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: సోమయ్య, కందగట్ల గ్రామం, ఆత్మప్రదేశ్ మండలం, సూర్యాపేట జిల్లా నుండి.
1: సార్ మీ ప్రశ్న చెప్పండి సార్, సార్ సమాధానాలు ఇస్తారు.
2: నమస్కారం సార్.
0: నమస్కారం. నమస్కారం సోమయ్య గారు, చెప్పండి
2: సార్. ఇప్పుడు తెలంగాణ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని కూడా అనుకోండి, ఈ రెండు రాష్ట్రాల మీద ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఏ ఏ పంటల మీద ఉంటుంది ఈ ఎల్నినో ప్రభావం? ఏ సమయం వరకు ఉంటుంది చెప్పండి.
0: ఇప్పుడు మనకు ఈ ఎల్నినో అంటే మనకు ఏదైతే పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయి మనకు ఏదైతే మనకు వర్షాకాలం ప్రారంభానికి జూన్ మాసానికి మన దగ్గర వేడి వాతావరణం ఉండి పసిఫిక్ మహాసముద్రంలో చల్లని వాతావరణం ఉంటుంది. ఆ పసిఫిక్ మహాసముద్రంలో చల్లని వాతావరణంతో కూడిన ఈ పవనాలు, సముద్ర పవనాలు మన వైపు వస్తే మనకు వర్షాకాలం ప్రారంభమై జూన్ మాసం నుంచే వర్షాలు మొదలవుతాయి. అయితే ఈ సంవత్సరం అనూన్యంగా పసిఫిక్ మహాసముద్రంలోనే విపరీతమైన వేడి గాలులు, సముద్ర ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండటం వల్ల అక్కడ ఉన్న ఈ ఋతుపవనాల కదలిక మందగించి మన వైపు ఏదైతే రావాలి, జూన్ జూలై మాసానికి రావాలో అవి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. ఇది మనము ముఖ్యంగా మనకు ఏప్రిల్ మే మాసంలోనే రైతులకు ముందస్తు సమాచారం ఏదైతే మనకు ప్రపంచ వాతావరణ సంస్థ కానీ లేకపోతే మన భారతదేశం యొక్క వాతావరణ సంస్థ కానీ మన ప్రభుత్వ పరంగా వ్యవసాయ శాఖ తరపు కూడా రైతులందరికీ కూడా ముందస్తుగానే సమాచారం అందించి కొద్దిగా మన పంటల ప్రణాళిక కానీ నీటి వనరుల యొక్క లభ్యతను పట్టుకొని మనము కొద్దిగా వరి పంట తగ్గించుకుంటూ ఇతర తక్కువ నీటి ఉపయోగించుకునే పప్పుదినుసు పంటలు కానీ నూనె గింజ పంటలు కానీ చిరుధాన్యాలు కానీ సాగు చేసుకోవాలనేది మనము గవర్నమెంట్ పరంగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మనకు ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఏదైతే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యి దాదాపు 4 నెలలు కావస్తుంది, ఇక ముందు 2-3 నెలల వరకు కూడా ఈ యొక్క ఎల్నినో ప్రభావం దాదాపుగా ఫిబ్రవరి 27 వరకు కూడా కొనసాగుతుంది అనేదే మనకు ఇప్పుడున్న సమాచారం. అయితే వేరొక ఒక అంచనా ప్రకారం ఏంటంటే మనకు ఈ ఎల్నినోనే కాకుండా మనకు ఏదైతే ఈ హిందూ మహాసముద్రంలో మనకు ఈ డైపోల్ న్యూట్రల్ అని ఇంకొక మనకున్న ఈ లోకలైజ్డ్ సముద్ర మార్గ సముద్రం యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలు కొంచెము మారిపోతుంటాయి, ఇవి కొంచెం పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశం కొంతవరకు ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తే మనకు ఏదైతే ఈ వచ్చే 3-4 నెలల వరకు కూడా ఈ ఎల్నినో ప్రభావం ఇంకా దృఢంగా అవుతుందనే దాన్ని కొంచెం ఇది సన్నగిల్ల చేస్తుంది. అప్పుడు మనకు అలానే మనకు గత అనుభవాలు పూర్వకంగా కూడా మనం గమనించినట్లయితే మనకు అక్టోబర్ నవంబర్ మాసంలో కొద్దిగా తుఫాన్లు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. వీటిని మనము గమనించుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న దానికి మనము అంత పానిక్ అనేది చెప్పటలేం కానీ ఉన్న నీటిని కొంచెం ఇంకొక 2 నెలల వరకు మనం ఎప్పుడైతే ఈ వానాకాలం వేసుకున్న పంటలను కనుక మనం కొంచెం కాపాడగలుగుతుంటే వచ్చే రబీ కాలానికి కొంచెం మనకు మళ్ళీ కాలం మారి ఇలానే తుఫాన్లో లేకపోతే మనకు ఈ హిందూ మహాసముద్రంలో కొంచెం న్యూట్రల్ పరిస్థితులు కనుక ఏర్పడితే కొంచెం ఈ ఎల్నినో ప్రభావం అనేది సన్నగిలుతుంటుంది.
1: సార్ ఇప్పుడు వర్షాధార వ్యవసాయంలో వర్షపు నీరు యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మనకు చాలా నీరు అవైలబుల్గా ఉంటుంది వర్షం పడుతున్న కొద్దీ, అంటే ముందస్తు జాగ్రత్తగా ఆ వర్షాధారం అంటే ఎక్కువ వ్యవసాయపు నీరు అంటే వర్షపు నీరు రావటం ఇలాంటివి వచ్చినప్పుడు రైతులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: అయితే ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఈ ఉన్న ఈ వర్షాపాతం దాదాపు మనకు 900 పైన కూడా సరాసరి వర్షపాతం మనకు వివిధ ప్రాంతాలలో మనకు అందుతుంది. అయితే మనకు మన రాష్ట్రంలో ఉన్న ఈ వివిధ నేలల పరిస్థితులు కనుక గమనించినట్లయితే మనకు ఉత్తర తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకు ఎస్వైల్ నల్గొండ, నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ డిస్టిక్లలో మనకు వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇప్పుడు మధ్య తెలంగాణ జిల్లాలు వరంగల్, ఖమ్మం, మెదక్ ఇలాంటి దగ్గర మనకు 800 నుంచి 1000 వరకు ఉంటుంది. మరి మనకు ఏదైతే ఈ దక్షిణ తెలంగాణ జిల్లాలు అయితే మనకు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి దాదాపు మనకు 800 లోపే ఈ సంవత్సరం సరా

0: సరాసరి వర్షపాతం ఉంటుంది. దీంట్లో మనకు దాదాపు ఒక 80% వరకు మనకు నైరుతి ఋతుపవనాల ద్వారానే దాదాపు 4 నెలల కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ మాసంలోనే మనకు వర్షం అందుతుంది. అయితే మనకు ఈ నేలల పరిస్థితి కూడా చూసినప్పుడైతే మనకు మన రాష్ట్రంలో దాదాపు ఒక 50 నుంచి 60% వరకు ఇసుక నేలలు, అంటే తేలికపాటి ఇసుక నేలలు లేదా ఎర్ర నేలలు ఉంటాయి కాబట్టి ఇవి నీళ్ళని ఎక్కువ నిలుపుకోలేవు. మనకు ఈ ఇల్నినో పరిస్థితులలో ఒక్కోసారి మనకు వస్తే ఉధృతంగా వర్షాలు వచ్చి వరదలు వస్తాయి, లేకపోతే ఎక్కువ కాలం పాటు మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడి బెట్ట పరిస్థితి నెలకొంటాయి. కాబట్టి మనకు ఈ తేలికపాటి నేలలలో మనకు వర్షం ఎక్కువ పడ్డప్పుడు వరదను మనము మన పొలంలో నిలుపుకోవాలనుకుంటే మనం చిన్న చిన్న కాలువలకు కానీ గట్లకు కానీ అడ్డం వేసుకొని మన వరద ద్వారా మన నేల కోత గురి కాకుండా కాపాడుకొని వీలైనంత వరకు మన వర్షాన్ని మన పొలంలో ఇంకించుకోవడం ఒక మార్గం. లేదు అంటే మనకు ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి మనకు వాళ్ళకు అడ్డంగా మనం ఎక్కడన్నా ఒక చిన్న కుంటను కానీ ఒక కాంపౌండ్స్ అంటాం వీటిని, మనం 10 మీటర్ల వెడల్పు ఒక 10 మీటర్ల పొడవుతోని ఒక 2 నుంచి 3 మీటర్ల లోతు గాక మనం ఈ గుంటలం గాక తవ్వుకున్నట్లయితే వీటిలో మనకు ఆ వరద రూపంలో ఎక్కువగా వచ్చిన నీటిని నిల్వ చేసుకొని మనకు ఎప్పుడైతే ఇట్లా మధ్యలో మనకు ఎక్కువ కాలం వర్షాభావ పరిస్థితులు ఉండి ఒక 3 నుంచి 4 వారాలు కూడా వర్షం పడకుండా పంట బెట్టకొస్తుందంటే ఈ నీటి కుంటలలో ఉన్న నీటిని మనము మళ్ళీ తిరిగి సాగునీటిగా అందించుకొని పంటలను రక్షించుకునే అవకాశం ఉంటుంది.
1: అదేవిధంగా మీరు చెప్పినట్లుగా వర్షాధార వ్యవసాయంలో పంటలు బెట్టకు గురి కాకుండా చేపట్టాల్సిన తేమ సంరక్షణ చర్యలు ఏ విధంగా ఉండాలంటారు?
0: అయితే ఇప్పుడు మనకు వర్షాధారం అనగానే మన పంటలన్నీ కూడా మనకు వర్షం ద్వారా నీటిని భూమిలోని కింకించుకొని ఆ భూమిలో ఉన్న నీటిని పంటలు వేర్ల ద్వారా తీసుకుంటాయి. అయితే మనము పొలంలో ఒక పంట మొక్కలే కాకుండా వివిధ రకాలైన కలుపు మొక్కలు కూడా ఉంటాయి. కాబట్టి మొదట మనం చేయవలసింది ఏంటంటే వర్షాధారంగా ఎంతైతే తేమ మన భూమి పొరలలో మొక్కకు వేర్లకు దగ్గర అందుబాటులో ఉన్నామో ఆ తేమను వీలైనంత వరకు మనం నష్టపోకుండా కాపాడుకోవాలి. అంటే మనకు బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఈ భూమి పొరలలో ఉన్న తేమ వేడి రూపంలో ఆవిరై బయటకు వస్తుంటుంది. కాబట్టి మనము కాలానుగుణంగా పంట వేసిన దగ్గర నుంచని వీలైనంత వరకు మనం అంతర్కృషి అంటే గుంటక కానీ దంతితోను కానీ మనము పైపైన మన యొక్క నేలను కనుక మనము కొంచెం గుళ్ళగా చేసినట్లయితే ఈ గుళ్ళైన నేలనే పైన ఒక పొరగా ఏర్పడి లోపలి పొరలో ఉన్న తేమను మనకు బయటకు ఆవిరి రూపంలో పోకుండా కాపాడుతుంటుంది. అలానే మనకు మల్చింగ్ అంటాం, అంటే పంట యొక్క వ్యర్థాలు కానీ లేదా ప్లాస్టిక్ షీట్లు కానీ మనము ఈ పంటల వరుసల మధ్యలో భూమిపై కప్పుకున్నట్లయితే మనకు కలుపు నివారణ కూడా చేపట్టినవడతాం. అలానే ఆవిరి రూపంలో తేమ ఏదైతే బయటి వాతావరణంలో పోకుండా కూడా మనం నివారించిన వారు అవుతాము. అయితే ఈ ప్లాస్టిక్ షీట్స్ కూడా మనకు ప్రభుత్వ పరంగా కొంత సబ్సిడీ కూడా అందుతుంటుంది. ఇలానే కాకుండా మనకు ఎక్కడెక్కడైతే ఈ పంటకు నీటి ఎద్దడి వస్తుంది అని మనకు తెలిసినట్లయితే ఇంతకుముందు మనం చెప్పినట్టు మొక్క నీటి అవసరాలు కూడా మనకు మొదటి నుంచేనే కాకుండా వాటి యొక్క కొన్ని సున్నిత దశలు ఉంటాయి. కాబట్టి ఆ సున్నిత దశలలో మొక్క బెట్ట గురి కాకుండా మనం చూసుకోవాలి. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు మనము అంతర్కృషి చేయడము, తర్వాత మల్చింగ్ చేసుకోవటము, ఇంకా వీలైతే మనకు ఈ కలుపు మొక్కలు కూడా ఏపుగా తొందరగా మన పంట మొక్కల కన్నా పెరిగి ఆ ఉన్నతేమని అవే ముందు ఉపయోగించుకుంటాయి. కాబట్టి మనకు మనుషుల ద్వారా కానీ మనకు గుంటక ద్వారా కానీ లేకపోతే మిషనరీ ద్వారా కానీ కలుపు మందులు ఉపయోగించి కానీ కలుపును మనము సమర్థవంతంగా సకాలంలో తీసుకున్నట్లయితే ఆ భూమిలో ఉన్న తేమను మనం ఎక్కువ కాలం సంరక్షించి పంటకు అందించే అవకాశం ఉంటుంది. మరి ఇలానే కాకుండా ఈ బెట్ట పరిస్థితులలో మనకు మొక్క మొలిసింది పెరుగుతుంది కానీ బెట్ట ఉన్నప్పుడు మొక్క యొక్క ఆరోగ్యం కూడా అంత సమర్థ బాగుండదు. కాబట్టి దాని యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి మనం ఎప్పుడైతే కొద్దిగా వర్షం పడి కొద్దిగా తేమ అవైలబిలిటీ ఉంటుందో నేలల్లో మనము దాదాపు మనకు పైపాటిగా వేసే ఒక 25 కిలోల నుంచి 30 కిలోల యూరియాను కనుక వేస్తే అంతకుముందు బెట్ట గురైన మొక్క మళ్ళీ పుంజుకొని ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి ఎక్కడైతే ఈ తేమ ఉండదు, వర్షం పడే అవకాశం కూడా లేదంటే మనం పైపాటిగా పంట మొక్కలపై పిచికారీ కూడా మనము వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ మొక్కను దృఢత్వాన్ని పెంచడానికి మనకు 2% యూరియాను కానీ లేదా 1% పొటాషియం నైట్రేట్ కానీ మనకు వారం విడిచి వాడడం 1-2 సార్లు కనుక మనం పైపాటిగా మొక్క ఆకులపై కనుక మనం పిచికారి చేసినట్లయితే కొంతవరకు మొక్కను ఈ బెట్ట పరిస్థితుల నుంచి బయట పడేయటానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మీరు చెప్పినటువంటి ఈ బెట్టను అధిగమించడంలో తీసుకున్న జాగ్రత్తలు ఈయన ఉన్నప్పటికీ కూడా తేమ సున్నిత దశలు

0: మిరప యొక్క సున్నిత దశలు అనగా ఏమిటి? అవి ఏ విధంగా ఉంటాయి? వివిధ పంటలలో తేమ సున్నిత దశ ఏ విధంగా ఉంటుంది?
1: మనకు మొక్క మనము భూమిలో పెట్టి మొలిసిన దగ్గర నుంచని దాని కాత పూత మొత్తం కంప్లీట్ చేసుకొని మనము పంట కోసే కాలం వరకు కూడా వాటి యొక్క పంట యొక్క నీటి అవసరాలు ఒక విధంగా ఉండవు. మనకు మొదట మొలిసిన తర్వాత ఏదైతే మనకు చిన్న మొక్కగా ఉంటుందో దాని నీటి అవసరాలు కూడా తక్కువగా ఉంటాయి. మెల్లమెల్లగా అది ఆకులు కొమ్మలు విస్తరించుకున్న కొద్దీ ఆ శాఖే దశ నుంచి మనకు పూత పిండ దశకు వచ్చినప్పుడు మొక్క యొక్క ఆకులు ఎక్కువ విస్తరించి ఉంటాయి, కాండం విస్తరించి ఉంటాయి. అట్లనే దానికి దానికి ప్రత్యుత్పత్తి దశకు చేరుకుంది కాబట్టి చాలా పంటలలో మనకు పూత దశ, తర్వాత కాయ లేదా పిండ దశ, తర్వాత కాయగట్టు ఆ గింజకట్టు దశ చాలా మటుకు తేమకు కానీ లేదా నీటికి కానీ సున్నిత దశలు. అంటే ఈ దశలలో మనము ఎక్కువ మొక్కకు నీటి అందించాలని కాదు, ఆ ఉన్న నీటిని ఈ దశల్లో కనుక మనం పంటకి ఇవ్వకుండా దానికి బెట్టకు కనుక గురి చేసినట్లయితే ఆ ప్రత్యేకమైన దశలో దానికి కావాల్సిన నీటి అందదు కాబట్టి మొక్క యొక్క పెరుగుదల ఆగిపోతుంది, పరపరగా సంపర్కం ఆగిపోతుంది. తద్వారా మనకు గింజ కూడా నిండు కట్టకుండా మనకు ఎక్కువ తాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా నీటి వనరులు మనకు నీటి వసతి కనుక ఉన్నట్లయితే ఇలా ప్రతి పంటలో కూడా మనం గమని ముఖ్యంగా మనకు ఇప్పుడు వేరుశనగ పంట చూస్తే ఊడలు దిగే దశ, గింజకట్టు దశ, అలానే మనకు పప్పుదినుసు పంటలు చూసినట్టే పూత దశ, గింజకట్టు దశ. ఇలాంటి దశలలో మనకు ఉన్న నీటిని కొద్ది మొత్తంలోనే మనము ఆ పంటకు అందించినట్లయితే ఆ సున్నిత దశ నుంచి అది బయటపడి మనకు మంచి ఉత్పత్తి ఇచ్చే అవకాశం, దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది.
0: తేమ సున్నిత దశలను అంటే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా వర్షాధార వ్యవసాయంలో నీటి గుంటలు, వీటి యొక్క ఆవశ్యకత ఏ విధంగా ఉంటుంది? మొక్క ఈ నీటి గుంటల్ని వినియోగించుకొని ఏ విధంగా ఎదగాలి అనే దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయి?
1: అయితే మనకు మొదట ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ముఖ్యంగా మనకు ఈ వర్షాధార వ్యవసాయంలో రెండు మనకు పరిస్థితులు కనిపిస్తాయి. ఒకటి వస్తే ఒకటేసారి వరుసగా విపరీతంగా వర్షాలు పడి మనకున్న నేల ఇంకే గుణానికన్నా ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి వరద రూపంలో నీరు బయట పొలాలకు వెళ్ళిపోతుంటుంది. ఇంకొక పరిస్థితి ఏంటంటే మనకు వర్షాలు ఆగి దాదాపు 2-3 వారాల వరకు కూడా మళ్ళీ మనకు వర్షం కురవక బెట్ట నెలకొంటుంది. కాబట్టి ఈ ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఈ వరద నీటిని మనం వృధాగా పొనియకుండా మన పొలంలోనే ఎక్కడో దగ్గర మనకు వాళ్ళను చూసుకొని ఒక గుంటలో కనుక నిల్వ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే తదుపరి మళ్ళీ మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వర్షాలు మనం ముఖం చాటేసినప్పుడు అప్పుడు పంటను మనము ఈ బెట్ట పరిస్థితులు కానీ కరువు నుంచి కానీ రక్షించాలనుకుంటే మనకు బావులు లేవు, కాలువలు లేవు, మొక్క బెట్టకు గురైంది, అప్పుడు ఈ మన పంట పొలంలో ఉన్న ఈ గుంటల్లోని నీటిని మనం గాక ఉపయోగించేసేసి ముఖ్యంగా మనకు ఈ తుంపర సేద్యం ద్వారా కానీ లేకపోతే కాలువ విడిచి కాలువ పద్ధతి ద్వారా కానీ లేదా బిందు సేద్యం ద్వారా కానీ మనం ఈ మొక్క యొక్క సున్నిత దశల్లో కనుక ఈ నీటిని అందించినట్లయితే మనకు మొక్కను కొంతవరకు కాపాడుకున్నట్లు అవుతాము. ఇదే ఒకవేళ మనకు బెట్ట పరిస్థితి రాలేదు, వరద వచ్చింది, ఆ వరద నీటిని మనం మన యొక్క పొలంలోని కుంటలో నిలుపుకున్నాం, మనకు ఖరీఫ్ కాలం అయిపోయింది, మనకు యాసింగికి మనం ఏమైనా చిన్న చిన్న నారుమడులు పోసుకోవడానికి కానీ లేదా కూరగాయ పంటల యొక్క నారుమడులు పెంచుకోవడానికి కానీ ఒకటి రెండు తళ్ళ వరకు కూడా మనకు ఈ గుంటల్లో ఉన్న నీటిని మనం ఉపయోగించుకొని ఆ నారుమడిని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మనము చాలా మటుకు ఏదైతే ఈ కరీంనగర్ కానీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో కానీ ఈ పసుపు పంటల్లో ఇలాంటి ఫార్మ్స్ చేసుకొని వాళ్ళు ఎక్కడైతే మనకు ఈ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆ నీటిని ఉపయోగించుకొని మంచి దిగుబడిని సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
0: వర్షాధార వ్యవసాయంలో ఈ నీటి గుంటలు వినియోగించుకోవడంతో పాటు సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు పాటించవలసిన సమర్థనీయ యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉండాలంటారు?
1: ఇప్పుడు వర్షాధార సాగులే కాదు, మనకు నీటి వసతి ఉన్న పరిస్థితుల్లో కూడా మనకు సమర్థవంతమైన నీటి పారుదల పద్ధతులు అంటే మనకు ఒకప్పుడు మనకు ఇప్పుడున్నంతవంత ఒక శాస్త్రీయ పరిజ్ఞానం లేదు. ఎక్కువ మొత్తంలో రైతు సోదరులు తమ పొలాలకు కాలువల ద్వారా కానీ లేదా కొంతవరకు పైపుల ద్వారా కానీ నీళ్ళు అందించేవారు. లేదా ఒక పొలం నుంచి ముఖ్యంగా మనకు వరి పంటలకు గమనించినట్లయితే ఒక మడి నుంచి ఇంకొక మడికే నీళ్ళ

0: పాటిస్తుంటాము. ఈ పద్ధతిలో మనకు ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో నీటిని మనము వినియోగిస్తాము, అలానే నీటి వృధా కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక అంచనా ప్రకారం, ఒక పరిశోధన ప్రకారం గమనించినట్లయితే మనకు ఏదైతే ఈ సాంప్రదాయ నీటి పారుదల పద్ధతుల్లో ఉందో, మనకు ఏదైతే ఈ కాలువల కింద నీటి సాగు పద్ధతి నీటి సాగు అందిస్తామో, మనకు అందించిన నీటిలో కేవలము 30 నుంచి 40% వరకే మన పంట పొలాలకు చేరుతుంది. మిగతా 60 నుంచి 70% నీళ్లు మనకు ఆ మన కాలువల ద్వారా ఇంకిపోవడం కానీ, వృధాగా కాలువలు తెగి వృధాగా పోవడం కానీ, లేదా మనకు గాలిలోనికి ఆవిరి రూపంలో పోవడం కానీ జరుగుతుంది. కాబట్టి దీని మీద మనకు కొద్దిగా లాభదాయకంగా ఉండి నీటిని సంరక్షించి నీటి లభ్యత తగ్గించే పద్ధతులు ఏంటంటే, మనకు నీటిని బోదలు కానీ కాలువల ద్వారా కానీ పంట మొక్కలకు అందించడం. ఇవి ముఖ్యంగా మనకు ఆరుతడి పంటల్లో అయితే సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులలో ఇప్పుడు ఎల్నినో ప్రభావం నడుస్తుంది, మనకు నీటి లభ్యత కూడా బావులలో కూడా తక్కువగానే ఉన్నాయి, చెరువులు కూడా ఇంకా నిండలేదు, కాలువల్లో కూడా నీళ్ళిచ్చే పరిస్థితి లేదు, భూగర్భ జలాలు కూడా రోజు రోజుకు ఇంకా ఇప్పుడు దాదాపు మన రాష్ట్రంలోని సరాసరి నీటి భూగర్భ జలాల పరిస్థితి చూసినట్లయితే 10 నుంచి 11 మీటర్ల లోపలనే ఉన్నాయి. ఇంకా దాదాపు వర్షాకాలం కూడా అవపోతుంది. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితులలో ఈ ఉన్న నీటిని ఈవెన్ మనం ఇలా కాలువల గట్ల మీద కాకుండా మనకు ఈ సూక్ష్మ సేద్య నీటి పద్ధతులు, మైక్రో ఇరిగేషన్ అంటాము దీన్నే మనము, ఇది ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ శాస్త్రీయ పద్ధతిలో మనకు ప్రభుత్వ పరంగా కూడా మనకు ఈ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మనకు వివిధ రకాల సబ్సిడీస్ అందుతున్నాయి వివిధ రకాల కేటగిరీ రైతులకు. ముఖ్యంగా మనకు ప్రభుత్వ పరంగా ఈ ఎస్టీ ఎస్సీ ఫార్మర్స్కి అయితే దాదాపు మనకు ఒక 12 ఎకరాల వరకు కూడా వాళ్ళకు 90% సబ్సిడీపై ఈ సూక్ష్మ సేద్య పరికరాలు అమర్చుకునే అవకాశం ఉంటుంది. మరి అలానే మనకు ఇతర బీసీ రైతులకైతే మనకు 80% వరకు కూడా మనకు ఈ 12 ఎకరాల వరకు కూడా మనకు ఈ సూక్ష్మ సేద్య పరికరాలను అందించే అవకాశం, ముఖ్యంగా మనకు బిందు సేద్యం. ఇతర రైతు కేటగిరీలకైతే 70% వరకు కూడా అందిస్తారు. మరి తుంపర సేద్య విషయానికి వస్తే దాదాపు మనకు ఒక 5 ఎకరాల వరకు దీన్ని పరిమితం చేశారు. దాని తుంపర సేద్యంలో ఏంటంటే మనకు ఆ పరికరాలు ఏవైతే ఉన్న స్ప్రింక్లర్స్ పైపులు ఉన్నాయో అవి ఒక మడి నుంచి ఇంకో మడికి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతుకు మనము ఒక 5 ఎకరాల వరకే దాన్ని మనము పరిమితం చేశారు. మరి ఈ సూక్ష్మ సేద్య నీటి పద్ధతులను మనం సాంప్రదాయ నీటి పద్ధతులను మనం ఇంకొకసారి పోల్చుకున్నట్లయితే వీటి యొక్క నీటి వినియోగ సామర్థ్యం దాదాపు మనకు 60 నుంచి 90% వరకు ఉంటుంది. అంటే మనం సాంప్రదాయ పద్ధతిలో ఒక ఎకరానికి ఇచ్చే నీటితోనే మనం ఈ సూక్ష్మ సేద్యం గనక అవలంబించుకున్నట్లయితే దాదాపు మనకు 2 ఎకరాలకు కూడా అదే నీటిని అందించి మన పంటలను సంరక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇలాంటి బెట్ట పరిస్థితులు, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఈ సూక్ష్మ సేద్య పద్ధతులను గనక ఉపయోగించుకున్నట్లయితే మనం ఎక్కువ విస్తీర్ణంలో మన పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుంది.
1: మీరు చెప్పినట్లు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రస్తుతం ఎల్నీలో ప్రభావం వలన చాలా చోట్ల వర్షాలు కూడా పడట్లేవు, కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. కానీ ఈ వర్షాలు లేని స్థితిలో వరి లాంటి పంటను సాగు చేయడం కోసం రైతులు ఈ నీటి యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు?
0: అయితే మనకు ఏప్రిల్ మే మాసం నుంచి కూడా మనకు రైతులను మనం సన్నద్ధం చేస్తున్నాము వివిధ రకాలైన మీటింగ్లలో కానీ, ప్రభుత్వ పరంగా కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున కానీ వరి పంటను కొంచెం విస్తీర్ణం తగ్గించుకోమని, ఎక్కడైతే నీటి లభ్యత బావుల కింద కానీ ఎక్కడైనా ఉన్న దగ్గర మాత్రమే వరి సాగుకి వెళ్ళమని కూడా మనము చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా మనకు కొన్ని ఈ మార్కెట్ పరంగా ఉన్న కొన్ని ప్రోత్సాహాల కారణంగా రైతు సోదరులు ఇప్పటికి కూడా మనకు వరి సాగును కొద్ది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినట్టు కనపడుతుంది మనకు, ఏదైతే మన గణాంకాల ప్రకారం చూసినట్లయితే. అంటే గత సంవత్సరంతో పోల్చుకున్నైతే దాదాపు 10 నుంచి 12 లక్షల ఎకరాలు తక్కువగానే ఉన్నది. కానీ ఇప్పటికి కూడా మనకు నాటిన వరి విస్తీర్ణం చూసుకున్నట్టే మన ఉన్న నీటి పరిస్థితులు చూస్తే కొద్దిగా మనకు సంక్లిష్ట పరిస్థితే ఉంది. అయితే మనకు ఇంతకుముందు చెప్పినట్టు వరిని ఎప్పుడు నీటిని నిండుగా నిలగట్టి పండించుకునే ఈ పరిస్థితులు ఇప్పుడైతే లేవు. మనము వరి పంటలో కూడా నీటి యాజమాన్య పద్ధతిలో కొత్త వరవడి కొత్త పద్ధతులను మనము పరిశీలించడం జరిగింది మా యొక్క వివిధ రకాలైన పరిశీలనలో, ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రాల యొక్క పరిశీలనలో కానీ, డాట్ సెంటర్ యొక్క పరిశీలనలో కానీ, రైతుల పొలాలలో పెద్ద ఎత్తున మేము చేపట్టిన ఈ ప్రదర్శన క్షేత్రాల్లో మేము ఈ ఆరుతడి నీటి యాజమాన్యం వరి పంటలో, అంటే

0: మనము ఏదైతే ఈ వరి పంటలో మనకు ఒక గట్టు నుంచనే మనకు అందుబాటులో 1-2 మీటర్ల దూరంలోనే ఒక ప్లాస్టిక్ పైపును, 6 అంగుళాల వ్యాసం ఉన్న పైపును, 40 సెంటీమీటర్ల పొడవున్న దాన్ని ఒక సగం వరకు మనకు 2 అంగుళాలకు రంధ్రాలు చేసి, ఈ రంధ్రాలు ఉన్న సగభాగాన్ని మనం భూమిలోనికి చొప్పించి ఆ లోపలి మట్టి అంతా తీసినట్లయితే, ఈ రంధ్రాల ద్వారా మన పొలంలో ఏదైతే భూమి పొరలో ఉన్న నీరంతా కూడా ఈ రంధ్రాల ద్వారా చేరి పైపుల్లోనికి వస్తుంది, పైపు లోపలి భాగంలోకి వస్తుంది. కాబట్టి మనకు గట్టుకు దగ్గరలో ఈ పైపు ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పుడైతే ఈ పైపులలో నీరు భూమి ఉపరితలం నుంచి దాదాపు మనకు 2 నుంచి 3 అంగుళాల లోతుకు, అంటే వరి యొక్క వేరు వ్యవస్థ మనకు 15 సెంటీమీటర్ల వరకు ఉంటుంది భూమి ఉపరితలం నుంచి, మనకు 2 నుంచి 3 అంగుళాల వరకు పోయినా కూడా, అంటే 6 నుంచి 7 సెంటీమీటర్ల లోపలికి నీరు పోయినా కూడా ఇంకా వేరు వ్యవస్థ దగ్గర నీళ్లు ఉన్నది అని మనం గమనించుకున్నట్లయితే, మళ్ళీ నీరు అందించవలసిన పరిస్థితి మనకు 2 నుంచి 3 అంగుళాలు పోయినప్పుడు అందించినట్లయితే, మనకు ఉన్న తక్కువ నీటినే మనం ఎక్కువ కాలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందుకు మనం ఇలా లేనప్పుడు ఏం చేసేది, ఒకసారి భూమి పైపొరలో నీరు కనపడకపోతారు మళ్ళీ తిరిగి నీళ్లు పెట్టడం వల్ల ఎక్కువ మొత్తంలో మనం నీరును ఉపయోగించడం, ఆ నీటితో పాటు మనం వేసిన పోషకాలు కూడా వృధాగా భూమి లోపలి పొరలకు ఇంకిపోవడం, వాతావరణంలో తేమ రూపంలో ఎక్కువ పోవడం, వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు అరికట్టి సమర్థంగా ఈ వరిలో కూడా నీటి యజమానం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వానాకాలం ఇలాగూ పోయింది, ఒకవేళ ఎక్కడైనా రైతు సోదరులు ఇంకా బావుల కింద కాక మళ్ళీ వచ్చే 1-2 నెలల్లో మంచి వర్షాలు వస్తే ఈ ఆరుతడి పంటను అవలంబించడంతో పాటు ముఖ్యంగా మనకు ఈ వరి పంటలో అంతకుముందులాగా మనకు దమ్ము చేసి నారు పోసి నాటుబెట్టే పద్ధతి కాకుండా నేరుగా మనకు దుక్కిలో కూడా వరిని నేరుగా విత్తుకొని పండించే విధానం కూడా మనము అందుబాటులోకి తీసుకొచ్చాము. దీంట్లో కూడా మనకు దాదాపు 30 నుంచి 40% వరకు నీటిని ఆదా చేయవచ్చు, దిగుబడి ఏమాత్రం తగ్గకుండా కూడా. ఇలాంటి దమ్ములో కూడా మనము మొలకెత్తిన విత్తనాలను చల్లి కూడా మనము ఈ వరి పంటను పండించుకునే పద్ధతి కూడా మనకు రైతులకు ముందుకు తీసుకోవడం జరిగింది. కనుక ఇలా నూతన వరి సాగు పద్ధతులు ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో వీటన్నిటి ద్వారా రైతు సోదరులు మున్ముందు ఈ వరి పంటలో మనం ఇప్పటివరకు చెప్పినట్టు వృధాగా ఎక్కువ నీటిని వినియోగించడాన్ని మనం అరికట్టి ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: సార్, ఇప్పుడు ఒక రైతు లైన్లో ఉన్నారు. సార్ నమస్తే. సార్
2: సార్ నమస్తే. సార్
0: నమస్తే, చెప్పండి.
1: మీ పేరు చెప్పండి సార్.
2: కట్ల సతీష్ సార్, మాది భద్రాద్రి కొత్తగూడెం.
1: ఓకే సార్, సార్తో మాట్లాడండి సార్, మీ ప్రశ్న ఏంటో చెప్పండి సార్.
2: సార్ సార్ నమస్తే. సార్
0: నమస్తే. నమస్తే సతీష్ గారు, చెప్పండి.
2: సార్ మాది ఎందుకంటే చెరువు కిందనే సార్ మాది పొలం, ఎందుకంటే మాకు ఇప్పుడు ఎల్లిన ప్రభావంతో లాస్ట్ వరకు కూడా నారు పోసుకుని వేద్దామా వేద్దాం అనుకుంటున్న సమయంలో వర్షం పడ్డది బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు నీరు మనం వరి పొలంలో పెట్టినప్పుడు అది చాలా వరకు 2-3 అంగుళాల వరకు పెడుతున్నాం, అలా పెట్టడం మంచిదేనా? మరి ప్రస్తుత పరిస్థితుల్లో అలా పెట్టుకుంటే పంటకు కూడా చీడపీడలు ఎక్కువ ఉంది. ఇప్పుడు మా వరి పొలంలో కూడా 10 ఉల్లి కూడా వస్తుంది సార్ బాగా. అది సార్ ఏమన్నా దానికి సస్యరక్షణ చర్యలు ఏమైనా చెప్తారు ఏమన్నా?
0: ఇప్పుడు మీరు
2: సార్
0: చెరువు నిండింది, ఇప్పుడు నిండింది కాబట్టి నాటేశారా? ఓకే ఓకే ఓకే ఓకే. అయితే మీరు ఇప్పుడు వాతావరణంలో ఇప్పుడు ఎండ కూడా ఎక్కువ కొడుతుంది మనకు.
2: అవును సార్.
0: ఈ ఎండ ఎక్కువ కొట్టినప్పుడు తేమ కూడా వాతావరణంలోకి ఎక్కువ వస్తుంది. ఇలా తేమ ఎక్కువ ఉండి ఎండ కొట్టినప్పుడు మనకు చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువనే ఉంటున్నాయి. కాబట్టి మీరేం చేయండి అంటే, ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మనం చెప్పినాము, మనం ముఖ్యంగా మనం నాటిన 40-45 రోజులకు 1 వారం 10 రోజులు మనం పొలాన్ని కొంత ఆరగట్టాలి. అంటే మొత్తం ఆరగట్టంటే మనకు నెరకలు వచ్చేదాకా కాదు, పై పొరలో ఉన్న నీటినంతా తీసి మీరు ఖాళీ బాటలు కూడా ఏర్పరచుకోండి. ఇప్పటికి కూడా లేకపోతే కొద్దిగా ఒక కాలుతోనో తాడుతోనో కొద్దిగా తోస్తే మీకు గాలి వెలుతురు బాగా తోలుతుంది. కొంచెం నేలను ఆరకట్టేసేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు నీరు వరి పొలంలో మీరు 1 అంగుళమో ఎంతనో పెడితే ఆ నీరు మళ్ళీ నిలవ ఉండగానే మళ్ళీ పెట్టకండి. ఆ నీరు మొత్తం ఇంకి కనీసం 1 అంగుళం భూమి లోపలికి పోయినాక మళ్ళీ మీరు చేయిబెట్టి చూస్తే తెలుస్తుంది భూమి వరి పొలంలో మీకు బురద బురద ఉంటుందంటే నీరు సమృద్ధిగా ఉన్నట్టే దాని అర్థం. అందుకని మనం ఇంతకుముందు ఏంటంటే మనకు చెరువులు కాలువల కింద నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు 1-2 అంగుళాలు మనకు మడి గట్ల నిండా నీళ్లు పెట్టుకుని దానివల్ల ఏమవుతుంది మేము తెలుసా, మనకు వేసుకున్న పోషకాలు ముఖ్యంగా మనకు వేసుకునే పోషకాలన్నీ కూడా నీటిలో కరిగే పోషకాలు, అవి మనకు

0: కన్నా ముందే ఈ నీటిలో కరిగేసేసి భూమి లోపలి పొరలకి పోతాయి. ఎందుకంటే భూమి నీళ్ళు ఇంకినా కొద్దీ మన పోషకాలు కూడా వెళ్ళిపోతాయి.
1: అవును
0: వేరే వ్యవస్థను పైన 10-12 అంగుళాల సెంటీమీటర్ దూరంలో ఉన్నది, మనం పెట్టిన నీళ్ళు కిందికి మీటర్ లోపలికి వెళ్ళిపోతుంది.
1: అవును సార్,
0: అందుకని మనము ఎరువేసినాము వరి పచ్చబడతలేదని చెప్పి మళ్ళీ మళ్ళీ వేస్తాం పైపాటుగా.
1: చిన్న విషయం సార్, ఏంటంటే మా పక్కన ఒక ఆయన ఏంటంటే ఉట్టి అంటే నడుస్తా ఉంటే భూమి దిగబడతలేదు, దాని మీద మందులు చల్లారు అట్లా చల్లద్దురు బాబు అని కూడా చెప్పాను. ఎందుకంటే మరి తేమ లేనప్పుడు చల్లితే ఆవిరి అయిపోతాయి కదా సార్ మందులు.
0: అవునవును, ముఖ్యంగా యూరియా ఏంటంటే మనకు గాల్లో వేడిగా ఉన్నప్పుడు అది ఆవిరి రూపంలోనే బయటకు వెళ్ళిపోతుంది. అయితే ఏంటంటే బురద పచ్చిగా ఉన్నప్పుడు చల్లండి, ఏం కాదు. ఆ బురద పచ్చిగా ఉన్నప్పుడు చల్లండి, లేదా మీరు చల్లిన తర్వాత తొందరగా సాయంత్రం పూట చల్లేసేస్తే పలసగా నీళ్ళు పెట్టండి. అట్లా అని చెప్పేసి మన పొడి దిక్కులో చల్లడం కూడా మనం చెప్పటం సిఫార్ చేయం, అది మనకు వృధానే అది కూడా.
1: అవును సార్, అవును.
0: ఇప్పుడు అట్లనే మీరు ఇప్పుడు ఉల్లికోడు అన్నాడు కూడా, మీరు కెళ్ళడానికి గుళికలు వేసుకోండి
1: సార్, కెళ్ళాను
0: గుళికలు వేసుకోండి. ఇప్పుడు అది ఉల్లికోడు ఏంటంటే మనకి ఇట్లా బెట్ట వాతావరణం వేడిగా ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది అది.
1: అవును సార్, ఎందుకంటే మేము సాంబ మసూరి వేసినాం, మా పక్క రైతు ఏది వేస్తే మేము అది వేసుకోవాలి, ఎందుకంటే ఆయన 15 రోజులు వెనక.
0: అదేలేండి, ఇప్పుడు రైతులు కూడా ఇప్పుడు మనం ఏదో సన్న రకాలనే వేసుకోమని చెప్తున్నాం కాబట్టి అందరు కూడా
1: 7 రకాలు
0: వేస్తున్నారులే. కానీ సరే ఇక వేసుకున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే మీరు నీరు ఇప్పుడు మీ చెరువు నిండినా కూడా మీ పంట పండేదాకా ఆ నీటిని కాపాడుకోవాలి కాబట్టి ఒకసారి పెట్టి మళ్ళీ బురద పచ్చి వచ్చేదానికి ఉన్న దాన్ని నీళ్ళు పెట్టండి, కళ్ళానికి గుళికలు వేసుకోండి. ఇంకా ఇతరత్ర ఏమైనా రోగాలు ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్న మండల వ్యవసాయాధికారిని సంప్రదించి దానికి సరిపడ మందులను వాడుకోండి.
2: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రస్తుత పంటలపై ఎల్ నీనో ప్రభావం, పంటలలో సమర్థ నీటి యాజమాన్యం ఆవశ్యకత, ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు డాక్టర్ వీరమల్ల రాములు గారు. ధన్యవాదాలు సార్ మీకు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
3: ఈనాటి ఈ లైవ్ ఫోనిన్ కార్యక్రమానికి అనుసంధానం డాక్టర్ భుక్యా వీరన్న. ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:45. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్ ఈ పథకం గురించి సాయుధ దళాల రిజర్వ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు.
4: మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్నే కాదు కుటుంబాన్ని, ఆర్థిక పరిస్థితులను, చివరికి సమాజ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కావడం అత్యంత ఆందోళన కలిగించేటువంటి అంశం. మత్తుకు దూరంగా ఉండే ఆరోగ్యవంతమైనటువంటి బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న నషాముక్త్ భారత్ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది. మత్తు పదార్థాలకు నో చెప్పడం మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు ఎస్ చెప్పడమే. ఈ నేపథ్యంలో నషాముక్త్ భారత్ లక్ష్యాలు, మత్తు పదార్థాల యొక్క దుష్ప్రభావాలు, యువతలో అవగాహన అవసరం, మత్తు నుంచి బయటపడేందుకు అందుబాటులో ఉన్నటువంటి సహాయ మార్గాలపై ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. వాటి గురించి వివరించడానికి గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్డ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీ వేముల శ్రీనివాస్ గారు మన ముందున్నారు. ముందుగా నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: సార్ చెప్పండి, నషాముక్త్ భారత్ అభియాన్ అంటే ఏంటంటారు?
5: నషాముక్త్ భారత్ అభియాన్ అంటే మాదక ద్రవ్యాలు, మద్యము తదితర వ్యసనాల నుంచి ప్రజల్ని దూరంగా ఉంచి ఆరోగ్యకరమైనటువంటి మరియు బాధ్యతాయుతమైనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఇది. అయితే ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలు, పిల్లలను వ్యసనాల నుంచి, తర్వాత వాటి యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా రక్షించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి.
4: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నషాముక్త్ భారత్ అనేటువంటిది కనుక చూసినట్లయితే ఇది కేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటారు?
5: ఈ యొక్క నషాముక్త్ భారత్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే మాదక ద్రవ్యాల పట్ల కలిగేటువంటి శారీరక దుష్ప్రభావాలు, అట్లాగే మానసికంగా వచ్చేటువంటి దుష్ప్రభావాలు, అట్లాగే వాటి వలన వచ్చేటువంటి నష్టాలు, సామాజిక ఆర్థిక నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, తర్వాత వ్యసనానికి గురైన వారికి చికిత్స ఇప్పించడం, అట్లాగే పునరావాస సేవలపై

0: ఈ సమాచారం అందించడం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడం అనేది ప్రధాన లక్ష్యం అండి.
1: మరి ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎలాంటి సమస్యలు అనేటువంటి వస్తాయంటారు
0: సార్? ఈ యొక్క మాదక ద్రవ్యాల వల్ల చాలా నష్టాలు వస్తాయి. వీటి యొక్క వినియోగం వల్ల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసేటువంటి రోగాల బారిన పడతారు. అంటే ఆరోగ్యాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయి. అట్లాగే శారీరక మానసిక సమస్యలతో పాటు కుటుంబ కలహాలు గాని, తర్వాత ఆర్థిక ఇబ్బందులు గాని, చదువులో వెనుకబడిపోవడం, ఉద్యోగంలో వెనుకబడిపోవడం, తర్వాత సామాజిక సంబంధాలు దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. ఇట్లాంటి సమస్యలు బాగా ఏర్పడతాయి. తర్వాత కొన్ని కొన్ని సార్లు ఈ యొక్క వ్యసనం వల్ల ప్రాణాంతక పరిస్థితి కూడా దారితీస్తుంది. అంటే ప్రాణం పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నమాట.
1: మరి యువత ఈ మాదక ద్రవ్యాలకు ఎందుకు ఆకర్షితులవుతున్నారంటారు?
0: ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటు పడము, తర్వాత ఆకర్షితులం అనే దానికి చాలా కారణాలు ఉంటాయండి. మెయిన్ గా ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, బట్ దానిలో ఏంటంటే కొన్ని బ్యాడ్ అలవాట్లు ఉన్నటువంటి స్నేహితుల యొక్క ఒత్తిడి వల్ల, అంటే ఏం కాదు బాబు తీసుకుంటే మంచిగానే ఉంటుంది, బాగుంటుంది, నువ్వు ఒకసారి ట్రై చేయి అనే టైప్ లో వీళ్ళు ఒత్తిడి ఇస్తూ ఉంటారు. తర్వాత కొందరు ఏంటంటే దాని ఏమున్నదో దీనిలో అనేటువంటి ఒక ఆసక్తి ఉంటారన్నమాట. ఆ ఆసక్తి కోసము వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తారు. అట్లా తర్వాత కొందరు ఒత్తిడి చేయడం వల్ల దానికి లోబడతారు. తర్వాత కుటుంబ సమస్యల వల్ల, కొందరికి కుటుంబ సమస్యలు ఉంటాయి, వాటి నుంచి దూరం కావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దానికి అలవాటు పడతారు. అట్లాగే ఈ యొక్క నిషాలోకి వీళ్ళు వెళ్లడం అంటూ జరుగుతూ ఉంటాయి. తర్వాత మానసికంగా ఆందోళన ఉన్నప్పుడు గాని తప్పుడు ప్రచారం చేయడం వల్ల కూడా ఈ యొక్క వీటి యొక్క బారిన పడతా ఉంటారు. అట్లాగే అందుకే యువతకు సరైనటువంటి మార్గదర్శకత్వం, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, కుటుంబ మద్దతు ఎంతో అవసరం అవుతుంది.
1: అంటే ఇప్పుడు తల్లిదండ్రులు గాని తమ పిల్లల్లో ఈ వ్యసనానికి సంబంధించినటువంటి లక్షణాలను ఎలా గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తే బాగుంటుందంటారు?
0: అంటే ఎప్పుడైతే ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు పడతారో ఆ పిల్లల్ని గుర్తించడం సులభమే అవుతుంది. అంటే కొంచెం స్పెషల్ గా కనబడతారండి వీళ్ళు. ఈ యొక్క పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అకస్మాత్తుగా వచ్చేటువంటి మార్పులు అంటారు, రెగ్యులర్ గా ఉండేటట్టుగా కాకుండా ఒకేసారిగా చేంజ్ అవుతారు పిల్లలు. తర్వాత చదువు మీద ఆసక్తి తగ్గిపోవడము, తర్వాత స్నేహితుల విషయంలో కూడా గోప్యత పాటిస్తారు అనమాట. అంటే సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏం చేస్తారు అనేది తెలియకుండా జాగ్రత్త పడతా ఉంటారు. పదే పదే డబ్బుల గురించి ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులను కూడా డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. లేకుంటే డబ్బులు ఇవ్వకుంటే మేము చచ్చిపోతామని చెప్పి కూడా బెదిరిస్తూ ఉంటారు. ఇట్లాంటి చాలా అవుతాయి. తర్వాత నిద్రలో గాని ఆహారపు అలవాట్ల విషయంలో గాని చాలా మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క సంకేతాలను కూడా తల్లిదండ్రులు గమనించాలి. అయితే అనుమానం వచ్చినటువంటి వెంటనే నిందించొద్దు. పిల్లల్ని నిందించకుండా ప్రేమతో మాట్లాడడం అనేది చాలా ముఖ్యం అండి.
1: మరి ఇప్పటికే ఈ వ్యసనానికి గురైనటువంటి వ్యక్తి ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? బయటపడడం అనేటువంటి జరుగుతుందా? అది సాధ్యమేనా?
0: ఖచ్చితంగా బయటపడవచ్చు అండి. ఇది సాధ్యమైనటువంటి పనే. వ్యసనం ఒక తీవ్రమైన సమస్య అయినప్పటికీ కూడా సరైనటువంటి వైద్య చికిత్స, తర్వాత కౌన్సిలింగ్, కుటుంబ సహకారం, తర్వాత పునరావాసం కలిగించడం, ఇట్లాంటి యొక్క పనులు చేయడం వల్ల మనం ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క వ్యక్తి లోపల ఒక సంకల్పం ఉండాలి, నేను ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంటేనే అది మెయిన్ గా పనిచేస్తుంది. అంటే మనం ఏదో బయట నుంచి ప్రెషర్ చేయడం వల్ల మారేటువంటి వ్యవహారం కాదు ఇది. ఆ యొక్క వ్యక్తిలో మంచి సంకల్పం ఉంటే అవుతుంది. తర్వాత ఇతరులు కూడా సహాయం చేయాలి, సహాయం అతను కూడా కోరుకోవాలి. నేను మారాలి అనేటువంటి ఒక, ఇతరులు నాకు హెల్ప్ చేస్తే నేను మారుతా అన్నటువంటి సహాయం అతను కోరుకోవాలి. సహాయం కోరడం అనేది బలహీనత కాదు, అది మార్పు వైపుకు వేసేటువంటి మొట్టమొదటి అడుగు అన్నమాట.
1: మరి ఈ వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర ఏంటంటారు?
0: ఈ యొక్క వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర చాలా కీలకం అండి. వ్యసనానికి గురైనటువంటి వ్యక్తిని అవమానించడం గాని, ఒంటరిగా వదిలేయడం గాని, ఒంటరిగా చేసేసి మనం నిందిస్తే ఏమైతుంది అంటే సమస్య మరింత జటిలమైతుంది, సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటది అన్నమాట. దాన్ని మనము ప్రేమతోటి, ఓర్పుతోటి మాట్లాడి అవసరమైతే వైద్య చికిత్స అందించి కౌన్సిలింగ్ చేయడము, తర్వాత ఎవరన్నా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడము, మంచి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళడం చేస్తే అది మనము ఒక వ్యసనం నుంచి మనం దూరం చేసిన వాళ్ళం అవుతాము. చికిత్స పూర్తి అయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు నిరంతరం అతన్ని గమనిస్తుండాలి, ప్రోత్సహిస్తుండాలి. అంటే మంచి మంచి మార్గం వైపుకు నడవమని అతన్ని మనం ప్రేరేపణ చేస్తూ ఉండాలండి. అట్లయితే మనం ఈ యొక్క ఈ వ్యసనం నుంచి మనము విముక్తులను చేయవచ్చు. దానిలో కుటుంబ పాత్ర చాలా ఉంటది.
1: మరి ముఖ్యంగా పిల్లల విషయంలో, యూత్ విషయంలో కనుక చూస్తే అది అతి ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు అనేటువంటి విషయంలో ఈ మాదక ద్రవ్యాల

0: వాడకం అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అంటే విద్యార్థుల నుండి యువత వరకు మాదక ద్రవ్యాలను విరివిగా వినియోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి దీనికోసం, దీన్ని తగ్గించడానికి, దీన్ని అధిగమించడానికి పాఠశాలలు కళాశాలలు ఏ విధంగా సహకరించాలంటారు?
1: పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలండి. రెగ్యులర్ గా దాని గురించి అవగాహన కల్పించాలి. క్రమం తప్పకుండా ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేస్తేనే వాళ్లకు అర్థమయ్యేటువంటి విధానంగా ఉంటుంది, అర్థమవుతుంది కూడా. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కౌన్సిలింగ్ చేయాలి అప్పుడప్పుడు. అలాగే ఆటలు ఆడించడము, వాళ్లకు ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో కొందరికి ఇంట్రెస్ట్ ఉంటాయి, కొందరికి డాన్సింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి సాహిత్యం అంటే సంగీతం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి పాటలు పాడడం అంటే ఇష్టం ఉంటుంది. అట్లాంటి వాటిలలో మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. ప్రోత్సహిస్తున్నప్పుడు ఏమైతే అంటే వీళ్ళు అనవసరంగా వేస్ట్ గా ఉండేటువంటి టైంను వీటి మీద కేటాయిస్తారు. అప్పుడే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఈ యొక్క విద్యార్థులకు ఆ యొక్క దుష్ప్రభావాలకు లోను కాకుండా చక్కగా డిసిప్లిన్ గా ఉంటారండి. అట్లాగే యూత్ క్లబ్లు కానీ కొంచెం సానుకూలమైనటువంటి కార్యక్రమాలు కానీ మనము చేయడానికి మనం ప్రోత్సహించాలి. విద్యార్థుల లోపల సమస్యలను ముందుగానే గుర్తించి తగిన సహాయం అందిస్తే మనము పాఠశాలల్లో తర్వాత స్కూళ్లలో చేసిన వాళ్ళం అవుతామండి.
0: ఈ మాదక ద్రవ్యాల నివారణలో సమాజం పాత్ర ఏ విధంగా ఉండాలంటారు?
1: మెయిన్ గా సమాజం పాత్రే ఉంటుందండి. ఒక ప్రభుత్వము ఒక శాఖదే కాదు ఇది బాధ్యత. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి. ఉపాధ్యాయులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే యువజన సంఘాలు గాని, స్థానిక సంస్థలు గాని, తర్వాత పోలీస్ శాఖ, మీడియా అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఈ యొక్క మాదక ద్రవ్యాల నివారణ అనేది జరుగుతుంది. ఎవరో ఒకరు చేస్తే కాదండి. పోలీస్ శాఖనే వచ్చేసి ఈ పట్టుకోవాలి, మాదక ద్రవ్యాలను లోపల పెట్టాలి, మాదక ద్రవ్యాలను వాడుతున్న వాళ్ళని లోపలేయాలి, అమ్మే వాళ్ళని లోపలేయాలనేది కాదు. ప్రతి ఒక్కరు, అంటే ఒకవేళ ఒక టీచర్ కు గనక ఇట్లాంటి విషయం తెలిసింది అనుకోండి, అతను ఏం చేయాలి, ఇమీడియట్ 112 కు ఫోన్ చేయాలి. ఇప్పుడు మాది వరంగల్ కమిషనరేట్ ఉంది, ఆ వరంగల్ కమిషనరేట్ గారికి అంటే పోలీస్ శాఖలో 112 కు చేస్తే అది డైరెక్ట్ గా సిపి మేడం గారికి వెళ్తుంది. మేడం గారు ఇట్లాంటి విషయాలలో చాలా ముందున్నారు, ఈ విషయంలో ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది.
0: రేడియో ద్వారా ప్రజలకు, నేటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటారు?
1: ఈ యొక్క అక్రమ రవాణా చేసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మత్తు పదార్థాలను డైరెక్ట్ గా ఇంజెక్షన్ లో లేకుంటే టాబ్లెట్లో లేకుంటే ఏదో వినియోగించేటువంటి ఏదో అనుకుంటాము, బట్ అవి చాక్లెట్ల రూపంలో కూడా పిల్లలకు అలవాటు చేసే అవకాశం ఉంది. తర్వాత స్కూళ్ళ పక్కనే ఉంటాయి ఏది, పాన్ షాపులు, తర్వాత గుట్కాలు అమ్ముతూ ఉంటారు, సిగరెట్లు అమ్ముతూ ఉంటారు. అవి స్కూల్ దగ్గరనే ఉండడం వల్ల ఏమైతే అంటే పిల్లలకు అలవాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు ఏదో ఒకటి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో రకంగా అలవాటు చేయడానికి ఒక చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ లో ఏముంటది అంటే లైట్ గా అలవాటు అయ్యేటువంటి ఒక డ్రగ్ కలిపి ఉంటది అనమాట. అది తినడం వల్ల ఏమైతే అంటే ప్రతిసారి అక్కడికి వచ్చి చాక్లెట్ కొనుక్కోవడం అంటూ చేస్తారు. దానివల్ల ఏం చేస్తారంటే పిల్లలు తల్లిదండ్రుల్ని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి నేను అదే చాక్లెట్ తింటాను అనే అలవాటుగా మారుతుంది. మారడం వల్ల ఏమైతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మత్తు పదార్థాల వినియోగం అనేది జరుగుతూ ఉంటది. ఇట్లా మత్తు పదార్థాలు ఈ విధంగా పిల్లలకు చేరుతూ ఉంటాయి. వాటిని నివారించడానికి మనము ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మనము 112 కు ఫోన్ చేసి మనం తెలియపరచాలి, అందరి సహాయం కోరాలి. మాదక ద్రవ్యాలనేటి సమస్యలకు పరిష్కారం కానే కావండి, అవే మరిన్ని సమస్యలకు కారణమైతాయి. ముఖ్యంగా యువత తమ యొక్క శక్తిని విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి కోసము, ఉపాధి మరియు సృజనాత్మక కోసం, ఆ యొక్క కార్యక్రమాల కోసము వాళ్ళ యొక్క శక్తిని మళ్లించాలి తప్ప వ్యసనానికి బలి కాకూడదు. వ్యసనానికి నో చెప్పాలి, ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి మనం ఎస్ చెప్పాలి. ఈ యొక్క నశాముక్త భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలండి. వ్యసనం ఉన్నటువంటి వ్యక్తిని దూరం చేయడం కాదు, వ్యసనం నుంచి బయటపడేందుకు మనం చేయితనివ్వాలి. మనందరి బాధ్యత, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, మన దేశ భవిష్యత్తు కోసం నశాముక్త భారత్ నిర్మాణానికి మనమందరం కూడా కలిసి పనిచేద్దామండి.
0: మరి ఈ మత్తు పదార్థాలకు బానిస కావడం ఒక వ్యక్తి సమస్య కాదు, అది మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే సమస్య. మత్తులో చిక్కుకున్న వారికి అవగాహన కల్పించి అవసరమైనటువంటి సహాయం అందించడం కూడా మనందరి బాధ్యత. మత్తుకు దూరం, ఆరోగ్యానికి చేరువ, నశాముక్తు భారత్ మనందరి బాధ్యత. ఆరోగ్యవంతమైనటువంటి యువత, బలమైన కుటుంబాలు, మత్తు రహిత సమాజం, ఇదే మన లక్ష్యం. నశాముక్తు భారత్ కోసం అందరూ కూడా కలిసి అడుగులు వేయాలని తమ యొక్క అభిప్రాయాలు చెప్పినందుకు గాను వారికి ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు నషా ముక్త భారత్

అభియాన్. ఈ విషయమై సాయుధ దళాల రిజర్వ్డ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ గడువును 7వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా 9 నవంబర్ తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని తెలిపింది. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని కేటీఆర్ విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డిపై దాడికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యుడని, మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడితో శాసనసభ కౌరవ సభలా మారిందని హరీష్ రావు ఆరోపించారు. స్పీకర్ ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ సభ్యుడు తాతా మధు వాడిన భాషపై మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను డిస్మిస్ చేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని, ఈ వ్యాఖ్యలకు కేసీఆర్ బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై తనకు గౌరవం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తెలిపారు. అనని మాటలను ఆపాదించవద్దని కోరుతూ, తన వ్యాఖ్యలు స్పీకర్ను ఉద్దేశించినట్టు భావిస్తే ఉపసంహరించుకుని విచారం వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. తనపై దాడి చేసిన వారినే ఆవేశంతో అన్నానని ఆయన వివరణ ఇచ్చారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలపై హోంశాఖకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దని, వారిపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడిన పోలీసులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ డీజీపీ నివేదిక కోరింది. వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత కల్పించాలని అధికారులను డీజీపీ సివి ఆనంద్ ఆదేశించారు. ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మంటపాలు, వాహనాల నమోదును పర్యవేక్షించాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్వాహకులకు సూచించారు. లండన్ ఉద్యోగాల పేరిట మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లుకౌట్ నోటీసు ఆధారంగా అదుపులోకి తీసుకున్న ఆర్జీఐఏ పోలీసులు తదుపరి విచారణ కోసం ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నారు. న్యూఢిల్లీలో ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. భారతదేశ ఆర్థిక పురోగతిని, పశ్చిమాసియా సంక్షోభం తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలను క్లార్క్ అభినందించారు. ఇరువైపులా ఆర్థిక సహకారం, ప్రాంతీయ వృద్దిపై ఇరువురూ చర్చించారు. ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ స్పష్టం చేశారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరిగినా ఇస్రోకు ఎలాంటి ముప్పు ఉండదని, ఉద్యోగుల ఆందోళనలను మాట్లాడి పరిష్కరిస్తామని బెంగళూరు స్పేస్ ఎక్స్పోలో తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్.

0: ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసన మండలిలో ఈనాటి సమావేశాల సమీక్ష ఇప్పుడు వింటారు. ముందుగా శాసన మండలి సమావేశాల సమీక్ష. సమీక్షకులు ఆకాశవాణి ప్రతినిధి మహంకాళి శ్రీనివాస్, పఠనం కంభంపాటి లక్ష్మీ ప్రసూన.
1: తెలంగాణ శాసన మండలి సమావేశాలు ఇవాళ తీవ్ర రసాభాస సుదీర్ఘ చర్చల నడుమ ప్రారంభమయ్యాయి. ముందుగా నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కీలక అంశాలపై మండలికి వివరాలు వెల్లడించారు. సింగరేణిలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 128 మంది కార్మికుల అలియాస్ పేర్ల సమస్యపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఈ అంశంపై ప్రత్యేకంగా వేసిన కమిటీ నివేదిక ఆధారంగా మానవీయ కోణంలో ఆలోచించి శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఆర్టీసీ విలీన ప్రక్రియపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఆర్టీసీ విలీనంలో ఎలాంటి చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగా గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఏర్పడే విలీన కమిటీలో యూనియన్ ప్రతినిధులను కూడా భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు. దీంతో పాటుగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిల పరిష్కారంతో పాటు జులై నుంచి ఫిట్మెంట్ అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే సభలో రాజకీయ వేడి రాజుకుంది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు మాట్లాడుతూ, సభాపతి పదవి అత్యున్నతమైన రాజ్యాంగబద్దమైన స్థానమని, ఎస్సీ వర్గానికి చెందిన స్పీకర్ వారి మాతృమూర్తిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చర్యలు చట్టసభల గౌరవాన్ని, సాంప్రదాయాలను తీవ్రంగా దిగదార్చుతాయని, దీనిపై మండలి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి వ్యాఖ్యలకు మద్దతుగా కాంగ్రెస్కు చెందిన ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ను అవమానించడం తెలంగాణ ప్రజలతో పాటు బహుజన సామాజిక వర్గాలను కించపరచడమేనని, తాతా మధుపై తక్షణమే అనర్హత వేటు వేయడంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గళమెత్తారు. సభలో తలెత్తిన గందరగోళంపై స్పందించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, చట్టసభల గౌరవాన్ని కాపాడేలా ప్రతి ఒక్కరూ సభా నియమాలను పాటించాలని సూచించారు. సభ్యులు వాడే భాష భావ్యంగా ఉండాలని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ఈ వ్యవహారాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
0: సమీక్షకులు ఆకాశవాణి ప్రతినిధి మహంకాళి శ్రీనివాస్, పఠనం కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఇప్పుడు శాసనసభ సమావేశాల సమీక్ష. సమీక్షకులు సీనియర్ పాత్రికేయులు పంతంగి శంకర్, పఠనం కంభంపాటి లక్ష్మీ ప్రసూన.
1: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు ఉదయం జాతీయ గీతాలాపనతో ప్రారంభమయ్యాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందుగా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అంతలోనే బీజేపీ పక్షం నేత మహేశ్వర్ రెడ్డి 22A భూముల వ్యవహారంపై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై బీఏసీలో నిర్ణయం తీసుకుని చర్చ చేపట్టడం జరుగుతుందని స్పీకర్ ప్రసాద్ కుమార్ సభకు తెలియజేశారు. 22A అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. రాజకీయాల కోసం సభను అడ్డుకోవడం సరైంది కాదని, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుపట్టి బీజేపీ సభ్యుల సభా సమయాన్ని వృధా చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. స్పీకర్ చెప్పినట్లు సభ్యులు సభకు సహకరించాలని కోరారు. 22A పై చర్చకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నందున సభ సజావుగా జరగడానికి బీజేపీ సభ్యులు సహకరించాలని సిపిఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు సూచించారు. అయినప్పటికీ ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి 22A పై చర్చ జరపాలంటూ బీజేపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాల హోరుతో పోడియం వద్ద బైఠాయించారు. దీంతో సభను సమావేశమైన 15 నిమిషాల వ్యవధిలోనే కొద్ది సమయం పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. సభ తిరిగి 2:15 ప్రారంభమైంది. స్పీకర్ అనుమతితో సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు

మాట్లాడారు. స్పీకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అసభ్యకర అనుచితమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, బీజేపీ బీఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే సభ బయట స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, సభ లోపల అదే అంశంపై చర్చను బీజేపీ సభ్యులు అడ్డుతగులుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక దశలో జోక్యం చేసుకుంటూ, శాసనసభలో చర్చలు జరిగాక నిర్ణయాలు జరుగుతాయన్నారు. బీజేపీ లేవనెత్తిన అంశాలపై కూలంకషంగా చర్చ జరిగాక సభ నిర్ణయం తీసుకుంటుందన్నారు. చర్చ జరగకుండా నిర్ణయం తీసుకోవడం అంటే వారి చీకటి మిత్రులను కాపాడాలనే ప్రయత్నమేనని భావించవలసి ఉంటుందన్నారు. సభా సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సభలో ముఖ్యమంత్రి అయినా శాసనసభ్యుడైనా స్పీకర్కు సమానమేనని, అలాంటి స్పీకర్ మనసు గాయపడేలా బీఆర్ఎస్ వ్యవహరించిందన్నారు. ఇది వ్యక్తిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారికి జరిగిన ఘటన కాదని, స్పీకర్ పదవి అనే ఒక అత్యున్నత స్థానమని, సభాపతిని గౌరవించడం మన సంప్రదాయం, అలాంటి స్పీకర్పై సభ్య సమాజం తలంచుకునేలా కొంతమంది మాట్లాడారని, ఇది సభకు జరిగిన అవమానంగా భావించి సభ్యులు దీనిపై చర్చ చేపట్టాలని అన్నారు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని, తెలంగాణకు ఇది ఒక చీకటి రోజని, ఇంత అనుచిత భాషతో దూషించడం క్షమించరాని నేరమని, సభాపతిని ఆయన కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడారని, ఇది కేవలం ఎస్సీలకు జరిగిన అవమానం కాదని, ఇది అందరికీ జరిగిన అవమానమని, తెలంగాణ వస్తే దళితుణ్ణి సీఎం చేస్తానని నమ్మించి, ఎస్సీలకు 3 ఎకరాలు ఇస్తానని నమ్మించి, దళిత బంధు ఇస్తామని నమ్మించి ఎస్సీ ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసిన ఘనత బీఆర్ఎస్ నేతకే దక్కుతుందని అన్నారు. ఒక ఎస్సీని కాంగ్రెస్ సీఎల్పీ నాయకుణ్ణి చేస్తే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్ష హోదా నుంచి తొలగించిన చరిత్ర కూడా కేసీఆర్కే దక్కిందన్నారు. ఇలాంటి దుర్మార్గపు పోకడలను నియంత్రించాలని, ప్రభుత్వం సంయమనం పాటిస్తే అది చేతకానితనం అనుకుంటున్నారని, అదిరించి బెదిరించి వ్యవస్థలను లొంగదీసుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సభానాయకుడిగా డిమాండ్ చేస్తున్నానన్నారు. క్షమాపణ చెప్పి ఆ సభ్యుడితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడి సభ్యత్వం బర్తరఫ్ చేయాలని కోరారు. బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ, స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. సభ్యుణ్ణి మండలి నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. 22A పై న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, బీఆర్ఎస్ సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. స్పీకర్పై అత్యంత హేయమైన భాష వినియోగించిన సభ్యులపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తాత మధు, నవీన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. స్పీకర్ను వ్యక్తిగతంగా దూషించిన సభ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎంఐఎం సభ్యులు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా అన్నారు. సభ సంప్రదాయాలకు రాజ్యాంగపరమైన ఉన్నత స్థానంలో ఉన్నవారిని దూషించడాన్ని సహించరాదన్నారు. ప్రభుత్వ వేముల వీరేశం మాట్లాడుతూ, ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ ని అవమానిస్తూ వస్తున్నారని అన్నారు. ఎస్సీ సమాజం పట్ల అవమానకరంగా వ్యవహరించిన వారిని చట్టసభల నుండి వెంటనే సస్పెండ్ చేయాలి అన్నారు. ఈ కుట్ర వెనకాల దాగున్న వారందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టవలసి ఉందన్నారు. చిక్కుడు వంశీ కృష్ణ, కడియం శ్రీహరి మాట్లాడుతూ, స్పీకర్ను అవమానపరిచిన సభ్యులను వెంటనే చట్టసభల నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ శాసనసభ పక్షం సమావేశంలో కేసీఆర్ చేసిన దిశానిర్దేశం మేరకే స్పీకర్ను అవమానపరిచారనే భావన కలుగుతుందన్నారు. స్పీకర్పై అసభ్యకర భాషను వాడిన సభ్యులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సభాపతి అని చూడకుండా అసభ్య పదజాలంతో దూషించిన బీఆర్ఎస్ శాసనమండలి సభ్యుల సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. తెలంగాణలోని దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న చర్యలను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. బీజేపీ సభ్యులు పాయల్ శంకర్ మాట్లాడుతూ, స్పీకర్ను దూషించడం దురదృష్టకరమన్నారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే బర్తరఫ్ చేయాలని కోరుతున్నామన్నారు.
ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సభాపతిపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు వచ్చి వారి సభ్యుల తీరుకు సంజాయిషి ఇచ్చుకునే విధంగా కార్యాచరణ ఉండాలన్నారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు

0: చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అన్నారు. బీఆర్ఎస్ది దళిత వ్యతిరేక చరిత్ర అన్నారు. కేసీఆర్ దిశానిర్దేశంతోనే స్పీకర్పై ఆ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటారన్నారు. స్పీకర్ను దూషించిన వారిని మండలి సభ్యత్వం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు. ఎస్సీల ఆత్మగౌరవాన్ని అగౌరవపరిచే విధంగా స్పీకర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణమే బర్తరఫ్ చేయాలని బీర్ల ఐలయ్య కోరారు. ఎస్సీలు ఉన్నత హోదాలో ఉండటం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. కేఆర్ నాగరాజు, గడ్డం వినోద్ వెంకటస్వామి చర్చలో పాల్గొంటూ స్పీకర్ స్థానాన్ని అవమానపరిచిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సభాపతిని అసభ్య పదజాలంతో దూషించిన వారి శాసనమండలి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని, సభ ముక్తకంఠంతో కోరుతున్నందున సభా వ్యవహారాల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సభా వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు స్పీకర్ను కోరారు. ఇప్పటికే సభలో ఈ అంశంపై సభ్యులు తమ అభిప్రాయాలను, ఆవేదనను వ్యక్తం చేసినందున సభ సంప్రదాయాలు, గౌరవ మర్యాదలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. 22A అంశంపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో బీజేపీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. అనంతరం సభను సాయంత్రం 4:30 సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి సభాధ్యక్ష స్థానం నుంచి నిష్క్రమించారు.
1: శాసనసభ సమావేశాల సమీక్ష విన్నారు. సమీక్షకులు సీనియర్ పాత్రికేయులు పంతంగి శంకర్, పఠనం కంభంపాటి లక్ష్మీప్రసూన. తెలంగాణ రాష్ట్ర ఈనాటి శాసనసభ శాసనమండలి సమావేశాల సమీక్ష ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని చలనచిత్ర గీతాలు. యువత చిత్రం కోసం కృష్ణ చైతన్య రచన, మణిశర్మ సంగీతంలో రంజిత్ రాహుల్ నవీన్ గానం.

ఇప్పుడు బృందావనం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విందాం. గీతరచన వెన్నెలకంటి, సంగీతం మాధవపెట్టి సురేష్.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8:31:45. ఈ ప్రసారంలో 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుంచి, ఆపై రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. చిత్రసీమ సినిమా పాటలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, రమేష్ గళంలో, వేటూరి రచన, బావా మరుదుల సవాల్ చిత్రం నుండి ఈ పాట.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: చిత్రసీమలో ఇప్పుడు మానస వీణ చిత్రం కోసం వాణి జయరాం పాడిన ఆత్రేయ గీతం, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయతరంగిణిలో ఆరోగ్య జీవనం శీర్షికన గైనకాలజీ విభాగంలో లాప్రోస్కోపీ చికిత్సా పద్ధతి గురించి ప్రసూతి స్త్రీల వ్యాధుల నిపుణులు లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం వింటారు. అలాగే రేపు మధ్యాహ్నం 1:20 వనితాలోకంలో రక్తహీనత రకాలు, కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ ఈ విషయాల గురించి హెమటాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం వింటారు. ఇప్పుడు మరొక పాఠం.

ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి గాత్ర కచేరీ వింటారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వయలిన్ వాద్యం, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగ వాద్యం, శ్రీ కెవి రామకృష్ణ గారు ఘటం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి ఈ వసుధ సహానా రాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంభో మహాదేవ పంతువరాళి రాగం రూపకతాళం శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి గానం వింటున్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ గారు ఘటం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చేసినదెల్ల మరచితివో తోడిరాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తన.

గని ధని ధ ని ధ ని ధ ని ధ ని ధ ప స ని ధ ప

0: Vamos.
1: కార్యక్రమంలో చివరిగా వినండి ఇతని కంటే నవరస కన్నడ రాగం ఆదితాళం అన్నమాచార్య కీర్తన.

0: మీరింతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి గాత్ర కచేరీ విన్నారు. శ్రీమతి బీవీ దుర్గాభవానీ గారు వయలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ గారు ఘటం. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీ ఆంగ్ల భాషల్లో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: నమస్కారం.

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8వ తేదీ, ఇందుకు సంబంధించిన విశేషాలు. ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన గైనకాలజీ విభాగంలో లాప్రోస్కోపీ చికిత్సా పద్ధతి గురించి ప్రసూతి స్త్రీల వ్యాధుల నిపుణులు లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారితో కె సందీప్ గారి పరిచయ సంభాషణ. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ప్రేమారామమూర్తి గారి గానం వింటారు. వైలిన్ మల్లెల తేజస్వి, మృదంగం డిఎస్ఆర్ మూర్తి. 9:30 ఇన్సైట్స్ ఆంగ్ల కార్యక్రమంలో పోషకాహార వారోత్సవ ప్రత్యేక కథనంగా ట్రూత్ బియాండ్ హైప్ ఆన్ ఫ్యాన్సీ డైట్స్ జయంతి ఉపల ప్రత్యూష్ గర్ల మాటామంతి వింటారు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ లక్ష్మీ రచిత పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. 11:30 సుగమ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అష్మితా మిశ్రా పాడిన భజన గీతాలు వినొచ్చు. రేపు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమంలో పలు విశేషాలు. 12:40 జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సీఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో రక్తహీనతకు కారణాలు, అందుకు దారితీసే వివిధ రకాలైన ఇబ్బందులు, రక్తహీనత గల లక్షణాలు, చికిత్స, ఈ విషయమై హెమటాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ మరద గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 కస్తూరి కరణ కార్యక్రమంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ జోషి గారి ప్రసంగం, ఇంకా వరల్డ్ ఫిజియోథెరపీ డే సంబంధించిన వివరాలు వినొచ్చు. రేపు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మందహెచ్చుల కథాగానంలో యాదవ వలరాజు కథ 2వ భాగం వినిపిస్తారు శ్రీ ఊర ఐలమల్లు బృందం. 6:30 రేపు సాయంకాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల్లో పంటలు నాశించే రెక్క పురుగుల నివారణ గురించి రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ జీవ నియంత్రణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ ఏ రామకృష్ణబాబు గారు తెలియజేసే వివరాలుంటాయి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ గురించి రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్ట్ ఏఆర్సీఆర్పిలోని వీడ్ మేనేజ్మెంట్ సాయిల్ సైన్స్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ భుక్యా వీరన్న. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్, 8:03 తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసన మండలి సమావేశాల సమీక్ష, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 మనీ టాక్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రేపు రాత్రి 10:00 ప్రహ్లాద చరిత్ర హరికథాగానం, కథకులు శ్రీ మణమల రాంబాబు భాగవతార్, విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:14. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. డిటిహెచ్ వేదికగా మా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. తిరిగి రేపు 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై కలుసుకునే వరకు శ్రోత నుంచి సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం, శుభరాత్రి, జై హింద్.